శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 మెగాహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు FM 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై 13వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:52 దాటి 6 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ వింటారు. సమర్పణ డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య.
1: సృష్టిలో ఉన్న సమస్త జీవులు నిద్ర లేవగానే మొట్టమొదట చేసే ప్రయత్నం ఆహార సంపాదన. పక్షులు జంతువులు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఆహారం సంపాదించి తమ ఆకలి తీర్చుకుని తమ సంతానానికి కూడా ఆహారాన్ని సమకూర్చుతాయి. మానవుడు వివేకం కలిగిన ప్రాణి కాబట్టి కాలకృత్యాలు తీర్చుకుని ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ సామాజిక నైతిక సూత్రాలకు అనుగుణంగా ఆహారాన్ని సంపాదించి తన కుటుంబాన్ని పోషిస్తాడు. మనం తీసుకునే ఆహారం మటుకు 5 లక్షణాలు కలిగినదై ఉండాలి. శరీర పోషణకు, మానసిక బలానికి ఉపయోగపడుతుంది. 1, సాత్విక పదార్థములతో కూడి శుచిగా ఉన్నదై ఉండాలి. 2, న్యాయార్జితమైన సొత్తుతో సమకూర్చినదై ఉండాలి. దైవ సమర్పితమైనదై ఉండాలి. రంగు, రుచి, వాసన మనోహరంగా ఉండాలి. ప్రేమ అభిమానములతో వడ్డించినట్టు దాన్ని మితంగానే మనం తీసుకోవటానికి వీలుగా కూడా ఉండాలి. ధర్మసాధనమైన ఈ శరీరం చిరకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 లక్షణాలతో సమతుల్యమైన బ్యాలన్స్డ్ డైట్ కనుక అయ్యేటట్టయితే ధాతుపుష్టిని కలుగజేస్తుంది. అటువంటి ఆహారమే తీసుకోవాలి. కోపతాపాలతోనూ ఆహారాన్ని తీసుకోకూడదు. మనం తినబోయే ఆహారం అమృతతుల్యంగా నాకు ఓజస్సుని, బలాన్ని పెంచుతుంది అని అనుకూలమైనటువంటి భావాలతోనే ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే అవసరమైన జీర్ణరసాలు మెదడు నుంచి అనుకూల భావరసాలంటే హార్మోన్స్, ఇవి ఉత్పన్నమై ఆహారం సర్వరక్షకంగా ఉంటుంది. వీటిల్నే ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు. సెరోటోనిన్, మెలటోనిన్ లాంటి హార్మోన్స్ మనకు అన్ని రకాల ఉపయోగిస్తాయి. కోపతాపాలు, ఉద్రేకాలతో గనక భోజనం చేస్తే తినేది ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా ప్రతికూల భావరసాలు, హార్మోన్స్, ఇవి మనకి ఉత్పన్నమై అన్ని రకాల అనారోగ్యాన్ని కూడా కలగజేస్తాయి. అందరం ప్రతిరోజు ఆహారం తీసుకుంటూనే ఉంటాం, కానీ తగినంత తీసుకుంటున్నామా లేదా అని ఆలోచించం. శరీరానికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు తినాలి అని అనిపించాలంటే మనస్సుకు కొన్ని సంకేతాలు పెడతాయి. అప్పుడు తినాలి అని అనిపిస్తుంది. దాన్నే ఎపిటైట్, తృష్ణ అంటారు. ఎపిటైట్ ఆకలి శరీరానికి సంబంధించిన దానిని ఇంగ్లీష్లో హంగర్ అంటారు. శరీరానికి అవసరమైన ఆకలి లేనప్పుడు కూడా మనస్సుకు నచ్చిన ఆహారాన్ని చూస్తే, రుచికరమైన ఆహారాన్ని చూసినప్పుడు అప్పుడు కూడా తినాలి అని అనిపిస్తుంది. అది మనస్సు ప్రధానం. దాన్ని తృష్ణ అంటారు. శరీరారోగ్యానికి మనుగడకు కావలసింది ఆకలి, క్షుత్ అన్న ఆకలి. దాన్ని మటుకు నిరోధించకూడదు. శతం విహాయ భోక్తవ్యం అని అందుకే అన్నారు. మనస్సు కావాలన్న ప్రతిదాన్ని మాత్రం కోరుకోకూడదు. అది మనుగడకు అంత అవసరం కాదు. గనుక తృష్ణని నిరోధించాలి. జీర్ణకోశం నిండగానే ఆకలి తీరుతుంది. మెదడుకు ఇక చాల్లే అనే సంకేతాలు పెడతాయి. అందుకు తగిన జీవరసాలకు మెదడు ఉత్పత్తి చేసి మనస్సును తృప్తిపరుస్తుంది. కానీ రుచి యొక్క ప్రభావం వల్ల ఇంకా తినాలి, ఇంకా తినాలి అని అనిపించేటువంటి తృష్ణ మటుకు తీరదు. ఈ తృష్ణను మనోబలంతో నిరోధించాలి. కానీ ఆకలిని ఆపుకోవటం మటుకు చాలా తప్పు. ఆపుకున్నా ఆగని మహత్ కష్టం. అభార్య జీవితం కష్టం, కష్టం నిర్ధన జీవితం, పుత్రశోకం మహత్ కష్టం, కష్టాత్ కష్టతరం క్షుధా. ఆకలి అత్యంతమైనటువంటి కష్టతరంగా మన పెద్దలు చెప్పారు.

ఓంకారత శృణ్వత సౌమిత్రే సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి యగ్ర

ప్రాప్తవత్యాం భవత్యాం కథయ రహసి కర్ణే మదశానందసూనో కథయ రహ

పరమిమముపదేశం ఆద్రియత్వం నిగమవనేషు

వివిధ పంటల్లో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. చీడపీడల ఉధృతిని ఆర్థికంగా నష్టపరిచే స్థాయి కంటే తగ్గించటానికి సస్యరక్షణ మందులను క్రమబద్ధం చేసి వాటితో పాటు చీడపీడలను అదుపులో పెట్టడానికి మనకి అందుబాటులో ఉన్న ఆచరణ సాధ్యమైన వివిధ ప్రక్రియలను జోడించి ప్రకృతిలోని జీవుల సమతుల్యాన్ని కాపాడుకోవడానికి దోహదపడే చర్యలని సమగ్ర సస్యరక్షణ అంటారు. ఈ సస్యరక్షణ పద్ధతిలో పురుగుల నివారణ కంటే పంట రక్షణకి ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ చర్యల ముఖ్య ఉద్దేశము తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతమైన పైరును పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతిలో పైరుకు ఉపయోగపడే పురుగుల్ని కాపాడి మానవ కోటికి జరుగుతున్న హానిని తగ్గించటం. సమగ్ర సస్యరక్షణ పద్ధతుల వల్ల అనేక లాభాలున్నాయి. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. బాగా పనిచేసి తక్కువ వ్యయంతో కూడింది. ఈ పద్ధతి వల్ల జీవావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. జీవజంతువుల మీద శేష విష పదార్థాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అధిక దిగుబడులను తక్కువ ఖర్చుతో సాధించవచ్చు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులని పొలం తయారు చేయడం మొదలుకొని పంట పూర్తయిన తర్వాత కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా మేలైన సేద్య పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే పంట మార్పిడి పద్ధతిని పాటించి చీడపీడల ఉధృతిని తగ్గించుకోవాలి. మంచి ఆరోగ్యకరమైన విత్తనాలను సేకరించడం, అలా సేకరించిన విత్తనానికి విధిగా విత్తన శుద్ధిని పాటించి పొలంలో విత్తుకోవాలి. వేసవిలో వీలున్నంత వరకు పొలాన్ని లోతు దుక్కులు చేసుకోవాలి. అలా చేయడం వల్ల భూమి లోపల దాగి ఉన్న పురుగుల కోశస్థ దశలు అలాగే శిలీంధ్రాలు సూర్యరశ్మికి గురై చనిపోతాయి. ఆ తర్వాత పక్షులు ఏరుకొని తినటం వల్ల కూడా పురుగు సంతతి చాలా వరకు తగ్గుతుంది. పంట భూములను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంటే గట్లు పొలం చుట్టూ చీడపీడలకు ఆశ్రయాన్నిచ్చే కలుపు మొక్కల్ని తీసేయాలి. పురుగు ఆశించే సమయాన్ని గుర్తించి తదనుగుణంగా పంట వేసే సమయంలో మార్పులు చేసినట్టయితే కొన్ని చీడపీడల్ని అరికట్టచ్చు. రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమబద్ధం చేసి సాంప్రదాయ సిద్ధమైన పశువుల ఎరువు, వానపాముల ఎరువు, అంతేకాకుండా వేప, ఆముదము, వేరుశనగ, పత్తి వంటి విత్తనాల పిండిని వాడడం వల్ల చీడపీడలను ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆకర్షక లేదా ఎర్ర పంటల్ని వేసుకుని తర్వాత వాటిని నాశనం చేయడం వల్ల పంటపై పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఉదాహరణకి బంతి, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి మొక్కల్ని పంటల్లో వేసుకోవచ్చు. పంట నాటు పద్ధతిలో మార్పులు చేసి కొన్ని చీడపీడలని నివారించుకోవచ్చు. అంతర పంటల్ని సాగు చేయడం వల్ల చీడపీడల్ని తగ్గించుకోవడమే కాకుండా రెండు రకాల ఫలసాయాల్ని కూడా పొందొచ్చు. అవసరాన్ని బట్టి పైరుకు నీటి తడులు, కావలసినంత పోషక పదార్థాలు అందించడం వల్ల పురుగుల ఉధృతి తగ్గుతుంది. వీలుని బట్టి కోతలు పూర్తయిన తర్వాత దుక్కులు చేసుకోవాలి. ముఖ్యంగా పురుగులను, తెగుళ్లను తట్టుకునే రకాలను ఎన్నుకొని సాగు చేసుకోవాలి. ఇక యాంత్రిక పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే దీపపు ఎర్రలను లేదా మంటలను పొలంలో రాత్రిపూట అక్కడక్కడ ఏర్పాటు చేయడం వల్ల పురుగుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. విషపు ఎర్రలను వాడి కూడా కొన్ని రకాల పురుగు

ని అదుపు చేయొచ్చు. విషపు ఎర్రని తయారు చేసే విధానాన్ని గనక మనం చూసినట్టయితే ఎకరానికి 5 కిలోల మెత్తటి తౌడు, 500 గ్రాముల కార్బరిల్ 50% పొడి లేదా 200 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, 1 కిలో పొడి బెల్లం అవసరమవుతాయి. మొదటగా పొడి బెల్లంలో 2 నుండి 3 లీటర్ల నీళ్లను కలిపి కొద్దిగా కరిగేలా వేడి చేయాలి. కరిగిన బెల్లం పాకానికి 5 కిలోల తౌడుని బాగా కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తౌడు బెల్లం మిశ్రమానికి కార్బరిల్ లేదా మోనోక్రోటోఫాస్ కలిపి ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లుకోవాలి. ఈ విష గుళికలు తిన్న లార్వాలు 1 నుండి 2 రోజుల్లో చనిపోతాయి. ఫెరమోన్ బుట్టల్ని ఎకరానికి 4 చొప్పున ఉపయోగించి పురుగుల యొక్క ఉధృతిని అంచనా వేసి తదనుగుణంగా పురుగుల్ని నివారించుకోవచ్చు. గొంగళి పురుగుల వ్యాప్తిని తగ్గించడానికి చేను చుట్టూ కందకాన్ని తవ్వి అందులో బీహెచ్సి 10% పొడి మందును చల్లుకోవాలి. టీ ఆకారపు పక్షి స్థావరాలను ఎకరానికి 4 చొప్పున అక్కడక్కడ పొలంలో ఉంచాలి. గుడ్ల సముదాయాలను, చిన్న చిన్న పురుగులను, అధికంగా ఉన్న జల్లెడ ఆకుల్ని ఎరేసి నాశనం చేసుకోవాలి. చివరి దశల్లో లద్దె పురుగులు ఎక్కువగా ఉన్నట్టయితే వాటిని మనుషుల చేత ఏరివేయించాలి. పంట పొలాలను శుభ్రంగా, కలుపు మొక్కలు, పూర్వపు పంటల అవశేషాలు లేకుండా ఉంచుకోవాలి. ఆకుముడత పురుగు ఆశించినప్పుడు పంట చేను మీద తాడు కానీ ముళ్ళ కంప కానీ లాగాలి. ఈ సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ పద్ధతి అనేది చాలా ముఖ్యమైనది. పురుగులను పురుగులతోనే నిర్మూలించుకోవచ్చు. ప్రకృతిలో పైరుకు హాని చేసే పురుగులు, మేలు చేసే పురుగులు ఉంటాయి. హాని చేసే పురుగుల్ని తినే పురుగుల్ని గుర్తించి వాటిని ప్రోత్సహించి ప్రయోగశాలల్లో పెంచి పైర్లలో విడుదల చేసి పురుగుల బెడదని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి బదనికల జాతికి చెందిన అక్షింతల పురుగులు, సాలెపురుగులు, గొల్లభామలు, తూనీగలు ఇవన్నీ కూడా మిత్ర పురుగులు. ప్రకృతిలో కొన్ని పురుగులకి వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి సూక్ష్మక్రిములు ఆవరించి రోగాలని కలగజేస్తాయి. ఈ సూక్ష్మక్రిములు పైరుకు కానీ మానవులకు కానీ ఎటువంటి నష్టాన్ని కలగజేయవు. ఈ క్రిములు పురుగు మందుల్ని కూడా తట్టుకుంటాయి. కాబట్టి వీటిని పురుగు మందులతో కలిపి వాడుకోవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ అలాగే ప్రైవేట్ సంస్థలు కొన్ని రకాల పురుగుల్ని అదుపులో ఉంచుకోవడానికి వాటి మీద తినే బదనికల్ని, పరాన్నభొక్కుల్ని క్రిమి సంబంధ కీటకనాశినులతో తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని రైతు సోదరులు ఉపయోగించి సత్ఫలితాలు పొందుతున్నారు. ముఖ్యంగా ఎన్పివి ద్రావణం తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఎన్పి వైరస్ మాతృ ద్రావణాన్ని పరిశోధనా స్థానాల నుంచి పొందొచ్చు. 250 మిల్లీలీటర్ల ద్రావణంలో ఆముదము ఆకుల్ని కానీ, పొద్దుతిరుగుడు లేదా వేరుశనగ ఆకుల్ని కానీ ముంచి నీడలో ఆరబెట్టాలి. ఈ విధంగా వైరస్ ద్రావణం పోసిన ఆకుల్ని, కొద్దిగా పెరిగిన 250 లద్దె పురుగులని ప్లాస్టిక్ తొట్టెల్లో పెట్టి 4 నుండి 5 రోజులు తినిపించాలి. ఈ సమయంలో పురుగుల ఉదర భాగం లేత ఆకుపచ్చ రంగు నుండి లేత పసుపు లేదా గులాబీ రంగుగా మారుతుంది. పురుగులు మందకొడిగా మారి వైరస్ వ్యాధి సోకి క్రమంగా చనిపోతాయి. చనిపోయిన పురుగుల్ని చేత్తో తాకినప్పుడు వాటి చర్మం చిట్లి చీము వంటి ద్రవం కారుతుంది. ఇటువంటి 250 లద్దె పురుగుల్ని ఒక గుడ్డలో వేసి రసాన్ని ప్లాస్టిక్ బకెట్లలో పిండుకోవాలి. ఈ ద్రావణానికి 250 గ్రాముల గంజిని కానీ, వరిపిండిని కానీ లేదా 75 గ్రాముల సబ్బు పొడిని కానీ కలిపి 2.5 ఎకరాలకి కావలసిన నీటిలో కలిపి సాయంత్రం వేళల్లో నాప్సాక్ స్ప్రేయర్లతో పిచికారీ చేసుకోవాలి. వరిపైరులో టుంగ్రో వైరస్, పొడతెగులు, అగ్గి తెగులు, ఆకు ఎండు తెగులు నివారణకి మెట్ట భూముల్లో ట్రైకోడెర్మా విరిడి 4 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. మాగాణి భూముల్లో విత్తన శుద్ధి కోసం సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ని కిలో విత్తనానికి 10 గ్రాముల మందును కలిపి రాత్రంతనాన్ని పెట్టాలి. ఇవి వాడిన 7 నుండి 15 రోజుల వరకు ఏ విధమైన శిలీంద్రనాశక మందులు వాడకూడదు. అలాగే వృక్ష ఉత్పాదకాలైన వేప, తులసి, వెల్లుల్లి, తూటుకాడ మొదలైన మొక్కల భాగాలతో తయారు చేసిన ద్రావణాలతో కూడా చీడపీడలని నివారించుకోవచ్చు. వేపగింజల ద్రావణం తయారీని గనక మనం చూసినట్టయితే 5 కిలోల వేపగింజల పొడిని 1 గోనె సంచిలో తీసుకుని 100 లీటర్ల నీళ్లలో 8 గంటలు నానబెట్టాలి. తర్వాత బాగా కలిపి 100 మిల్లీలీటర్ల టీపాలతో బాగా కలిపి పంట మీద ఎకరానికి 200 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీటికి ప్రధాన ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
1: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కి వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది, ఆయన చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది కూడా నాకు చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పైన పడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది.
0: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కల దగ్గర నుంచి చంపురం వరకు కూడా చూడమన్నాం, అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలో చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుంది అని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేసుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లు పోకుండా మీ అందరూ

0: ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే విధంగా. అందుకని ఒక నిర్ణయం తీసుకొని ఇల్లు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్దిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలు ఉంటాయో అన్ని ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా రాష్ట్ర
1: రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0: తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. అథ వార్తాః. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన ఉద్ఘోషితం యత్ తేన గగనయాన అభియానస్య క్రూ మాడ్యూల్ తంత్రాణాం త్రయాణాం ప్రముఖ పరీక్షణానాం సఫలం నిష్పాదనం విహితం. ప్రథమ పరీక్షణం సముద్రే అవతరణానంతరం క్రూ మాడ్యూల్ ఇత్యస్య స్థితిం సునిశ్చేతుం సంబద్ధమాసీత్. యత్ అంతరిక్షయాత్రిణాం సురక్షాయాః దృష్ట్యా అత్యంతం మహత్వపూర్ణం మానదండం మన్యతే. ద్వితీయ పరీక్షణె అంబ్లికల్ తంత్రస్య పృథక్కరణ ప్రక్రియాయాః పరీక్షణం విహితం. తృతీయ పరీక్షణె తావత్ శీర్ష ఆవరణ పృథక్కరణ క్షణె క్రూ మాడ్యూల్ ఇత్యస్య సంరచనాత్మక అఖండతాయాః ప్రామాణికతాం సిద్ధం అభవత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై మాసస్య షడ్వింశే దినాంకే ఆకాశవాణీతః ప్రసారితే మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే దేశ విదేశస్య జనైః సాకం స్వకీయాన్ విచారాన్ వినిమయిష్యతి. అస్య మాసిక శ్రవ్య కార్యక్రమస్య అయం 37వ భాగో భవిత. జనాః నిశుల్క దూరభాష సంఖ్యాయాః 1800117000 ఇతి మాధ్యమేన అస్య కార్యక్రమస్య కృతే స్వకీయ పరామర్శాన్ ప్రేషయితుం శక్నువంతి. జనాః తావత్ నరేంద్ర మోదీ యాప్ ఇత్యస్య అథ చ మై గోవ్ ఇతి ముక్త మంచస్య అంతర్జాలీయ మాధ్యమేన చ స్వకీయ పరామర్శాన్ దాతుం శక్నువంతి. అస్య ఆగామినః భాగస్య కృతే పరామర్శాః అస్య మాసస్య 24వ యావత్ స్వీకరిష్యంతే. కేంద్రీయ సహకారితా మంత్రి అమిత్ షాహ అద్య గుజరాత్ రాజ్యస్య గాంధీనగరే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ APMC ఇత్యస్య అమృత మహోత్సవావసరే నూతనస్య శాక్ ఉపవిపణన కేంద్రస్య ఉద్ఘాటనం విధాస్యతి. సహకారితా మంత్రాలయానుసారం అస్మిన్ కార్యక్రమే శ్రీ షాహ ఏక్ పేడ్ మా కే నామ్ ఇత్యభియానాంతర్గతం పాదపారోపణం విధాస్యతి. సహైవ APMC సంస్థాయాః అమృత మహోత్సవస్య సంస్మరణాయ సంకలితాం ఏకాం స్మారక పుస్తికాం విమోచయిష్యతి. అత్రావధౌ శ్రీషాహః దహేగాం APMC పరిషదః సదస్యైః సహ అపి వైచారిక విమర్శం సాధయిష్యతి. గతదినే ఓమాన్ తటే భారతీయ నావిక యుక్తే GFS గెలక్సీ ఇత్యాఖ్యే వాణిజ్యిక పోతే ఆక్రమణాత్ పరం నవదిల్ల్యా పశ్చిమేషియా క్షేత్రే ఉత్పాతస్య శమనాయ స్వకీయం ఆహ్వానం పునః ప్రతిపాదితం. ఆక్రమణస్య తీవ్ర నిందాం కుర్వతా విదేశ మంత్రాలయేన నిగదితం యత్ పోతే స్థితేషు ఏకాదశ భారతీయ నాగరికేషు 10 నాగరికాః ఏతావతా సురక్షిततया నిష్కాసితాః, అపరత్ర ఏకః నావికః అధునాపి విలుప్తః. మంత్రాలయేన ప్రతిపాదితం యత్ ఒమాన్ దేశే స్థితః భారతీయ దూతావాసః స్థితే సూక్ష్మావలోకనం కరోతి. సహైవ ప్రచలత్సు రక్షాకార్యేషు ఓమాన్ దేశస్య ప్రాధికారీభిః సాకం సక్రియ సమన్వయం సాధయతి. నవదిల్ల్యా వాణిజ్యిక నౌవహనేషు ప్రచలత్సు నిరంతర ఆక్రమణ ప్రసంగేషు స్వకీయా గభీరా చింతా ప్రకటితా. అనేనైవ సహ భారతస్యాస్య రాజనైతిక సమాధానాయ వార్తానాం శీఘ్ర సంపూర్త్యై యాచనా విహితా. యేన అస్మిన్ క్షేత్రే పునః శాంతిః స్థిరతా చ ప్రవర్తేత. ఫీఫా విశ్వచషక పాదకందుక ప్రతిస్పర్ధాయాం సర్వేషాం ప్రాగుపాంత్య చరణాత్మకానాం ద్వంద్వానాం సమాప్త్యనంతరం ఉపాంత్యచక్రస్య రూపరేఖా పూర్ణతః సిద్ధా సంజాతా. ప్రథమాయాం ఉపాంత్యస్పర్ధాయాం ఆగామి బుధవాసరె ఫ్రాన్స్ స్పెయిన్ దళయోర్మధ్యే స్పర్ధా భవితా. క్రీడేయం భారతీయ సమయానుసారం రాత్రౌ 12:30 సమారప్స్యతే.

0: इति वार्ताः।
1: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

102.2 ఎఫ్ఎం రెయిన్బోలో ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అప్డేట్స్, డైలీ అప్డేట్స్ వింటారు, ఇంగ్లీష్లో వింటారు. ఈ అప్డేట్స్ రేడియో సెట్స్లో ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:35 ఉదయరేఖలు కొనసాగుతుంది. మరల మార్కెట్ తీరుపై సమాచారం తెలుసుకునడం, వినియోగదారులు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ బీటీవీఎస్ఎల్ కాంతారావు గారి ప్రసంగం. అనంతరం విధుర నీతి, సామాజిక జీవన స్ఫూర్తి గురించి డాక్టర్ పోలిపెద్ది హనుమశాస్త్రి గారి ప్రసంగం వింటారు. 7:55 లలిత గీతం, 8:00 విజయవాడ ఎమిటర్ కార్యక్రమాలు, 8:35 సినీ గీతాలు, 9:00 కర్ణాటక సంగీత కచేరీ కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ గారి గాత్ర సంగీతం వింటారు. 9:30 నమస్తే అమరావతి.

ఇక ఈ ఉదయం 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం అనంతరం రాబోయే అతిథి 11 గంటలకు గుర్తు చేసుకుందాం. 11:30 సినీ గీతాలు, 12:10 లాహిరి లాహిరిలో, 12:40 కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో మోకాలుల తుంటి సమస్యల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కేవి గోవర్ధన్ కుమార్ గారితో పరిచయం. అనంతరం తనదాకా వస్తే కథానిక వింటారు, శ్రీమతి పి నాగలక్ష్మి గారు సమర్పించు. 1:10 సినీ గీతాలు, 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పండ్ల వ్యాపారం నా అనుభవాల గురించి శ్రీమతి నాగమల్లీశ్వరి గారితో పరిచయం. లలిత గీతాలు వింటారు. అనంతరం విశేషాలు, మొక్కల పెంపకం గురించిన విశేషాలు వనితావాణి కార్యక్రమంలో చివరిగా లలిత గీతాలు వింటారు. 2:30 సినీ గీతాలు, 3:00 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 3:30 థీమ్ టైం, 4:00 యువలయ. ఇక 4:30 పదవ తరగతికి హిందీ పాఠం, శాంతికే రహ్మే మదర్ తెరీసా ఉపాధ్యాయురాలు శ్రీమతి నాగకమల, విద్యార్థిని నఫియా కౌసర్. 4:45 రంగస్థలి నాటకం నుంచి బాలనాగమ్మ నాటకం వింటారు, పాత్ర బాలవర్ది రాజు పాత్ర, నిర్వహణ శ్రీ జి శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మాడుగుల శ్రీనివాస్. 5:00 సినీ గీతాలు, 5:30 సినీ గీతాలు వింటారు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో మత్స్యరంగంలో ఉపాధి అవకాశాల గురించి డాక్టర్ డి శ్రీనివాస్ గారి ప్రసంగం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఏడాది పొడవునా బంతిపూల సాగు గురించిన వ్యవసాయ సూచనలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు, 7:15 సినీ గీతాలు, 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఇన్ ఇంగ్లీష్, అనంతరం సినీ గీతాలు వింటారు. 7:32 సినీ గీతాలు, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, 8:00 అందరూ మనలా మారితే నాటిక వింటారు, రచన శ్రీమతి యలమర్తి అనురాధ, నిర్వహణ శ్రీ ఏవైఎన్ రెడ్డి. ఇక 8:15 సినీ గీతాలు వింటారు. 8:40 దేశభక్తి గీతం, 8:45 విజయవాడ ఏ మీటర్ కార్యక్రమాలపై ప్రసారాలు వింటారు, 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాచే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సిఈఓఈ, ఐసీఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్, భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లీనరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ 16-17 తేదీల్లో ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు 17వ తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంతో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలనా రంగ నిపుణులను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2 పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3 పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉపవ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-7800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి SMS ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు, శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని US సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి అంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో జూలై 18వ తేదీ వరకు అక్కడక్కడ స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా, మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్, బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకు ముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ 3వ రోజు టీ విరామ సమయానికి తన 2వ ఇన్నింగ్స్ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము
2: 70వ శ్లోకం.

చ ఆవయోహ మరియు మన ఇద్దరి యొక్క ఇమం ఈ ధర్మ్యం మోక్షధర్మ సంబంధమైనట్టి సంవాదం సంభాషణను యహ అధ్యేష్యతే ఎవడైతే అధ్యయనం చేస్తాడో తేన అట్టి విద్యార్థి చేత అహం నేను జ్ఞానయజ్ఞేన జ్ఞానయజ్ఞ విధానంతో ఇష్ట ఆరాధింపబడినవాణ్ణి శ్యాం అవుతాను. ఇతి మే మతిహి అని నా యొక్క నిశ్చయము.

అర్జున, మనం ఇప్పటివరకు చేసిన సంభాషణ అంతా మోక్షధర్మం నుంచి పక్కకు తొలగకుండా సాగింది. అందుకే దీన్ని అధ్యయనం చేసేవారు నన్ను ఉద్దేశించి జ్ఞానయజ్ఞం చేసినట్లే అవుతుంది. ఇది నా నిశ్చయం. యజ్ఞాలన్నిటిలోకి జ్ఞానయజ్ఞమే సర్వశ్రేష్టమని చెప్పాడు. అందుకే గీతాధ్యయనాన్ని జ్ఞానయజ్ఞ రూపంగా విధిస్తున్నాడు. అశ్వమేధ యాగాదుల కంటే ఈ గీతాశాస్త్ర అధ్యయనం శ్రేష్టమైనది. భగవద్గీతను ఒట్టిగా పారాయణం చేయడం నిమ్నస్థాయి జ్ఞానయజ్ఞం, లోపల చదువుకోవడం మధ్యమ జ్ఞానయజ్ఞం. భగవద్గీత తత్వాన్ని భావిస్తూ

ధ్యానించడం ఉత్తమ జ్ఞానయజ్ఞం. కాగా అన్ని రకాల సాధకులకు కూడా గీతాధ్యయనం వల్ల యజ్ఞఫలం లభిస్తుందని చెప్పడమే ఈ శ్లోకంలోని సారాంశం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డైలీ అప్డేట్స్ ఇన్ ఇంగ్లీష్. ఈ అప్డేట్స్ రేడియో సెట్స్లో మాత్రమే ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో దేశభక్తి గీతం ప్రసారమవుతుంది.

0: ఉదయరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మార్కెట్ తీరుపై సమాచారం తెలుసుకోవడంలో వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ బీటీవీఎస్ఎల్ కాంతారావు గారి ప్రసంగం వింటారు.
1: రోజు రోజుకు పెరుగుతున్న మార్కెట్ అమ్మకాల జోరు తీరుకు వాటిని గురించి సరైన సమాచారం, శిక్షణ, తగిన విజ్ఞతతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి వినియోగదారునికి చాలా అవసరమవుతాయి. అయితే సమాచార హక్కు భారత రాజ్యాంగం వినియోగదారునికి ప్రత్యక్షంగా ఇవ్వలేదు. వాక్ స్వాతంత్రం భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) ద్వారా ప్రతి భారతీయ పౌరునికి ఇచ్చింది. భావ ప్రకటన స్వాతంత్రం అంటే దానిలో సమాచార హక్కు ఇమిడి ఉందని భావించాలి. వివిధ కోర్టుల తీర్పులు పౌరునికి సమాచార హక్కు ఉందని ధృవీకరించాయి. ఆర్టికల్ 19(1) ఈ హక్కు పొందుపరచబడి ఉందని తీర్మానించాయి. కనుక సాధారణ ప్రభుత్వ వ్యవహారంలో సమాచారాన్ని దాచి ఉంచటం ఉచితం కాదని, సరైనది కాదని, గోప్యత, రహస్యత ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని మన న్యాయస్థానాలు భావించాయి. కనుక స్థానిక సంస్థల వ్యవహారాల్లో ఏ వ్యక్తి అయినా, సామాజిక కార్యకర్తలైనా ఏదేని సమాచారం కొరకు స్థానిక సంస్థలు తీసుకున్న చర్యలను తనిఖీ చేయవచ్చు. భద్రతా సంబంధం కాని విషయాలను, రికార్డులను తనిఖీ చేయవచ్చునని కోర్టులు భావించాయి. భారత ప్రభుత్వ అధికార రహస్యాల చట్టం 1923 క్రింద భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, అంతర్గత బాహ్య భద్రతకు భంగం కలిగించకుండా రహస్యాలను కాపాడుతుంది. కనుక అటువంటి రహస్యాల సమాచారాన్ని బహిర్గతం చేయటం సాధ్యపడదు. అయితే ఏ వ్యక్తినైనా బంధించినా, అరెస్టు చేసినా అలా ఎందుకు చేయవలసి వచ్చిందో ఆ విషయాన్ని మటుకు ఆర్టికల్ 22 క్రింద చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా అరెస్ట్ అయిన వ్యక్తికి నచ్చిన న్యాయ సహాయం, సంప్రదింపులు నిరాకరించడం కూడా కూడదు. అలాగే ఆర్టికల్ 22(4) ప్రకారం ఏ వ్యక్తిని కూడా సరైన కారణం లేకుండా 3 నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచరాదు. సాధారణ ఎన్నికలైన తర్వాత జరిగే మొదటి పార్లమెంట్ సమావేశానికి, తర్వాత ప్రతి సంవత్సరం జరిగే ప్రథమ సమావేశానికి రాష్ట్రపతి సమన్లు పంపుతారు. అట్టి సమన్లకు కారణాలు కూడా పార్లమెంటుకు రాజ్యాంగంలోని 87 కింద తెలుపవలసి ఉంటుంది. అలాగే అత్యవసర పరిస్థితి ప్రకటన చేస్తే కూడా అట్టి చర్యలకు కారణాలను ప్రజలకు తెలియజేయవలసి ఉంటుంది. రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ యంత్రాంగం విఫలం కాని పక్షంలో ప్రభుత్వ విధులను రాష్ట్రపతి స్వీకరించడం తగని విధి. భారతీయ న్యాయంలో ప్రభుత్వం తీసుకున్న చర్య ఎవరి ప్రయోజనాలకు వ్యతిరేకం కాకుండా చూసుకోవటం, అట్టి చర్యలకు లోబడి తీసుకునే ముందు చర్యలను ఎదుర్కొనే వారికి సహజ న్యాయసూత్రం కింద వారికి సరైన వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. రాజ్యాంగం కింద కాక వివిధ చట్టాల్లో ఉన్న సమాచార హక్కు ఉంది. ఉదాహరణకు రాష్ట్రాల రెవెన్యూ చట్టాల కింద ఉన్న రిజిస్టర్లు, గ్రామాల యొక్క ఫీల్డ్ పుస్తకాలు, మ్యాపులు ప్రజలందరికీ ఉచితంగా ఇస్తారు. భూమిశిస్తు రసీదులో, రిజిస్టర్లో ఉన్న వివరాలు, వ్యవసాయదానికి కావలసిన వివరాలు కొంత రుసుము చెల్లించుకొని ప్రజలకు ప్రభుత్వం ఇస్తుంది. ఇన్సూరెన్స్ చట్టం కింద కూడా సమాచార హక్కు చట్టం ఉంది. పాలసీదారునికి కావలసిన వివరాలను సర్టిఫైడ్ కాపీలుగా చాలా తక్కువ డబ్బులతో పొందవచ్చు. అలాగే అత్యవసర సరుకుల చట్టం కింద శిక్షింపబడిన వారి పేరు, కంపెనీ, దుకాణం, చేసిన తప్పు, వారికి వేసిన శిక్ష మొదలగు వివరాలను ప్రచురించే హక్కు కూడా ఉంటుంది. అలాగే విషపూరిత ఆహారాన్ని తీసుకున్న వారి వివరాలను కూడా వైద్యులు అందరి దృష్టికి తీసుకురావచ్చు. తూనికల కొలతల చట్టాల నిబంధనల ప్రకారం ఏ వ్యాపారినైనా శిక్షింపబడితే ఆ వివరాలను వార్తాపత్రికల్లో ప్రచురించవచ్చు. అలాగే ఏ వస్తువులను ఎవరెవరు తయారు చేస్తారో వాటి వివరాలను కూడా ప్రకటించడమే కాకుండా ప్రతి ప్యాకెట్ మీద అట్టి వివరాలను ముద్రించాలి. ప్రభుత్వం ప్రజల భూమిని సేకరించదలుచుకుంటే ఏ భూమి ఎంత వినియోగం కోసం తీసుకుంటున్నారో, ఎంత నష్టపరిహారం ఇస్తున్నారో మొదలైన అన్ని వివరాలను ఆయా వార్తాపత్రికల్లో ప్రకటించడమే కాకుండా సంబంధిత భూ యజమానులతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల చట్టం 1937 కింద ఇంతకు ముందే చెప్పినట్లు ధాన్యం, పండ్లు మొదలగు ఆహార పదార్థాల నాణ్యత వివరాలను తెలుపవలసి ఉంటుంది. అలాగే

ఆహార కల్తీ నిరోధక చట్టం కింద కూడా ఆహారపు కనీస నాణ్యత విషయాలను కూడా ప్రకటించాలి. జల నియంత్రణ కాలుష్య నియంత్రణ చట్టం 1974 ప్రకారం కూడా చట్టవిరుద్ధ చర్యలే కాకుండా ప్రమాణాలను కూడా పట్టించుకోకుండా జల వాయు కాలుష్యానికి బాధ్యులైన వారిని శిక్షింపబడినప్పుడు ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఆయా శిక్షా వివరాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోయేటట్లు చూడాలి. తద్వారా ప్రజలందరూ అట్ల విషయాల పట్ల అప్రమత్తమయ్యే విధంగా మనం తెలియజేయాలి. ప్రభుత్వం చేపట్టే పనులకు సంబంధించిన ఆర్డర్లను పత్రాలను గెజిట్ రూపంలో క్రమంగా ప్రచురిస్తూ ఉంటారు. అట్టి గెజిట్లను ప్రజలకు చేరువలో ఉంచే బాధ్యత ప్రభుత్వానిది. అందరికీ అట్టి వివరాలు అందుబాటులో ఉండేటట్లు చేయాలి. ఆ గెజిట్ను అర్థం చేసుకోవడానికి కావలసిన భాషా పరిజ్ఞానం పదకోశాలు ప్రజల భాషల్లో ఉండేటట్లుగా ప్రభుత్వం చూడాలి. ఆ వివరాలని సాధారణ భాషలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఉండే దానిలో సమాచార విషయం అందరికీ సులభంగా అర్థమవుతుంది. అలాగే చట్టాలు అమలు చేయడానికి నియమింపబడ్డ అధికారుల సంస్థల పేర్లు, ఎవరెవరు ఎలాంటి సహాయం చేస్తారు, ఏ విషయాల్లో ఎవరెవరిని సంప్రదించాలన్న విషయాలన్నింటినీ వివరంగా ప్రజలకు తెలియజేస్తే ప్రజల సహకారం, ప్రజా సంబంధాలు పెరిగి తప్పు చేసే వారిలో భయాలు ఏర్పడి నేరాల సంఖ్య తగ్గుతుంది, పాలనా నాణ్యత పెరుగుతుంది. ఇది సమాచార చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటీవల కాలంలో వార్తాపత్రికల్లో మ్యాగజైన్లో అనేక విషయమైన అనుచితమైన అసభ్యకరమైన వ్యాపార ప్రకటనలను మనం చూస్తూ ఉన్నాం. వివిధ విచిత్రమైన శారీరక మానసిక జబ్బులు నయం చేస్తామని, సంతానాన్ని కలిగిస్తామని, ఆపరేషన్ లేకుండా జబ్బులు నయం చేస్తామని, మందులు లేని జబ్బులకు కూడా తమ వద్ద మందులున్నాయని, సుఖవ్యాధులను ఎయిడ్స్ వ్యాధులను కుదురుస్తామని, వయసు ముదిరిన వృద్ధులకు సుంగస్థితిని కల్పిస్తామని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెబుతామని, బాబాలు అమ్మలు మంత్రగాళ్ళు భూత వైద్యులు బాణామతి చేసేవారు ఎందరో ఎన్నో రకాలుగా అమాయక ప్రజలను భయపెడుతున్నారు, మభ్య పెడుతున్నారు, మోసగిస్తున్నారు. ఇటువంటి వారందరినీ శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎన్నో కష్టనష్టాలను మన ప్రజలను గురిచేస్తున్నారు. నాటు వైద్యులు భూత పిశాచాలు వైద్యులు పల్లె పల్లెలకు ప్రతి ఊర్లో వ్యాపించి ఉన్నారు. ఇవి అశాస్త్రీయమైనవే కాక మూఢనమ్మకాలను అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ తప్పుడు మోసపూరిత మాయాజాల ప్రకటనల నుండి వినియోగదారులను రక్షించడానికై కొన్ని చట్టాలు తీసుకురాబడ్డాయి. ప్రజలను రక్షించడానికి కొరకై మందులు మ్యాజిక్ నివారణ అనుచిత వ్యాపార ప్రకటన చట్టం 1984లోనే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం లాభ నష్టాలను ఆర్జించే ప్రజలను మోసగించే సమాజాన్ని తప్పుదారిలో నడిపించే అనారోగ్యకరమైన అనుచిత అసభ్య వ్యాపార ప్రకటనను నిషేధించాయి. ఇటువంటి ప్రకటనలను జారీ చేసే వారి నుండి ప్రజలను కాపాడటమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దీని ఆచరణ అనుకున్న విధంగా లేకపోవటం మన దురదృష్టకరం. మాయాజాలాలు మంత్రగాళ్ళు గారడీలను జబ్బులు నయం చేసే వారి నుండి ప్రజలను మోసపుచ్చకుండా నివారించడానికి ఇటువంటి చట్టాలను మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం ప్రకారం 54 రోగాలకు సంబంధించి ఎటువంటి వైద్యం లేదని, అవి నయం కావని ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. ఈ రోగాలను గురించి నయం చేస్తామని, మందులున్నాయని ప్రజలను భయభ్రాంతులు చేయటం, ప్రజలను తప్పుదారు పట్టించడం ఎవరూ చేయరాదు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్కు ఫిర్యాదులు ఇవ్వచ్చు. ఫిర్యాదులు ఇచ్చిన వారు ముద్రాపక్కులు, ప్రకటనదారు, వారి సంబంధికులను శిక్షార్హులుగా సాక్ష్యాలను ప్రవేశపెట్టవచ్చు. ఇటువంటి అవాంఛనీయ అనుచిత వ్యాపార ప్రకటనలను రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ అధికారుల మీద, వినియోగదారు సంఘాల మీద ఉంది. పోలీసు శాఖలో ఒక విభాగం ఇటువంటి అక్రమ అనుచిత వ్యాపార ప్రకటనలను నిషేధించడానికి, వాటిని గురించి వినియోగదారులను రక్షించడానికి ఏర్పాటయ్యాయి. గోడల మీద తాటికంత అష్టాలతో రైలు పోయే దారిలో రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకమైన సైన్య బోర్డులో మనం ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ఇటువంటి అనుచిత వ్యాపార పద్ధతులను నిషేధించడానికి మన వంతు ప్రయత్నం ప్రభుత్వంతో పాటు స్థానిక సంస్థలు కూడా చేపట్టవలసిన అవసరం ఉంది. 1986లో వినియోగదారుల రక్షణ చట్టం వచ్చే వరకు వినియోగదారులు 40 చట్టాలపై ఆధారపడ్డారు. వినియోగదారునికి కావలసిన నష్టాలకు మనం నష్టపరిహారం పొందే అవకాశం అంతకుముందు ఉండేది కాదు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వినియోగదారునికి న్యాయపూరితమైన హక్కు లభించింది. వినియోగదారుని ఫిర్యాదులు వినడానికి, న్యాయం చేయడానికి ఒక న్యాయ వ్యవస్థ ఏర్పడింది. వినియోగదారుల హక్కులను మనం ముందుగా పరిశీలిద్దాం. వినియోగదారుల హక్కులో ముఖ్యమైనది భద్రత హక్కు. మార్కెట్లో ఆరోగ్యానికి ఆస్తికి ప్రమాదం కలిగించే వస్తువుల నుండి సరుకుల నుండి వినియోగదారులకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. రెండవది సమాచార హక్కు. వస్తువు యొక్క నాణ్యత, దాని ప్రమాణం

నాణ్యత, స్వచ్ఛత, శక్తి, ధర సేవల గురించి వినియోగదారులకి సరైన సక్రమమైన సమాచారం ఈ హక్కు ద్వారా వినియోగదారులకు కల్పించబడింది. మూడవది ఎంపిక చేసుకునే హక్కు. వివిధ రకాల వస్తువులు లభ్యమయ్యే పోటీ మార్కెట్లో వినియోగదారునికి తనకు నచ్చిన వస్తువును ఎంపిక చేసుకునే హక్కు ఉంది. నాలుగు, వినియోగదారునికి

0: వినియోగదారునికి శిక్షణ హక్కు. వినియోగదారులు ఎలా కొనుక్కోవాలి, ఎలా వినియోగించుకోవాలి, వస్తువుకు వినియోగించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధరలు, హామీలు, నష్టపోతే వినియోగదారులు ఎవరిని సంప్రదించాలి అనేక విషయాలపై వినియోగదారునికి చైతన్యవంతం చేయటం, వారికి సరైన అవగాహన శిక్షణ కల్పించడం కూడా వినియోగదారుల రక్షణ చట్టంలో కల్పించబడింది. ఈ భారతదేశ సామాజిక ఆర్థిక శాసనాల్లో వినియోగదారుల రక్షణ చట్టం చారిత్రాత్మకమైనదిగా గుర్తింపబడింది. ఇంగ్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మొదలైన దేశాల్లో చట్టాలను బాగా అధ్యయనం చేసి వినియోగదారుని రక్షించాలని చేసిన చట్టమే ఈ వినియోగదారుల రక్షణ చట్టం. ఇది చాలా అభ్యుదకరమైన సమగ్రతతో కూడిన చట్టం. దీని ప్రధాన లక్ష్యం ఇప్పటి వరకు గురైన మోసపోయిన దొంగ వ్యాపారంలో విసిగిపోయిన భేద వినియోగదారులకు రక్షణ కల్పించటం. వినియోగదారుణ్ణి కష్టాలు, నష్టాలు, కడగండ్ల నుండి తప్పించడానికే ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని రకాల వస్తువులకు, సేవలకు ఈ చట్టం వర్తిస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ సహకార సంఘాల రంగాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ముఖ్యంగా నష్టపరిహారాన్ని ఇప్పిస్తుంది. చౌకబారు, నాణ్యత లేని వస్తువులు ఉత్పత్తి చేయకుండా, మసిపూసి మారేడుకాయలు చేయకుండా అక్రమ వ్యాపార విధానాలను అరికట్టేందుకు, నకిలీ వస్తువులను అరికట్టేందుకు అధిక ధరలను అరికట్టి వస్తువు వినియోగతను, చౌకలో నాణ్యత మన్నిక గల వస్తువులను అమ్మి వినియోగదారునికి సంతృప్తికరమైన సేవలు అందించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. వినియోగదారుల రక్షణ చట్టం ద్వారా వినియోగదారుల హక్కుల రక్షణకు కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వినియోగదారుల రక్షణ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మూడంచెల న్యాయ వ్యవస్థను జాతీయ నేషనల్ కమిషన్, రాష్ట్ర వినియోగదారుల కమిషన్, జిల్లా వినియోగదారుల ఫోరంను స్థాపించారు. వినియోగదారులు ఎవరో చట్టంలో నిర్వర్తించి కొనేవారు, అమ్మేవారు లబ్ధి పొందినవారుగా గుర్తించారు. ఎవరైనా ఒక వ్యక్తిగా లేదా గుంపుగా, సంస్థగా, ప్రభుత్వం, చట్టబద్ధ వారసులుగా, వినియోగదారుల సంఘాలుగా ఎవరైనా వినియోగదారుల హక్కుల గురించి ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా వారికి నష్టం వచ్చిందని, వస్తువు పాడైపోయిందని, నకిలీ వస్తువులు, లోభభూష్టమైన వస్తువులు అమ్మారని, వారికి కలిగిన నష్టానికి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసిన ఎడల వారికి నష్టపరిహారం ఇప్పించబడుతుంది.
1: మీరు ఇంతవరకు ఉదయరేఖలు కార్యక్రమంలో మార్కెట్ తీరుపై సమాచారం తెలుసుకోవడంలో వినియోగదారులు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ బీటీ విఎస్ఎల్ కాంతారావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం విదుర నీతి, సామాజిక జీవన స్ఫూర్తి గురించి డాక్టర్ పోలేపెద్ది హనుమశాస్త్రి గారి ప్రసంగం వింటారు.
2: రామాయణ మహాభారతాలు భారతీయ సంస్కృతి సరస్వతికి సువర్ణ శిరోభూషణాలు, అమృత కలశాలు, భారతీయ ధర్మతత్వ సమగ్ర దృష్టికి వ్యాస మహర్షి విశిష్ట సృష్టి, మానవ జీవిత తత్వ నిర్దేశనమే మహాభారత విస్ఫూర్తి. ధృతరాష్ట్ర మహారాజునకు విదురునకు మధ్య జరిగిన సంవాదమే విదురనీతి. మహాభారత ఉద్యోగ పర్వంలో, ప్రజాగర పర్వంలో విదురనీతి స్పష్టంగా అవతరించింది. మానవ జాతికి, సమాజానికి శాశ్వతమై ఉపాధేయమైన రీతిలో అలరారుతోంది. విదురనీతి ప్రవచనంలో వక్త విదురుడు, శ్రోత ధృతరాష్ట్ర మహారాజు. శ్రోత కంటే వయస్సులో లోక సామాన్యమైన అధికారంలో చిన్నవాడు, జ్ఞాన సంపదలు, ఉపదేశ సామర్థ్యం కలిగి ఉన్న సాక్షాత్తు సమవర్తి, లోకతత్వాన్ని, లోకేశ్వర తత్వాన్ని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి, ఇచ్చకాలు, కల్లాకపటాలు ఏకోశారా లేని మహానుభావుడుగా ప్రత్యక్షమవుతాడు విదురుడు. పరహితమై ప్రాణంగా బ్రతుకుచున్న ధన్యజీవి. ఒక విధంగా రామాయణంలో విభీషణుని వ్యక్తిత్వానికి వన్నె చిన్నెలు దిద్దగా ఏర్పడిన మహావ్యక్తిగా విదురుడు పలువురు పరిశోధకులు భావించారు. కానీ సర్వజన రుచికరమైన ఆహారము రోగంతో ఉన్నవానికి రుచిలేని విధంగా విదురు నీతి వాక్యాలు ధృతరాష్ట్రునికి కష్టాన్ని కలిగించినవే కాని ప్రభావితను చేయలేకపోయి అన్న ఆచార్య శలాక రఘునాథ శర్మ గారి మాటల్లో వ్యక్తం చేశారు. రాజకీయ ఆధిపత్యం కలిగిన సామాజిక వ్యవస్థ, వాని స్వరూప సిద్ధాంతాలు రాజనీతి శాస్త్రంగా పరిగణింపవచ్చు. రాజ్యాధిపత్యము పరిపాలనా దక్షతలకు సంబంధించినది రాజనీతి. కార్యాలయాలను అనుసరించి మిత్రత్వం, శత్రుత్వం కలిగి ఉండుట రాజునకు ధర్మంగా భాషింపచేసేది రాజనీతి. కార్యం సో అవేక్ష్య శక్తించ దేశ కాలౌచ తత్వత కురుతే ధర్మ సిద్ధ్యర్థం విశ్వరూపం పునఃపునః అని మనుచరిత్ర చెప్తోంది. ఈ విధమైన సాంఘిక వ్యవస్థ ఎందు ప్రజలు అనుసరించవలసిన లౌకిక ధర్మాలను తెలుపన్నది లోకనీతి. మానవుని మనస్తత్వ విచారం గురించి లౌకిక పారమార్థిక తత్వాన్ని సమన్వయ రూపంగా చెప్పబడింది హితోక్తులు. మనశ్శాంతిని ఎల్లజనులకు బోధింపగలిగేవి నీతులుగా, ధర్మాధర్మ విచారము

0: సర్వకాలికముగా ఎల్లజనులకు తెలియచేనది సూక్తులుగా పరిణమిలిచున్నాయి. ఈ విధమైన రాజనీతి, లౌకిక నీతి, హితోక్తి వీని సమన్వయ స్వరూపమే విదురునీతి. సామాజిక జీవన విస్ఫూర్తిగా విస్తీకరించవచ్చు. విదురుడు ధృతరాష్ట్ర దుర్యోధనులకు ఉపదేశించు విషయాలన్నీ విదురునీతిగా చెప్పబడ్డాయి. కురుకులాధిపుడిగా, రాజ్యపాలకుడిగా ధృతరాష్ట్రుడు అవలంబింపవలసిన ధర్మాలను, రాజ్య పరిపాలనా దక్షతను గురించి వివిధ రాజనీతి శాస్త్ర రహస్యాలను తెలియచేస్తూ, విదురుడు అమాత్య శ్రేష్ఠుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన తీరు విదుర పాత్రకే మణిహారం. అందుకే ధర్మరాజు, విదురుండొక్కడు దక్కగ సదస్యులెవ్వరును ధర్మపక్షము అది ఇది కూడదు నారయాతని శీలము కుదురి లోకమునకంతకు తలంపగన్. ఈ విషయాలను అనుసంధానంగా ధృతరాష్ట్ర ఉత్తమ కుల సంజాతుల లక్షణాలను, వారి కర్తవ్యాలను విదురునితో ప్రస్తావించగా, నాలుగు వర్ణాల వారు ఆచరించు ధర్మాలను సంక్షేపంగా విదురుడు ధృతరాష్ట్రునకు తెలియచేయటంలో లౌకిక నీతి స్పష్టమవుతుంది. కానీ విదురుడు ధృతరాష్ట్రుని సోదరుడిగా, కౌరవ సామ్రాజ్య హితుడిగా విదురుడు నీత్యోపదేశాలను అందించాడు. చివరగా శోకతప్తుడైన ధృతరాష్ట్రునకు అనునయ వాక్యాలు తెలుపడంలో విదురుడు మానవ సమాజానికి కొన్ని అత్యద్భుతమైన హితోక్తులను వివరించినాడు. అందున ఆధ్యాత్మిక తత్వ వివేచనం పరమార్థమే హితోక్తుల ప్రవచనం. విదురుడు ఆచార్యుడిగా ఉపదేశ వాక్యాలను వచించి మనస్సునకు ఓ పరిపక్వతను ఆపాదింపచేసినాడు. విదుర నీతికి ప్రధాన శ్రోత ధృతరాష్ట్రుడు మాత్రమే. తెర వెనుక సుయోధనుడు, ధర్మరాజుల ప్రవేశం అక్కడక్కడ స్వల్ప సన్నివేశాల్లో కనిపిస్తుంది. అంధుడిగా ఉన్న ధృతరాష్ట్రునకు అంతఃచక్షు విదురుడు. దుర్యోధని రూప విలాసాలను చూడలేని ధృతరాష్ట్రుడు విదురుని మాటల వలన దుర్యోధని అంతర్గతాన్ని, ఆంతర స్వరూపాన్ని సమగ్రంగా దర్శించగలిగాడు. రాజ్య పాలన ఎందు తన అజాగ్రత్త, అప్రమత్తతలను తత్కాలికంగా గుర్తింపగలిగాడు. వృత్తములోని ప్రవృత్తిని, వృత్తి మార్గాలను, లౌకిక పారమార్థిక విలువలను గ్రహింపగలిగాడు. మానవ జీవన పరమావధికు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొనగలిగినాడు. ఈ విధంగా ధృతరాష్ట్రునకు అన్ని విధాల అంతర్గత రహస్యాలను, ప్రజల పట్ల స్థితిగతులను విదురుని ద్వారా ధృతరాష్ట్రుడు అవగాహన చేసుకుని, ఈ మహాభారతంలో మహోదాత్తమైన సకల నీతుల కూడలి విదురుడిగా దృశ్యమానమవుతున్నాడు. అందుకే జ్ఞాతావతి విదురో విందహ అని అమరం నిర్వచిస్తుంది. మూలభారత ఉద్యోగ పర్వంలో విదురునీతికి సంబంధించిన 590 శ్లోకాల పరిమితిలో ప్రస్తావించబడ్డాయి. కవిత్రేయ భారతంలో 85 పద్యాల పరిమితిలో సంక్షిప్తంగా రచన గావించారు. విదురునీతి లౌకిక ధర్మశాస్త్ర గ్రంథంగా విరాజమానమవుతుంది. కవిత్రేయ భారత విదురునీతి సామాజిక తత్వాన్ని స్థాళీపులక న్యాయంగా ఆస్వాదిద్దాం. కళాకుశలుడు, ప్రాజ్ఞుడు, ప్రగల్భుడు, శుచిమిత్రుడిగా, భక్తి, శీలము, బలము, ఆరోగ్యము, సంప్రియత్వము కలవారే మంత్రిగా నియమించాలి అని కౌటిల్యుడు వివరించాడు. శాంతి పర్వంలో విదురుని మంత్రి సత్తముడుగా కీర్తించిన తీరు కౌరవ సామ్రాజ్యంలోనే కాక పాండవుల పలుకుబడిలో కూడా ధర్మరాజు మంత్రిత్వంలో విదురుడు అతి కీలకమైన సంధి విగ్రహ షాడ్గుణ్య చింతనకు మంత్రిగా నియమించినట్లు అవగతమవుతుంది. ధృతరాష్ట్ర మహారాజు కూడా విదురుని దీర్ఘదర్శునిగా, పరంగితజ్ఞునిగా అభినందించాడు. నిదురులేక దహ్యమానమైన శారీరక బాధలను, కారణాలని గుర్తించమని ధృతరాష్ట్రుడు విదురుని ఆహ్వానించగా, రాజు ఆంతరంగిక సమస్యలను పోగొట్టడం మంత్రి కర్తవ్యమని భావించి నయ విశారదుడైన విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో, బలవంతుడు పైనెత్తిన బలహీనుడు ధనము కోలుపడిన ఎతడు, మృచ్చిల వ్రేచువాడు కామాకుల చిత్తుడు నిద్రలేక కుందుదురధిపా. ప్రభు, ఉత్తములతో బలవంతులతో విరుధము దుర్బలకు ఉచితం కాదు. వారికి రాత్రివేళ నిద్రపట్టదు. ఇంకనూ ఇతరుల సంపదలు హరించిన వారికి కాముకునకు, చోరునకు నిద్రపట్టదు. వారు కుమిలిపోతూనే ఉంటారు. నిద్ర లేమికి గల కారణాలను అన్వయించి సమాధానం ఇవ్వగలిగిన వివేక విజ్ఞుడు విదురుడు మాత్రమే. అరిది బిల్లు కాని ఉజ్వల శర మొక్కని నొంచు దప్పి జనినో జనునే జనునేత్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజునతని భూమిన్ చెరచున్. ఒక గొప్ప విలుకాడు ప్రయోగించడి బాణం ఒక్కనిని మాత్రమే హతమార్చగలదు, లేదా కొన్ని సమయాల్లో తప్పిపోవచ్చును. కానీ నేర్పరి అయిన నీతిమంతుడు ప్రయోగించేడు ఉత్కృష్టమైన ప్రయోగాలు శత్రు రాజును, అతని భూమిని కూడా నాశనం చేయగలవు అని నీతి వాక్యాన్ని వివరించి చెప్పినాడు. ఇంకనూ ధృతరాష్ట్ర మహారాజు, ఒకటి గుని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాలుగు వశ్యములుగా చేసి ఏనిటిని గెల్చి ఆరిటిని రింగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. బుద్ధి అనడి ఒకదాన్ని గ్రహించి ఏ పని చేయవలెను ఏ పని చేయరాదు అని రెండింటిని నిర్ణయించుకొనవలెను. ఆ తర్వాత బగవారు, తనవారు, మధ్యరకం వారు అను మూడు తెరగుల మనుష్యులను సామదాన భేద దండోపాయాలనే నాలుగు ఉపాయాల ద్వారా వశపరచుకోవాలి. పిదవ పంచేంద్రియాలను జయించాలి. సంధి, విగ్రహము, ఆసనము, ద్వైదీభావము, ఆశ్రయము అను ఆరింటిని తెలుసుకుని వ్యవహరించాలి. స్త్రీ వేట, జూదము, పానము, పరుషవాక్కులు, కఠినముగా శిక్షించుట, ధనాన్ని వ్యర్థంగా వెచ్చించడం అను ఏడు వ్యసనాలను విడిచి ప్రవర్తించాలి. ఇత్తివాడి వివేకవంతుడు అని విదురుడు ఒకటి నుండి ఏడు సంఖ్య వరకు రాజనీతిని సాంఖ్య నియమాలతో వివరించిన తీరు విదురుని నీతిజ్ఞతకు నిదర్శనంగా అలరారుతుంది. ధృతరాష్ట్ర మహారాజు విషపు సారం ఒక్క నిన్ను మాత్రమే చంపుతుంది. శస్త్రం ఒక్క నిన్ను మాత్రమే వధిస్తుంది. కానీ సరికాని మంత్రాలోచన వల్ల కలుగు కల్లోలం రాష్ట్రాన్ని, ప్రజల్ని, రాజును కూడా రూపుమాపునట్లు చేస్తుంది అని విదురుడు మంత్రాలోచన వలన కలిగే అనర్థాలను సూచించాడు. అంతేకాదు మంత్ర విషయంలో రాజు మందమతులను, దీర్ఘసూత్రులను, లఘుబుద్ధులను, స్తోత్ర పాఠకులను మంత్రంగం చేరాదని హితవు పలికించాడు. లోకనీతి విషయాల్లో మానవ జీవితం సామాజిక జీవన బద్ధం అనటంతో లోక వ్యవహారంలో ఆదరింపబడు నీతివాక్యాల్లో విధి నిషేధాలు అవగాహన అత్యంత అవసరం. పండితుల లక్షణాలను ధృతరాష్ట్రం ఉపదేశిస్తూ చెల్లియుండియు సైరణ చేయునతడు పేదవడియును అట్టికి ప్రియముతోడ తనకు గల భంగీచ్చున తండు పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరేణ్యా. సాహసించి ఎదుటివారిని ఎదిరింపగలగడి సామర్థ్యం ఉన్నప్పటికీ వారిని ఎదిరింపక సహనంతో ఉన్నవారు పేదతనము కలిగినను తము ఆర్జించిన వానికి ప్రేమతో తనకున్న దానితో కొంత ఇచ్చువారు మిక్కిలి పుణ్యాత్మలను ఉపదేశం చేసినాడు. తగిన వేషంబు తను దాను పొగడుకొనమీ నుచ్చియునుకీడు పొలుకమీ ఇచ్చి వగవకునికి తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట నడవడి కొప్పుసేయు. మానవుడు తనకు తగిన వేషధారణలో, ప్రవర్తనలు లోకంలో సంచరించాలి. ఆత్మస్థుతి హానికరం. ఎదుటి వ్యక్తి తన్ను బాధించిన పరుషపు మాటలు పలుకరాదు. అందుచేత తన బ్రతుకు తెరువు పూర్తిగా దిగజారిపోయిన చెడు మార్గాన్ని అనుచరింపరాదు. ఈ విధమైన ప్రవర్తన మానవుని శీలాన్ని, అందాన్ని చేకూరుస్తుంది అని ధృతరాష్ట్రుని మనోభావనకు అద్దం పట్టాడు విదురుడు. నీతి పదంబునం బ్రతుక నేర్చుట ఉత్తమ పంగి శౌర్య సంజాతములై కలంబలచు సంపదలందుట మధ్యవృత్తి ఎస్పీతములైన భారవక జీవనములే కలపంగనిష్టముల్ నీతికి బాహ్యమైన ధరణీ వరమెత్తురే వారినుత్తముల్. మహారాజా, నీతి మార్గంలో బ్రతుకుటయే ఉత్తమమైన మార్గం. శౌర్య పరాక్రమాలచే సంపదలను పొందుట మధ్యమ పద్ధతి. ఇక ఎట్టి కోరికలు లేక భారంతో కూడిన జీవితాన్ని గడపడం అధమ మార్గం. నీతి తప్పిన వారిని ఉత్తములు ఏనాడూ మెచ్చుకొనరు అని ఒక్క విషయంలో సార సమన్వయం చేసిన నీతి కోవిదుడు విదురుడు. విదురుడు సామ్రాజ్య సంఘటన అన్నింటినీ తిలకించుచున్న తటస్థుడు. ప్రతి మానవ చిత్తవృత్తి, నైజ స్వభావాలను గుర్తింపగలుగుతూ భవిష్యత్ సంఘటనల వల్ల రానున్న అర్థానర్థాలను చూడగలిగిన దీర్ఘదర్శి కావునని ధృతరాష్ట్రుని మానసి.
1: మీరింతవరకు ఉదయరేఖలు కార్యక్రమంలో విధుర నీతి, సామాజిక జీవన స్ఫూర్తి గురించి డాక్టర్ పోలేపెద్ది హనుమశాస్త్రి గారి ప్రసంగం విన్నారు. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 8 గంటలు కావస్తుంది. విజయవాడ ఏ మీటర్ కార్యక్రమాలు రిలే వింటారు.
1: వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ అప్నాయ్, రీచార్జ్ పిట్ ఆర్ షాఫ్ట్ బన్వాయ్, అనుపయోగి బోర్వెలో కో ఠీక్ కరే, జలాశయం సే గాద్ నికాలే, అధిక సే అధిక పేడ్ లగాయే, ఇస్ బారిష్ ఆయే జుడే క్యాచ్ ద రెయిన్ అభియాన్ సే.
2: నమస్కార్, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा. मुख्य

0: విశాఖపట్నం తరువాత మూడో స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రం కాగా విజయవాడ డివిజన్లో మొదటిది. మొత్తం 168 స్లీపింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయగా వాటిలో 14 ప్యాడ్స్ మహిళలకు ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే కుటుంబ సభ్యులు కలిసి బస చేసేందుకు 3 ఫ్యామిలీ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, ప్రతి నెల లక్షలాది మంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్ను వినియోగిస్తున్న నేపథ్యంలో వారికి స్టేషన్ ప్రాంగణంలోనే పరిశుభ్రమైన, సురక్షితమైన ఆధునిక విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్లీపింగ్ ప్యాడ్స్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా ఆషాఢ మహోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో ఆషాఢ సార సమర్పణ, శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు, శ్రీ శాకంబరి మహోత్సవాలు, విశేష పూజలు, వేద పారాయణాలు, హోమాలు, మహాపూర్ణాహుతి వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జులై 27 నుంచి 29 వరకు జరిగే శ్రీ శాకంబరి మహోత్సవాలు ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పురాణాల ప్రకారం కరువు కాటకాల సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ప్రసాదించిన అమ్మవారు శాకంబరి రూపంలో అవతరించారని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వందలాది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారు శాకంబరి రూపంలో దర్శనమివ్వనున్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించటంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయటమే లక్ష్యంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని తిరువురు నియోజకవర్గం లక్ష్మీపురంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పించి వారికి స్థిరమైన ఆదాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. గతంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించగా ప్రస్తుతం దానిని 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. అలాగే రోజువారీ కూలీని 300 రూపాయల నుంచి 312 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈగల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఈగల్ ఏపీ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలపై డేగకళ్లతో నిఘా ఉంచుతూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశాన్ని పోలియోరహితంగా తీర్చిదిద్దటంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. విజయవాడ అర్బన్ పరిధిలోని అయోధ్యనగర్ పీహెచ్సి వద్ద జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియోరహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె. నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: సినిగితాల కార్యక్రమం వినే ముందుగా కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు

0: ఇంటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండ. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం జీవన తరంగాల చిత్రానికి ఘంటసాల అలపించిన గీతం. సాహిత్యమాత్రేయ సంగీతం జేవి రాఘవులు.

0: సినీగితల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ

0: సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం అన్నమయ్య చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆల్పించిన గీతం అన్నమాచార కీర్తన.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.

102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినిగితాల కార్యక్రమంలో. ఇప్పుడు విందాం కుమరంపులి చిత్రానికి చిత్ర మధుశ్రీ హరిణి ఆలపించిన గీతం, చంద్రబోస్ సాహిత్యం, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఈనాటి సినిగితాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. కర్ణాటక సంగీత కచేరీలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్ర కచేరీ వింటారు. ముందుగా కరుణా చూడవమ్మ తోడిరాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కచేరీలో భాగంగా శ్రీ మల్లా శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్ర కచేరీలో కరుణా చూడవమ్మ తోడి రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. ఇప్పుడు విందాం శంకరి శంకరు సావేరి రాగం ఆదితాళం త్రిశగతి శ్రీ శ్యామశాస్త్రి.

కర్ణాటక సంగీత కచేరీలో భాగంగా మీరు ఇంతవరకు శంకరి శంకరు సావేరి రాగం ఆదితాళం తిస్రగాదితాళం శ్రీ శ్యామశాస్త్రి గారి రచన విన్నారు. ఇప్పుడు విందాం సుందరి నీ దివ్యరూపం కళ్యాణి రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి.

మీరింతవరకు కర్ణాటక సంగీత కచేరీ కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్ గారి గాత్ర సంగీతం విన్నారు. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం నమస్తే అమరావతి కార్యక్రమంలో సినిగీతాలు వింటాం. కార్యక్రమంలో ముందుగా విందాం గుండమ్మ కథ చిత్రానికి పి సుశీల ఆలపించిన ఈ గీతం.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
3: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. నమస్తే అమరావతి సినీగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రామాలయం చిత్రానికి ఘంటసాల బృందం ఆలపించిన గీతం దాశరథి సాహిత్యం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నమస్తే అమరావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రాముని మించిన రాముడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, దాశరథి సాహిత్యం, సంగీతం టి చలపతిరావు.

0: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం కార్యక్రమంలో. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: సహకారం ద్వారా సమృద్ధి. భారత సహకార రంగంపై
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సంబరాల రాంబాబు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం.

102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. నమస్తే అమరావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం రామరామ కృష్ణ కృష్ణ చిత్రానికి ఎంఎం కీరవాణి గీత ఆలపించిన గీతం. అనంత శ్రీరామ్ సాహిత్యం సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు విందాం ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం.
1: సమృద్ధి భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో సహకారసే సమృద్ది అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమైంది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ది సంస్థలుగా సేవలందిస్తున్నాయి. గ్రామీణ రుణాల నుండి పాడి, మత్స్య, గృహ, మార్కెటింగ్ రంగాల వరకు సహకార సంఘాలు ఎంతో మందికి మార్కెట్లు, ఆర్థిక వనరులు, జీవనోపాధిని పొందేందుకు వీలు కల్పించాయి. వినియోగదారుల సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, గృహ నిర్మాణ సహకార సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాలు ప్రధానంగా కలిగిన ఈ సంఘాలు దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాలకు సహకారం అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2,55,000 పైగా గ్రామ పంచాయతీలలో సహకార సంస్థలు స్థాపించబడ్డాయి. నమోదైన 8 లక్షలకు పైగా సహకార సంస్థలలో 6 లక్షలకు పైగా సహకార సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ శాఖ చేపడుతున్న చర్యలు సహకార రంగపు పరివర్తనాత్మక సామర్థ్యాన్ని వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సహకార రంగానికి పునాదిలాంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పీఏసీఎస్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించారు. 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఈపీఏసీఎస్ అంటే డిజిటల్ సంఘాలుగా మార్చడం ఒక ముఖ్యమైన విశేషం. సహకార నిల్వ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 47 ధాన్యం నిల్వ గోదాములకు ఈ కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. పాలసేకరణ

0: పంపిణీ నిర్వహణను మెరుగుపరచడానికి జాతీయ పాడి అభివృద్ధి బోర్డు కోసం ఒక పాల సరఫరా సమీక్ష డాష్ బోర్డు పోర్టల్ను ప్రారంభించారు. అదనంగా జాతీయ పట్టణ సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ యొక్క రెండు ప్రధాన కార్యక్రమాలైన సహకార సీబీఎస్, సహకార సహయోగిలను ఆవిష్కరించారు. సహకార సీబీఎస్ పట్టణ సహకార బ్యాంకుల కోసం రూపొందించిన ఒక కేంద్రీకృత కోర్ బ్యాంకింగ్ పరిష్కారం. సహకార సహయోగి వినియోగదారుల సేవలు, బ్యాంకింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి రూపొందించిన ఒక సంభాషణాత్మక ఏఐ ఆధారిత వేదిక. సహకార రంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆత్మ నిర్భర్తమే భారత్ కి అనేక ముష్కిలో కా హల్ హై ఔర్ ఆత్మ నిర్భర్త కా ఏక్ బెహతరీన్ మోడల్ సహకార్ భీ హై. పూజ్య బాపునే సహకార్ కేసే స్వావలంబన్ కా జో మార్గ్ దిఖాయా ఉస్కో సర్దార్ సామ్నే జమీన్ పర్ ఉతారనే కా కామ్ కియా. ఔర్ జబ్ సహకారీ కీ బాత్ ఆతీ హై సాథియో, సహకారీ క్షేత్ర మే అమూల్ నే ఏక్ అప్నీ పెహచాన్ బనా ది. అమూల్ జేసే బ్రాండ్ నే పూరీ దునియా మే గుజరాత్ కే కోఆపరేటివ్ మూవ్మెంట్ కీ ఏక్ తాకత్ కా పరిచయ కరాయా హై, ఏక్ పెహచాన్ బనాయి.
0: సహకార సంఘాలపై కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ,
2: జో సంపూర్ణ దేశ్ కీ అర్థతంత్ర కో తో గతి దే హీ సక్తా హై, పరంతు 140 కరోడ్ కీ ఆబాదీ కో కామ్, సన్మాన్ ఔర్ ఉన్కో సమృద్ధ బనానే కా కామ్ అగర్ సబ్సే జ్యాదా కోయి సెక్టర్ కర్ సక్తా హై తో హమారా కోఆపరేటివ్ సెక్టర్ కర్ సక్తా హై. తో మిత్రో, మే తో ఆజ్ ఆప్కా ఆహ్వాన్ కర్నే ఆయా హూ, ఆయే సహకారితా మంత్రాలయ కే సాథ్ జుడియే ఔర్ జుడ్కర్ భారత్ కే కోఆపరేటివ్ మూవ్మెంట్ కో నయీ గతి, నయీ దిశా ఔర్ నయే లక్ష్య కో సిద్ధ కర్నే కే లియే హౌసలా దీజియే. యహీ మేరీ ఆప్ సభీ సే ప్రార్థనా హై.
0: ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు స్వల్పకాలిక సహకార పరపతి వ్యవస్థకు క్షేత్రస్థాయి పునాదిగా నిలుస్తాయి. ఇవి గ్రామీణ ఆర్థిక సేవలకు తొలి సంప్రదింపు కేంద్రంగా పనిచేసే బహుళ సేవా సంస్థలుగా చురుకుగా పనిచేస్తున్నాయి. 2,925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. పీఏసీఎస్ల డిజిటలైజేషన్ పారదర్శకత, జవాబుదారీతనం, సేవల పంపిణీని గణనీయంగా మెరుగుపరిచింది. ప్రతి పంచాయతీని సహకార సంస్థలతో అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త మోడల్ బైలాస్ ప్రకారం కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా పీఏసీఎస్లు ఇప్పుడు 25కు పైగా ఇతర వ్యాపారాలు చేసుకునే వీలుంది. రైతులకు ఒకే చోట అన్ని సేవలు అందించేలా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేశారు. 54,000కు పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ది కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి, మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000కు పైగా గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి.
2: 3 బహురాజ్య సహకారీ సమితి బనాయి హే, ఏక్ ఎక్స్పోర్ట్ కే లియే, ఏక్ బీజ్ కే లియే ఔర్ ఏక్ ఆర్గానిక్ కే సర్టిఫికేషన్, బ్రాండింగ్ ఔర్ మార్కెటింగ్. మే పూరే విశ్వాస్ కే సాథ్ కే సక్తా హూ, యే తీనో సమితియా ఆనే వాలే దినో మే జిస్ తరహ సే హమారే కోఆపరేటివ్ కే ఆజ్ అమూల్, ఇప్కో, క్రిప్కో బహుత్ అచ్చీ కోఆపరేటివ్ దునియా జాన్తీ హై, ఇసీ ప్రకార్ సే తీనో సమితియా ఆగే బడేగీ, ఇస్కా ముజే విశ్వాస్ హై.
0: ఈ విస్తరణ సహకార సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా

0: ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యం నిల్వ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. మెరుగైన సేకరణ, మార్కెట్ లభ్యత కోసం సహకార సంఘాలను ఆధునిక రైతు సంఘాలతో అనుసంధానిస్తున్నారు. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధీ కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. పాడి పరిశ్రమ సహకార సంఘాల ద్వారా పాలు సేకరించే సామర్థ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో 50% పెంచాలని వైట్ రెవల్యూషన్ 2.0 ప్రారంభించారు. ఇందులో మహిళల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారు. ఈ వైవిధ్యీకరణ గ్రామస్థాయిలో నిత్యావసర సేవల లభ్యతను మెరుగుపరిచింది. నాణ్యమైన విత్తనాల కోసం భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్, BBSSL, ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ NCOL, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ NCEL వంటి జాతీయ సంస్థలను స్థాపించారు. BBSSL సహకార నెట్వర్క్ ద్వారా భారత్ బీజ్ బ్రాండ్ పేరుతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీని చేపడుతుంది. సేంద్రియ ఉత్పత్తుల సమీకరణ, సేకరణ, ధృవీకరణ, పరీక్ష, బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం NCOL పనిచేస్తుంది. ఈ సంవత్సరం జూన్ నాటికి దీనిలో 14,286 సభ్య సహకార సంఘాలు ఉన్నాయి. NCEL దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన మిగులు వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి NCEL 38 దేశాలకు 6,295 కోట్ల రూపాయల విలువైన 15.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులను నమోదు చేసింది. సహకార రంగం కేవలం వ్యవసాయానికి పరిమితం కాకుండా రవాణా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. డ్రైవర్ల యాజమాన్యంలో నడిచే భారత్ టాక్సీ సహకార ప్లాట్ఫామ్ లక్షలాది మంది డ్రైవర్లు, కస్టమర్లతో మెట్రో నగరాల్లో విజయవంతంగా నడుస్తోంది. ప్రజలకు సరసమైన, సురక్షితమైన, నమ్మకమైన రవాణా సేవలను అందిస్తూనే డ్రైవర్లకు ఆర్థిక సాధికారత కల్పించడం దీని లక్ష్యం. ప్రస్తుతం భారత్ టాక్సీలో 6,37,000 మంది రిజిస్టర్డ్ డ్రైవర్లు, 35,77,000 మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. ఈ సేవ ఢిల్లీ, NCR, గుజరాత్, లక్నో, చండీగఢ్, ముంబై, జైపూర్, కాన్పూర్లలో అందుబాటులో ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రాంచీ, పాట్నా, గౌహతి, భోపాల్, కోల్కతా, ఇండోర్, నాగపూర్లలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
1: यूटिलिटी एग्रीगेटर कोऑपरेटिव को हम आगे आने वाले दिनों में विकास करने वाले हैं और दोनों प्रकार के इंश्योरेंस इप्को टोक्यो के प्रयोग को सफल करते हुए हम एक कोऑपरेटिव लाइफ इंश्योरेंस की कंपनी भी बनाने जा रहे हैं जो इंश्योरेंस के क्षेत्र में भी कोऑपरेटिव को बहुत आगे बढ़ाएगी. मित्रों, ये 5 साल एक प्रकार से इसका पल पल, दिन दिन, हर महीना, हर साल कोऑपरेटिव के इंफ्रास्ट्रक्चर को सैन सैन बढ़ाने में हमारे मंत्रालय ने सभी को साथ लेते हुए बहुत परिश्रम किया है.
0: సహకార రంగంలో వృత్తి నైపుణ్యాలు పెంచడానికి, పరిశోధనలు చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది కింది స్థాయి సిబ్బంది నుంచి నాయకుల వరకు అందరికీ ఆధునిక నిర్వహణ పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్, నాబార్డ్ ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇవి సహకార సంఘాలలో పాలన, నాయకత్వం, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. సహకార సంఘాల వృద్ధికి ఆర్థిక వనరులను సమకూర్చడంలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC కీలక పాత్ర పోషించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో NCDC 1.55 లక్షల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా 1.27 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రోత్సాహక పథకం కింద ఈ సంవత్సరం మే నాటికి FPOలు, క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థలకు 2,320 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిరంతర ఆర్థిక సహకారం వివిధ రంగాలలో సహకార వ్యవస్థ విస్తరణను వేగవంతం చేస్తుంది. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ

0: విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ధి ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా విందాం. సీతారామయ్య గారి మనువరాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆల్పించిన గీతం, వేటూరి సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

రాబోయే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. శ్రీ మంజునాథ చిత్రానికి హేమంత్ కుమార్ చిత్ర ఆలపించిన గీతం, జేకే భారవి సాహిత్యం సంగీతం, హంసలేఖ.

102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. రావోయే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. గాలిమేడలు చిత్రానికి జేవి రాఘవులు ఆలపించిన గీతం.

రాబోయే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. బాబి చిత్రానికి శంకర్ మాదేవన్ ఆలపించిన గీతం, శక్తి సాహిత్యం, సంగీతం మణిశర్మ.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రావోయే అతిథి కార్యక్రమంలో. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: రావోయే అతిథి కార్యక్రమం ఇప్పుడు విందాం. 3 మార్చి చిత్రానికి హేమచంద్ర శ్రీవర్ధిని ఆలపించిన గీతం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, సంగీతం మణిశర్మ.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సుందరాఖండ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం.
1: ఆకాశాన సూర్యుడుండడు.

రాబోయే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆ నలుగురు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆల్పించిన గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ఈనాటి రాబోయే అతిథి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో జై చిత్రానికి బేబీ ప్రీతి ఎన్ శ్రీనివాస్ బృందం ఆలపించిన ఈ గీతం.

102.2 మెగాహెర్ట్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం. శ్రీరాములయ్య చిత్రానికి కేజేఎస్ దాస్ బృందం ఆలపించిన గీతం, కాలకూరి ప్రసాద్ సాహిత్యం

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. ఇప్పుడు విందాం గాలిపటాల చిత్రానికి మాధవిపెద్ది ఆలపించిన గీతం, టి. చలపతిరావు సంగీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: శ్రీరామదాస్ చిత్రానికి ఎంఎం కీరవాణి ఆలపించిన ఈ గీతం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సునీత, ఎంఎం కీరవాణి బృందం ఆలపించిన ఈ గీతం.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. ఇప్పుడు ఒకటి ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సుభాష్ చంద్రబోస్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ పాండ్యలు ఆలపించిన గీతం.

102.2 MHz మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో, ఇప్పుడు విందాం. భక్త కనప చిత్రం నుంచి వీరామకృష్ణ ఆలపించిన గీతం వేటూరి సాహిత్యం.

కార్యక్రమంలో చివరిగా విందాం. లీడర్ చిత్రానికి సూర్యకుమారి ఆలపించిన గీతం.

ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినీగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం లవకుశ చిత్రానికి ఘంటసాల బృందం ఆలపించిన ఈ గీతం కొసరాజు సాహిత్యం.

0: సినిగితాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
0: సినిగితాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నర్తనశాల చిత్రానికి పి సుశీల ఆలపించిన గీతం సముద్రాల సీనియర్ సాహిత్యం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పాండురంగడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాళవిక శ్రీసౌమ్య ఆలపించిన ఈ గీతం. శ్రీ వేదవ్యాస సాహిత్యం, సంగీతం ఎంఎం కీరవాణి.

అమ్మా, ఈ కిష్టయ్య చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపమంటే తన 114 భువనాలను చూపించాడు కదమ్మా. అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసిందే, కాని నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లి?

0: 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినిగీతల కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం జుమ్మంది నాదం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర మౌనిక బృందం ఆలపించిన ఈ గీతం. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

0: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినీగీతాల కార్యక్రమంలో. ఇప్పుడు విందాం సంపూర్ణ రామాయణం చిత్రానికి మాధవపేది బృందం ఆలపించిన ఈ గీతం ఆరుద్ర సాహిత్యం. వినే ముందుగా కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మోటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడువులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

ఈనాటి సినీగితాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్త ప్రసారం వింటారు.

0: Forecast isolated heavy to very heavy rainfall over northeast India, West Bengal and Bihar during the next 2 to 3 days, and isolated heavy falls in east Uttar Pradesh over 4 to 5 days. Fairly widespread to widespread rainfall is likely over Arunachal Pradesh, Assam, Meghalaya, Nagaland, Manipur, Mizoram and Tripura till Saturday. Benchmark domestic equity indices were trading around 0.2% down in a forenoon trade today. The Sensex slipped 145 points to 77,425, while the Nifty dipped 55 points to 24,153 when reports last came in. In women's cricket, England will resume their second innings at 130 for 6 in the historic one-off test at the Lord's against India this afternoon, resuming the penultimate day with an overall lead of 269. India declared their second innings at 341 for 7 at the stroke of tee, giving a target of 457 runs. Wicketkeeper batter Yastika Bhatia became the first woman to score a test century at Lord's. And with that,
1: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం లాహిర్ లాహిర్లో సినీగీతల కార్యక్రమం. వినే ముందుగా కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సుల్తాన్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనం ఆలపించిన గీతం. జాలాది సాహిత్యం, సంగీతం కోటి.

ఆకాశం గుండెల్లు అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లు అరుణం ఒక వీరుడై, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కును జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం, అందుకే

0: లాహిర్ లాహిర్ సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం తెల్ల పెళ్ళామ్మ చిత్రం నుంచి ఘంటసాల బృందం ఆలపించిన గీతం, శ్రీనారాయణ రెడ్డి సాహిత్యం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
4: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సుస్వాగతం చిత్రానికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: కార్యక్రమంలో ప్రకటన విందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ఇంతవరకు మీరు ఒక ప్రకటన విన్నారు. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశ సర్వతోముఖాభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జోర్డన్, కువైట్, బహ్రెయిన్లు అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖాభివృద్ధి సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్ధమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియజేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవేళ నుంచి 2 కొత్త నేర నిరోధక చట్టాలు అమల్లోకి వచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ది వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన, వ్యవస్థీకృత నేరాలపైన వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్రనగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫోరెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్, సిఈఓఈ, ఐసిఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో పీయూష్ గోయల్ ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే, నమ్మకమైన, అందరినీ కలుపుకుని పోయే, స్వయం సమృద్ధ, ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు, సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతలను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ఈ ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భారద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తోందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐ ఆపరేషన్లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సలాం అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హోర్ముజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో

0: రెండవ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ను సినర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సినర్కు ఇది వరుసగా రెండో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా, మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సినర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖ అభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధనా విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా రెండోసారి గెలుచుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ను ఓడించి సినర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: కార్మికుల కార్యక్రమం. ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో మోకాళ్ళ తుంటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కేవీ గోవర్ధన్ కుమార్ గారితో పరిచయం.
1: కార్మికుల కార్యక్రమంలో కార్మికులలో మోకాళ్ళు, తుంటె సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, వీటి గురించి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేవీ గురువర్ధన్ కుమార్ గారితో పరిచయం వింటారు.
0: డాక్టర్ కొత్త వెంకట గురువర్ధన్ కుమార్ గారు, నమస్కారం అండి.
2: నమస్తే అండి.
0: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ ఎముకలు, కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులుగా, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, ఇటీవల కాలంలో ఈ ఎముకలు, కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా గణనీయంగా పెరిగినట్లుగా మనకి గణాంకాలు కానివ్వండి, లేకపోతే మనకు తెలిసినంతలో చాలామంది చెబుతున్నారు. గత రోజుల్లో వయోధికుల్లో ఎక్కువగా చెప్పేవాళ్ళు మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, ఇవి మాత్రం ఇలా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇవాళ రోజున వయసుతో నిమిత్తం లేకుండా కూడా 30-40 వయస్కుల్లో కూడా ఈ సమస్యలు తరచూ చెబుతూ ఉంటున్నారు, మనం వింటూ ఉన్నాం. అసలు డాక్టర్ గారు, పెద్దవాళ్లలో ఎక్కువగా వచ్చే ఇబ్బంది గురించి మనం అనుకుందాం, ఎందుకని ఈ మోకాళ్ళు, కీళ్ళు, తుంటె, ఈ నొప్పులు సర్వసాధారణంగా ఎందుకు వస్తుంటాయో ముందు చెప్పండి, వీటికి ప్రధాన కారణాలు ఏంటి?
2: ఈ మధ్యకాలంలో వయసు పరిమితి లేకుండా అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి. సో ముందుగా పెద్ద వయసు వాళ్ళ గురించి మాట్లాడదామండి. పెద్ద వయసు వాళ్ళకు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక, సపోజ్ 3 ఇయర్స్ జనరేషన్ ముందు, అప్పుడు 70-80 ఇయర్స్ ఉన్న జనరేషన్, సపోజ్ మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, లేకపోతే మా తాతగారు అనుకోండి, వాళ్ళెవరికి నొప్పులు లేవండి. కానీ ఇప్పుడున్న 50-60-40 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ప్రధానంగా 2-3 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, మన లైఫ్ స్టైల్, మన కూర్చునే విధానం కానివ్వండి, మనం చేసే పని విధానం కానివ్వండి, పనులు తగ్గిపోయినాయి మనుషులకి. ఇంతకుముందు ఉదయం తెల్లవారుజాము 4-5 లేచి పొలం పనికి వెళ్ళడము, వ్యవసాయానికి వెళ్ళడము, లేకపోతే కనుక ఇతర ఇతర పనితో కూడిన పనులు,
0: ఇంటి పనులతో సహా,
2: ఇంటి పనులతో సహా అన్ని. సో ఇప్పుడు ఉన్న సఫిస్టికేషన్ లాగా మిక్సీ గ్రైండర్ అయ్యాలని లేవండి, అన్ని పనులు చేసుకునేవాళ్ళు. సో ప్రతి ఆర్గాన్ అండ్ ప్రతి జాయింట్ అన్ని కదిలేవి పూర్వంలో. ఇప్పుడు ఏమైంది, మనకి పని తగ్గిపోయింది, మనుషులు ఎక్కువ మోస్ట్ సెడెంటరీ, అయితే సెడెంటరీ ఉన్నారు, లేకపోతే సివియర్ విగరస్ వర్క్, సపోజ్ ఇండస్ట్రియల్ వర్క్లు తీసుకుందాం అనుకోండి, వాళ్ళకి విపరీతమైన పని, ఖాళీ లేకుండా, రెస్ట్ లేకుండా. అదే కనుక మనం సాఫ్ట్వేర్ తీసుకుందాం అనుకోండి, ఎక్కువ రెస్ట్, పని లేదు. సో ఒకటి కారణం మన పని ఇది. రెండు, తిండి అండి, ఫుడ్, రెండు రకాల కూడా ఫుడ్. కొంతమంది సార్ మేము చాలా నీట్గా తింటున్నాము, లెక్క పెట్టుకుని తింటున్నాం అన్నారు, కానీ ఇప్పుడు మనం తినే దాంట్లో క్వాలిటీ తగ్గిపోయిందండి. సో ఇంతకుముందు తెలుసు, ఒక బియ్యం బస్తా పండాలి అంటే కనుక 6 నెలలు 5 నెలలు ఉండేది, ఇప్పుడు 2-3 నెలల్లోనే మనకు కోత వచ్చేస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గింది. నెంబర్ 2, తినే క్వాలిటీ కూడా. సో ఎక్కువ మంది జంక్ ఫుడ్ తింటున్నారు. సపోజ్ మన ఇంటికి వెళ్ళగానే మనం పండుకొస్తే తినమండి, ఏ జంతికలో స్వీట్ మొక్కలో తింటున్నాం మనం. సో ఇలాగా, సో మనం చేసే పని తగ్గిపోయింది, తినే క్వాలిటీ తగ్గిపోయింది, అండ్ తినే క్వాంటిటీ తగ్గింది, క్వాంటిటీ అంటే తినే మోతాదు తగ్గింది, అలా దాని క్వాలిటీ తగ్గింది. ఈ కారణాల వల్ల నొప్పి వస్తున్నాయి. నెక్స్ట్, జాగ్రత్త. సో చాలామంది వరకు సెల్ ఫోన్లో ట్రీట్మెంట్

0: చూసుకోవటం, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతున్నారు, లేకపోతే ఓవర్ కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకున్నారు. రూట్ కాజ్ కాకుండా పైన హాస్పిటల్ మెడికల్ షాపుల్లో కానీ లేకపోతే ఫోన్లో చూసుకో కానీ అందరూ వైద్యం వాడుకుంటున్నారు. అదే కానీ డాక్టర్ గారికి వెళ్తే మీకు పలాని ప్రాబ్లం వచ్చిందండి, తిండి వల్ల ఉండొచ్చు, మీరు చేసే పని వల్ల అని చెప్పేసి వైద్యం ఇస్తే కనుక రికవర్ తొందరగా అవుతారు.
1: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, ఈ మధ్య ఎక్కువగా మీలాంటి వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు, మోకాళ్ళ అరుగుదల ఎక్కువైందండి, డిస్కులు ప్రొలాప్స్ అయినాయండి, ఈ పదాలు ఎక్కువగా కూడా చెబుతూ ఉండటం గమనిస్తున్నాను డాక్టర్ గారు. ఈ మోకాళ్ళ అరుగుదల అనేటువంటిది కూడా ఈ నొప్పులు కానివ్వండి లేకపోతే రకరకాల ఇబ్బందులకి కారణాలు అవుతుంటాయా? ఎందువల్ల ఈ అరుగుదల అనేటువంటిది వస్తుంది?
0: ఎందుకు వస్తుందంటే ముందు కొంచెం బేసిక్ ఎనాటమీ అంటే లోన కీళ్ళలో ఏమిటో తెలుసుకోవాలండి. ప్రతి కీళ్ళలో ఎముక మెయిన్. ఎముక అంటే మీరు గోడ తీసుకున్నారనుకోండి, గోడలో సిమెంట్ ఐరన్ లాగా ఎముక ఉంటుందండి. ప్రతి కీల్ చుట్టూ, ఎముక చుట్టూ కాట్లేజ్,
1: మృదులాస్థి.
0: మృదులాస్థి ఎముక మీద పొర మృదులాస్థి ఉండి ఆ రెండు వైపులు మృదులాస్థి రాసుకుంటూ ఉంటాయి. సరే మృదులాస్థి ఎందుకు రెండు ఎముకలే రాసుకోవచ్చుగా అంటే ఎముక్కి నరము రక్తం సరఫరా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ నరం ఉన్నది రాసుకుంటా ఉంటే బాగా నొప్పి తట్టుకోలేము మనం. ఈ మృదులాస్థకి నరము ఉండదు, రక్తం ఉండదు. సో ఆ రెండు రాసుకుంటా ఉంటే కనుక నొప్పి లేకుండా. సో మనకి మనం వాడుక భాషలో ఉంటే ప్లాస్టిక్ లాగా ఏదో అడ్డు ఉంది, ఎముక ఎముక రాబడి అడ్డు ఉంది అన్నమాట. సో ఈ మృదులాస్థ పాడైపోవడం వల్ల నొప్పి వస్తుంది. సో ఎందుకు పాడైపోతుంది? సపోజ్ ఒక స్టిక్కర్ గోడ కట్టించామనుకోండి, గోడ గట్టికున్నాళ్ళు స్టిక్కర్ గట్టిగానే ఉంటుంది, గోడ మెత్తబడితే ఆ స్టిక్కర్ కానీ టైల్ కానీ ఊడిపోయింది. అలానే ఇది కూడా మృదులాస్థకే ఆహారం, దానికి ఆహారం రక్తం లేదని చెప్పాను కదా ఇప్పుడు, దానికి ఆహారం ఎక్కడ వస్తుంది? ఎముకలో నుంచి కానీ కీళ్ళ మధ్యలో ఉన్న నీరు నుంచి కానీ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మృదులాస్థ ఆహారం ఎముక మీద డిపెండ్ అయిందో, ఎముక బలం తగ్గగానే దానికి ఆహారం తగ్గుద్ది. అట్ ద సేమ్ టైం మోకాల్లో ఉన్న గుజ్జు ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి కూడా తగ్గుతుంది. సో రెండు విధాలుగా మెల్లమెల్లమెల్ల చిన్న గాయాలు పడతాయి. సపోజ్ ఒక చిన్న గాయం రోడ్డు మీద పడింది అనుకోండి, దాన్ని వెంటనే పుడిస్తే బాగానే ఉంటుంది. ఆ చిన్న గాయం ఫస్ట్ పట్టడం చాలా కష్టం, పడిన గాయము పెద్ద అవడం చాలా ఈజీ. అంటే ఆ గాయం చుట్టూ ఉన్న కండ ఈజీగా లేచిపోతూ ఉంటుంది. సో అలాగే మొదటి దశలోనే మనం వైద్యం తీసుకుంటే కనుక ఆ మృదులాస్థను కాపాడుకుంటే కనుక ఎక్కువ రోజులు మోకాలు నొప్పి లేకుండా ఉంటుంది, ఎక్కువ బాధ పెరగకుండా ఉంటుంది, అది కాపాడుకోలేదు పెరుగుతూ ఉంటుంది. సో మృదులాస్థ ఎలా కాపాడుకోవాలంటే ఎముక కాపాడుకోవాలి. ఎముక ఎలా కాపాడుకోవాలంటే, సో ప్రతి ఎముకలో మనం అందరం కాల్షియం వేసుకుని సరిపోయింది అనుకుంటారు. సో ఎక్కువ ఎముకలో ముందు ఫస్ట్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ ఇంటేక్ బాగా తీసుకుంటూ కాల్షియం, మినరల్స్, జింకు, మ్యాంగనీస్ ఇవన్నీ మినరల్స్ తీసుకుంటూ దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ అంటే మూమెంట్ చేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది. సార్ కొంతమంది చెప్పు సార్ నేను 24 గంటలు నిలబడతానే ఉంటాను సార్, నాకు మూమెంట్ ఉంది కదా అంటూ ఉంటారు. సో 24 గంటలు నిలబడతా ఉందంటే ప్రతి జాయింట్ ఏదైనా కానీ అరగంటకు ఒకసారి దాని పొజిషన్ మారుతూ ఉండాలండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, ఆయన 24 గంటల్లో 8 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఈ 8 గంటల్లో కనీసం 1 గంట సేపు కదలకుండా ఆ సిస్టమ్ ముందే కూర్చుంటా ఉంటారు. అంటే ఆ 8 గంటలు ఆ మెడలో ఉన్న ఎముకలు జాయింట్లు ఒక పొజిషన్లోనే ఉన్నాయి ఒక అరగంట ఉపాగండి. సో ఎప్పుడైతే కాంటాక్ట్ ఎక్కువసేపు కాంటాక్ట్ అరగంట కంటే ఎక్కువ ఉంటాయో అప్పుడు మృదులాస్థ దెబ్బతింటుంది. సో ప్రతి అరగంటకి కనీసం 30 సెకండ్స్ లేకపోతే 20-20 రూల్, సో 20 సెకండ్స్ రూల్ అంటూ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం కానీ ఆ జాయింట్ కదులుతూ ఉంటే కనుక ఆ మృదులాస్థ దెబ్బతలగదు. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలి, మూమెంట్ ఉండాలి. ఈ మూడు జాగ్రత్తలు తీసుకుంటే ఎంత వయసు అయినా కానీ బాధ లేకుండా ఉంటుందండి.
1: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, కార్మికులు ఉంటారు అనుకోండి, ఈ ముఠా పనులు చేసే కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, ఇలా ఎన్నో రకాల వృత్తులు చేసేటువంటి కార్మికుల్లో ఈ మోకాళ్ళ నొప్పులు, తుంటె నొప్పి ఎక్కువ చెబుతూ ఉంటారండి. కంటిన్యూగా నిలబడే ఉండి పనిచేసే కార్మికులు ఉంటారండి, వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఈ ఇబ్బంది. ఏమై ఉంటుంది, ఎందుకు వాళ్ళకి సమస్య వస్తుంది డాక్టర్ గారు?
0: రెండు కారణాలు, అగైన్ మజిల్స్, బోన్. మజిల్స్ అంటే కండరాలు, బోన్ అంటే ఎముకలు. ఈ రెండింటి ప్రాబ్లం వల్ల కానీ ఆమెకి నడు నొప్పి అనుకోండి, మోకాలు నొప్పి అనుకోండి, కొత్తగా సయాటిక అంటున్నారు మన వాడుక భాషలో, అయిపోయి సయాటిక వర్డ్ వాడుక అయిపోయింది. డాక్టర్ గారు, డాక్టర్ నా సయాటిక వచ్చిందంటారు. మా మీ నొప్పి చెప్పండి, సయాటిక డయాగ్నోసిస్ మీరు చెప్పదని అడుగుతూ ఉంటాను జనరల్గా. మెయిన్గా ఏమంటారంటే కండరాలు పట్టేస్తూ ఉంటాయి అంటారు. సో కండరాలు పట్టడానికి కారణం రకరకాల కారణం అండి. 1, ఓవర్ యూజ్. సో ఉన్న బలం కంటే ఎక్కువ వాడటం. సో ఎవరు మొయ్యలేరండి, ఉన్న బలం కంటే ఎక్కువ వాడితే మజిల్స్ అన్నీ ఈజీగా వీక్ అయిపోతాయి. ఎందుకు బలం రావట్లేదంటే మనకి మజిల్స్ యాక్షన్ కాబట్టి కాల్షియం కావాలి, విటమిన్ డి కావాలి, జింక్ కావాలి, మెగ్నీషియం కావాలి. సో విటమిన్ డి ఎండలోకి వెళ్తే వస్తుంది. సార్ ఎండలో నేను పొద్దున్నే 5 నుంచి 6 దాకా 8 దాకా ఉంటాను సార్, నాకు విటమిన్ డి లేకపోవడం ఏంటంటారు. కానీ విటమిన్ డి ప్రొడక్షన్ జనరల్గా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల ఎండలో ఉంటే సరిపోద్ది. సార్ ఎంతసేపు ఉండాలని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో అది స్కిన్ టెక్స్చర్ని బట్టి, తెల్లగా ఉన్న వాళ్ళు ఒక 5 నిమిషాలు అంటే సరిపోయింది, కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళు ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే స్కిన్ టెక్స్చర్ని బట్టి ఆ యూవీ రేస్ మనం చర్మంలోకి వెళితేనే విటమిన్ డి ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట, స్టేజ్1 విటమిన్ డి ప్రొడక్షన్. తర్వాత ఆ విటమిన్ డి వెళ్ళి లివర్ కాడికి వెళ్ళి సెకండ్ స్టేజ్ అవుతుంది, లివర్ నుంచి కిడ్నీ కాడికి వెళ్ళి 3rd స్టేజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళకి చర్మ

0: టాబ్లెట్స్ లేవండి అసలుకి. ఎప్పుడైతే మనం బాగా సఫిస్టికేట్ బాగా పాలిష్ చేసి తింటున్నామో టాబ్లెట్స్ వస్తున్నాయి అన్నమాట మెగ్నీషియంతో. సో ఈ మెగ్నీషియం, విటమిన్ డి, నెక్స్ట్ పాలు, కాల్షియం. సో ఇప్పుడు చాలామంది చూస్తాను మా పిల్లలే పాలు తాగరండి, ఐ మీన్ పాలు తాగుతూ ముడి బియ్యం, అదే పొర ఉన్న బియ్యం తింటా ఉండి ఫిజికల్ యాక్టివిటీ మన బలం ఎంత ఉంది అంతే చేస్తే కనుక ఆ నొప్పులు రాకుండా ఉంటాయండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన కారణాలని కాకుండా మీరు ముందే చెప్పారు మోతాదు మించి బరువు ఎత్తకూడదని కూడా.
0: అవునండి.
1: ఒకవేళ వాళ్ళకి ఈ బరువులు ఎత్తడం వల్లనే లేదా ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్లనే నొప్పులు వచ్చాయి అనుకోండి,
0: అదేలేండి,
1: డాక్టర్ని సంప్రదిస్తే జాగ్రత్తలతో పాటు ఆ ఉన్న నొప్పి అంటే మూల కారణం ఏదో మీరు తెలుసుకుంటారు, దానికి ఏదో నిర్ధారణ పరీక్షలు చేస్తారు, ఎక్స్రే అని ఇలా ఏయో ఉంటాయి. నయం అయ్యేటువంటి వైద్య విధానాలు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం త్వరగా ఉపశమనం కలిగే విధమైన వైద్యం అందుబాటులో ఉందా?
0: డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక పేషెంట్ ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆ ఇబ్బంది స్టేజ్ కనుక్కోవాలి ముందు. మొత్తం అనారోగ్యం ఎస్టాబ్లిష్ అవుందా, ఆల్రెడీ వచ్చిందా, అనారోగ్యం స్టార్ట్ అయింది, అనారోగ్యంగా మొదలవ్వలేదా. సపోజ్ నిన్నే ఒక పేషెంట్ వచ్చారు, సార్ భుజం నొప్పి వస్తుంది, చేతులు లాగుతున్నాయి, ఒళ్ళంతా లాగుతుంది అన్నారు. ఒక డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ తీశారు. ఎంఆర్ఐ స్కాన్లో చిన్న టేర్ ఉంది, టెండాన్ టేర్ ఉంది దాన్ని షోల్డర్ జాయింట్లో. డాక్టర్ గారు ఆపరేషన్ అన్నారు. సరే ఆ పేషెంట్ నాకు అక్కడికి సెకండ్ ఒపీనియన్ వచ్చారు, సార్ ఇలా ఆపరేషన్ అంటున్నారు అని చెప్పేసి. మీ బాధ ఏందని చూస్తే ఆమెకు ఒళ్ళంతా నొప్పులే. సో షోల్డర్ టైర్ ఉంటే ఎక్కడ ఉండాలి, షోల్డర్లో నొప్పి ఉండాలి, భుజంలో నొప్పి ఉండాలి, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి. అమ్మ మీ దగ్గర రక్త పరీక్షలు ఏమైనా ఉన్నాయా అని. ఆమె దగ్గర అన్ని రక్త పరీక్షలు ఉన్నాయి. విటమిన్ డి 9 ఉంది,
1: అది
0: B12 94 ఉంది. సో మనం రూట్ కాజ్ ట్రీట్ చేయాలండి. సరే చినిగింది కదా అని ఆపరేషన్ చేస్తే మళ్ళీ చినిగుద్ది, బలం లేదు కదా. సో ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా, డిసీజ్ కాజ్ ఎందుకు వచ్చిందా, డిసీజ్ మెయిన్ అసలుకి ఆహార లోపం వల్ల ఇందాక అనుకున్నట్టు మనం ఉన్న బలం కంటే ఎక్కువ పనిచేస్తున్నారా. సో మనం ఫస్ట్ మనిషిని చూడంగానే చెప్పొచ్చండి. సపోజ్ మనము ఐలో కంట్లో చూస్తున్నాం రక్తం ఎంత ఉందని చెప్పేసి. నెక్స్ట్ హిస్టరీ, సార్ నాకు బోన్ పెయిన్స్, ప్రతి బోన్ నొప్పి వస్తుంది సార్ అని చెప్తాను. అది విటమిన్ డి కాల్షియం బ్లడ్ డెఫిషియన్సీ. సార్ నాకు నైట్ కండలు పట్టేస్తాయని చెప్తారు, పిక్కలు పట్టేస్తున్నారు, విటమిన్ డి డెఫిషియన్సీ, మెగ్నీషియం కాల్షియం డెఫిషియన్సీ. సార్ నాకు జుట్టు ఎక్కువ రాలిపోతుంది అంటూ ఉంటారు. సార్ నాకు గోర్లు పగిలిపోతుంది అంటారు, నా పెదాలు పగిలిపోతుంది అంటారు. అంటే ఇవన్నీ సిమ్టమ్స్ ఏంటంటే ఇనిషియల్ సిమ్టమ్స్ మినరల్స్ విటమిన్స్ డెఫిషియన్సీని అర్థం. సో పేషెంట్ హిస్టరీ బాగా తీసుకొని దాన్ని అవసరం పెట్టిన బ్లడ్ టెస్టులు చేసి తర్వాత ఇంకా అవసరం ఉండే ఎక్స్రే ఇంకా జబ్బు అర్థం కాదు ఎంఆర్ఐ స్కాన్ చేసి స్టెప్ బై స్టెప్ ఈ నిర్ధారణ ఉంది, అమ్మ మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీరు ఈ పని చేయొచ్చు. సపోజ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నారనుకో మీకు ఏం బాధ లేదండి, బలంగా తినండి, ఈ మందులు వాడుకోండి. మనం జనరల్గా ఏమి ఇస్తామంటే పెయిన్ కిల్లర్స్, ప్రతి ఆర్థోపరేషన్ ఫస్ట్ రిలై అంటే డిపెండ్ అయ్యేది పెయిన్ కిల్లర్సేనండి. నెక్స్ట్ దాని వాళ్ళ సపోర్టివ్ మెడికేషన్. సపోజ్ మీరు అన్నట్టు ఫస్ట్ వెన్ను పోసే ముక్క, నడువు నొప్పి వచ్చింది ఒక ఆయనకి, ఒక మోటా మిస్త్రీకో పని చేసుకునే ఇండస్ట్రీ వరకు నడువు నొప్పి వచ్చింది. ఫస్ట్ ఆయన పండుకోబెట్టిన ఎముక ఎముక నొక్కుతా ఉన్నాడు, వెన్ను పోసలు ఎముక నొక్కుతాం. ఎముక నొక్కే నొప్పి వచ్చిందా, కండ నొక్కితే నొప్పి వచ్చిందా. సో ఎముక నొక్కితే నొప్పి వస్తుందంటే ఆల్రెడీ బోన్స్ దాకా డిసీజ్ వెళ్ళినట్టు అర్థం. సో ఎముక మీద నొక్కినప్పుడు నొప్పి రాలేదు, కండ మీద నొక్కినప్పుడు నొప్పి వచ్చింది, సో మజిల్ ఫెటిక్ అంటే మజిల్ అలసిపోయిందని అర్థం. సో దాన్ని బట్టి వైద్యం డిపెండ్ అయ్యింది. సో మజిల్ ఫెటింగ్ ఇందా చెప్పినట్టు మెగ్నీషియం కానీ లీవో కరెంట్ అని మనం ఒకసారి నెయ్యి కూడా తింటాం మానేసామండి.
1: అవునండి.
0: నాకు గుర్తుండి చిన్నప్పుడు నేను మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గుప్పెడులో నెయ్యి పోసేవాళ్ళు.
1: అవును.
0: ఇప్పుడు రెండు చుక్కలు వద్దొద్దని చెప్తున్నాం. సో నెయ్యి చాలా మంచిది, నెయ్యిలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి తొందరగా కొవ్వు చేయవు మనకి. ఇప్పుడు అందరూ అయినా పొట్టు వస్తుంది, కొవ్వు వస్తుందని నెయ్యి ఆపుతున్నారు. మనకి ఆ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయంటే మనం వేంపులు తింటాం కదండి, బజ్జీలు తింటాము, ఫ్రైలు వేసుకొని తింటాము, ఆ నూనె మళ్ళీ వాడతాం, దాంట్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. సో నేను జనరల్గా తిండి హ్యాబిట్స్ కూడా అడుగుతాను నేను, అంటే రోజు మొత్తం మీద ఏం తింటున్నారు మీరు అడుగుతాను నేను. సార్ నేను బాగా తింటాను సార్, పప్పు రెగ్యులర్గా తింటాను సార్ అంటారు. ఎన్నిసార్లు తింటారమ్మా అంటాను. 2 సార్లు తింటాను సార్ వారానికి అంటారు. ఎంత తింటారనమాట, 1 స్పూన్ వేసుకుంటా సార్. సో 100 గ్రాములు ఉడికిన పప్పులో మనకి 6 నుంచి 8 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. సో ఒక మనిషి 60 కేజీలు ఉంటే 60 × 0.8 648 గ్రాములు ప్రోటీన్స్ తినాలి మనిషి రోజుకి. అలానే కాల్షియం రోజుకి 800 నుంచి 1000 మిల్లీగ్రామ్స్ తినాలి అడల్ట్స్లో చెప్పాను నేను. సో ఇలా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకొని తినలేం కాబట్టి మన ఇండియన్ ఫుడ్ మిక్స్డ్ ఫుడ్ అన్నారు. సో మిక్స్డ్ డైట్స్, మనం పప్పు తినాలి, సాంబార్ తినాలి, పెరుగు తీసుకోవాలి, పాలు తాగాలి, ఇవన్నీ చేస్తూ ఉంటే మనం
1: నెయ్యి కూడా
0: వేసుకోవాలండి కంపల్సరీ. అంటే నేను గుప్పెట్లో వేసుకుని చెప్పను కానీ కనీసం 4 చుక్కలన్నా. సో ఆవు నెయ్యి బెటర్, ఆవు నెయ్యి మంచిదండి. సో ఇవన్నీ మిక్స్డ్ ఫుడ్ తీసుకుంటూ తగిన రెస్ట్. పూర్వం ఏంటంటే మనం ఇప్పుడు నిండునప్పుడే పనిచేసేవాళ్ళం. సో కంపల్సరీ 6 తర్వాత రెస్ట్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తామండి, నైట్ 11 గంటల దాకా ఎవరు పనుకోవట్లేదు.
1: అవునండి.
0: టీవీలు అనుకోండి, సెల్ ఫోన్ అనుకోండి, అందరూ పనుకోవట్లేదు. ఈవెన్ ల్యాబరీలలో కూడా నేను చూస్తున్నాను, సార్ మీ నైట్ 12 దాకా పనుకోండి సార్ అని చెప్తున్నారు.

0: ఎందుకంటే మా పిల్లలతో మాట్లాడతాం, టీవీ చూస్తాం సార్ అంటున్నారు. సో ప్రాపర్ రెస్ట్ లేకపోవడం, ప్రాపర్ డైట్ లేకపోవడం, ఉన్న బలం కంటే ఎక్కువ పనిచేయడం, సరిగ్గా తినకపోవడం కారణం అండి. సో నిజంగా పూర్వకాలం సైన్స్ ఉందో లేదో తెలియదు, కానీ నిజంగా చెప్పిన టైం కరెక్ట్ అండి. మన బాడీలో హార్మోన్స్ కూడా అలానే యాక్ట్ అవుతాయి. ఎర్లీ మీరు లేవగానే ఫస్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ హార్మోన్ అంతా మీ ఒంట్లో సరిగిన గ్లూకోజ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాయి. సపోజ్ మీరు 8-9 దాకా తినలేదనుకోండి, అది వెళ్ళి మజిల్ బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ హార్మోన్ చేసి బాడీ గ్లూకోజ్ కావాలి, మజిల్ బ్రేక్ డౌన్ చేస్తాయి. సో ఫస్ట్ మజిల్ బ్రేక్ డౌన్ అయ్యేది స్మూత్ మజిల్. స్మూత్ మజిల్స్ అంటే ఇన్వాల్వ్ అంటే మన కంట్రోల్ లేని మజిల్స్ స్మూత్ మజిల్స్ అంటారు. సపోజ్ గుండె మజిల్స్, పేగు మజిల్స్, ఇవన్నీ స్మూత్ మజిల్స్ ఉంటారు. అవి ఫస్ట్ బ్రేక్ అవుతాయి. అవి బ్రేక్ అయ్యి బాడీ గ్లూకోజ్ తీసుకుంటుంది. నువ్వు మీరు ఫుడ్ తినేదాకా అవి బ్రేక్ అవుతానే ఉంటాయి. అలాగా సో పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ సైన్స్ ఉంది, చిన్న నేను నమ్ముతాను వాళ్ళు. కొన్ని ఉన్నాయనుకోండి, కొన్ని బ్యాడ్ ఉన్నవి, కొన్ని అయితే నమ్మొచ్చు. సో ఆ టైంలో కనుక మనం తేజ్ తింటే కనుక బాడీలో మజిల్ బ్రేక్ డౌన్ తగ్గుద్ది. సో మీకు ఈజీగా ఆహారం వస్తుంది, ఈజీగా బలంగా ఉంటారు మీరు.
1: ఇవాళ రోజున ప్రతి 10 మందిలో 6-7 కనీసం బీపీ షుగర్లు ఉంటున్నాయండి.
0: అవునండి.
1: ఇందులో కార్మికులేమి అతీతులు కాదు, కార్మికులకి రాదు, కష్టపడి పనిచేస్తున్నారులే. లేకపోతే ఇవాళ రోజున రైతుల్లో కూడా, వ్యవసాయ రైతాంగానికి కూడా, అంటే ఆ పొలం పనులు చేసేవాళ్ళు కూడా ఉంటున్నాయి. ఒకవేళ వారికి షుగర్ ఉండి ఈ కష్టజీవులు అంటే కార్మికులు, కర్షకులు ఇలాంటి వాళ్లకు ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లాంటివి కూడా వస్తే, అది పని చేసినందువల్లనా లేదనుకుంటే మీరు చెప్పిన కారణాల వలన కానీ, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో షుగర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే కనుక ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ బూడిపోతూ ఉంటాయండి. పెద్ద బ్లడ్ వెజల్ ఒక 2 సెంటీమీటర్స్ డయామీటర్ ఉండదు అనుకోండి, సో గుండె నుంచి వచ్చే వెజల్. చిన్న చిన్న కాలుకెళ్ళే నరాలు ఎంఎంలో ఉంటాయి, మిల్లీమీటర్స్, 2 mm, 1 mm. ఫస్ట్ ఆ బ్లడ్ వెజల్స్ పూడిపోతాయండి. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మృదులాస్థాకి బ్లడ్ సప్లై లేదని చెప్పేసి, అది డిఫ్యూజన్ ద్వారా రావాలి. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ బూడిపోతూ ఉంటాయో, ఫస్ట్ నరాలు దెబ్బతింటూ ఉంటాయి, స్పర్శ తగ్గుతూ ఉంటుంది. స్పర్శ తగ్గినప్పుడు జనరల్గా మోకాల నరం స్పర్శ తగ్గడం చాలా టైం పడుతుంది, ఎందుకంటే మోకాల నరం చాలా పెద్దగా ఉంటుంది, పైనుంచి వస్తుంది. పాదాల్లో స్పర్శ తగ్గుతూ ఉంటుంది, పాదాల్లో తగ్గేసి పాదాలు వాళ్ళకి మెల్లమెల్లగా వంకరిపోతూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు బొటనవేలు పక్కకి వెళ్ళిపోవటము, మడియం పక్కకి వెళ్ళటము, ఈ డిఫార్మిటీ అంతా మోకాల మీద బరువు పడుతుంది. సో ప్రతి అడుగు మీరు వేసినప్పుడల్లా నేల నుంచి పాదానికి, పాదా నుంచి మోకాలు, మోకాల నుంచి తుండి, తుండి నుంచి వెన్నుపూస, ఇలాగ ప్రతి లెవెల్లో ఒక లోడ్ పడుతూ ఉంటుంది. ఆ లోడ్ పడ్డప్పుడు ఆ మోకాలు కనుక సరిగ్గా లోడ్ తీసుకోగలిగిందంటే, అంటే దానికి సరిగ్గా బలం ఉంది, తప్పు లోడ్ పడ్డా కానీ దాని బలం ఉంటే కనుక మోకాలు అరగదండి. తప్పు లోడ్ పడ్డప్పుడు ఆ మోకాలు సరి బలం లేదు అనుకుంటే మెల్లమెల్ల అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో నేను చాలా మంది పేషెంట్స్కి ఎవరికైతే ఫుట్ డిఫార్మిటీ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి షూ మోడిఫికేషన్ ఇస్తాం. సో ఇన్సోల్ రైజ్ అని, హీల్ రైజ్ అని చెప్పేసి, లేకపోతే కనుక ఆ వేలు వంకరపోతే స్ట్రాపింగ్ అని, లేకపోతే వెబ్ స్పేసర్ అని చెప్పేసి, ఇలా రకరకాల మనకి స్ట్రాపింగ్స్ ఉంటాయి, లేదా చెప్పులో మోడిఫికేషన్ ఉంటాయి. అప్పుడు ఆ మోకాల మీద లోడ్ కరెక్ట్గా పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తూ ఉంటామో, మోకాల లోడ్ తప్పుపడేసి మోకాలు అరిగిపోతూ ఉంటాయి. సో డైట్ తీసుకోవాలి, మంచి డైట్, షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి, డీఫార్మిటీ కరెక్షన్ చేసుకోవాలి. అలా ఉంటే కనుక జబ్బు ముదరదు అంటారు.
1: రాత్రి నిద్రల్లో పిక్కలు పట్టేస్తూ ఉంటాయి డాక్టర్ గారు.
0: అవునండి.
1: మీరు వైద్యపరంగా క్రాంప్స్ ఏదో అంటారేమో.
0: అవును.
1: చాలా తీవ్రమైనటువంటి నొప్పి కూడా ఉంటదండి, అది భరించలేని నొప్పి, అమ్మో అని అల్లాడిపోతుంటారు.
0: ఫ్రాక్చర్ అయింది, పడిపోతా భయం.
1: ఎందుకు, దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి?
0: జనరల్గా పిక్క నొప్పి వచ్చే వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే, వాళ్ళు హిస్టరీ అడిగితే కనుక వాళ్ళు పగలంతా గట్టి పనిచేస్తుంటారండి. పని చేసినప్పుడు నైటే వస్తాయి, మళ్ళీ పనిలో నొప్పి రాదండి. అది పనిలో కూడా నొప్పి వస్తాయి, ఇప్పుడు ఇంకా దానికంటే మనం ఎక్కువ పని చేస్తే. కామన్ పిల్లలు కూడా ఈ మధ్య కంప్లైంట్ చేస్తారు, చిన్నసారి వాళ్ళు మా కూడా బాగా క్రికెట్ ఆడాడు సార్, వచ్చిన ఐటమ్స్ నొప్పి అన్నాడు. సో దాని మజిల్ క్రాంప్స్ రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టే విటమిన్ డి, కాల్షియము అండ్ మెగ్నీషియము, మ్యాంగనీస్, ఇవన్నీ. ఇంకోటి మనం బేసిక్ ప్యాథోఫిజియాలజీకి వెళ్తే అంటే ఎందుకు వస్తుందంటే కనుక మనకు గ్లూకోజ్ బ్రేక్ అవుతుంది. సో మనం ఫాస్ట్ నడుస్తున్నాం అనుకోండి, గ్లూకోజ్ బ్రేక్ అయ్యి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి లాస్ట్కి వెళ్ళిపోవాలి. కానీ ఫాస్ట్ ఫాస్ట్ నడిచినప్పుడు గ్లూకోజ్ ఎక్కువ బర్న్ అయ్యి లాక్టిక్ యాసిడ్ వస్తుంది. సపోజ్ మనం మామూలుగా మాట్లాడితే ఏమైనా మంట పెడతాం అనుకోండి, పొగొస్తూ ఉంటుంది. సో దాన్ని బర్నింగ్ టైం ఇస్తే మొత్తం మంట అయిపోయి పొగరాదు, ఎక్కువ ఎక్కువ వేస్తూ ఉంటే పొగొస్తాం. ఇలానే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ మజిల్లో ఉండటం వల్ల నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ డ్రైవ్ చేయడానికి లీవో కాంటిన్ అనే ఒక మైక్రో న్యూట్రియెంట్ కావాలి. ఆ లీవో కాంటిన్ లేకపోవడం వల్ల మజిల్ క్రాంప్స్, అది విటమిన్ డి అవ్వచ్చు, కాల్షియం అవచ్చు, జింక్, మ్యాంగనీస్, లీవో కాంటిన్. సో అందుకని క్రాంప్స్ వచ్చిన పేషెంట్కి లీవో కాంటిన్, మెగ్నీషియం, కోఎంజైమ్ క్యూ, ఇవన్నీ లాక్టిక్ యాసిడ్ డ్రైవ్ చేసాయి అనమాట. అవి ఇస్తే క్రాంప్స్ తగ్గుతాయి. బేసిక్ విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఉంటుందండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ కొత్త వెంకట గురువర్ధన్ కుమార్ గారు.
0: నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు కార్మికులలో మోకాళ్ళు, తుంటె సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కెవి గురువర్ధన్ కుమార్ గారితో పరిచయం విన్నారు.
3: కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. తనదాకా.

0: వస్తే కథానిక వింటారు శ్రీమతి పి నాగలక్ష్మి.
1: కార్యక్రమంలో ఇప్పుడు తన దాకా వస్తే శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానిక వింటారు.
2: అంట్లన్నీ కడిగి తుడిచి స్టాండ్లో సర్దింది సీతమ్మ. అమ్మగారిని ఏదో అడగాలన్నట్లు తటపటాయిస్తూ నిలబడింది. అది గమనించిన సుజాత, సీతమ్మా ఏమిటి విషయం, ఏం కావాలి అని అడిగింది. 2 రోజులు సెలవు కావాలమ్మా అంది సీతమ్మ. ఎందుకే అడిగింది సుజాత. మా అబ్బాయి పట్నం నుండి వస్తున్నాడమ్మా, పండగ కాదు సెలవులు లేవు, ఇప్పుడెందుకే రావడం సుజాత అడిగింది. మరే మా వాడికి జ్వరం వచ్చిందంట, 2 రోజులుండి వెళ్ళమన్నానమ్మా. జ్వరానికే అంత దూరం నుంచి రావాలంటే 2 మాత్రలేసుకుంటే తగ్గిపోతుంది కదా. కాదమ్మా, మా మీద బెంగపెట్టుకున్నాడు, 2 రోజులు దగ్గరుంచుకుని చూసుకోవాలి. పట్నంలో ఏం చేస్తున్నాడే, మొన్న 10వ తరగతి పరీక్షలు రాసిన దగ్గర నుండి మిఠాయి కొట్లో పనిచేస్తున్నాడు. మీకు చెప్పాను కదమ్మా. ఆ చెప్పావు, నేనే మర్చిపోయాను. అమ్మా సెలవిస్తారా, పొద్దున్నే చీకటితో పనిచేసి వెళ్ళవే. అలాగేనమ్మా, మనసులోనే విసుక్కుంటూ వెళ్ళింది సీతమ్మ. మరునాడు చీకటితోనే వచ్చి పనిచేసి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి వెళ్లేసరికి 104 డిగ్రీల జ్వరంతో ఇంటికొచ్చి ఉన్నాడు సురేష్. అమ్మో బిడ్డకు ఒళ్ళు కాలిపోతోంది అని భయపడి దగ్గరలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. నీరుడు పరీక్ష, రక్త పరీక్షలు చేయించాడు డాక్టర్. టైఫాయిడ్ జ్వరమని తేలింది. జ్వరం ఎక్కువవుతూ తగ్గుతూ ఉంది. రోజులో 2 సార్లు 104 డిగ్రీలకు పెరగడం, 98.4 తగ్గటం జరుగుతూ ఉంది. విపరీతమైన చలితో వణుకుతున్నాడు. హాస్పిటల్లో చేర్పించమన్నారు డాక్టర్. 15 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. మందులు సెలైన్లతో సరిపోయింది. చాలా అప్పు కూడా అయింది. నయమయ్యాక సురేష్ని ఇంటికి తీసుకుని వచ్చింది సీతమ్మ. కళ్ళు తిరగడం, రక్తం లేకపోవడంతో నిరసించిపోయాడు. కోలుకోవడానికి నెలపైనే పట్టింది. 4 రోజుల తరువాత పనిచేయడానికి వచ్చిన సీతమ్మ మీద అరిచి వెళ్ళిపొమ్మంది సుజాత. అది కాదమ్మా అని చెప్పబోతున్న సీతమ్మని ఆపి, 2 రోజుల్లో వస్తానని వెళ్ళావు, ఇప్పుడా వచ్చేది, ఏమీ చెప్పొద్దు కోపంగా అందామె. ఒక్కసారి వినండమ్మా, మా సురేష్ గాడికి నెలంతా జ్వరమే, హాస్పిటల్లో చేర్చాం, రక్తం లేదంట, నీరసంగా ఉన్నాడు, మొన్ననే ఇంటికి తీసుకొచ్చాం, అర్థం చేసుకోండమ్మా బతిమాలుకుంది. అయినా సుజాత మనసు కరగలేదు. వద్దు, ఇక మీదట మా ఇంటికి పనికి రావద్దు అని కసిరింది. నేను పనిచేసిన రోజులకి అయినా జీతమియ్యండమ్మా, వేడుకుంది సీతమ్మ. 4 రోజులు నేనెంత టెన్షన్ పడ్డాను, పనిచేసుకోక తప్పలేదు, ఇంకా జీతమా, జీతము లేదు గీతం లేదు, వెళ్ళు విసుగ్గా అని తలుపేసుకుంది సుజాత. చేసేది లేక ఉసూర్మంటూ వెళ్ళిపోయింది సీతమ్మ. 2 రోజులు గడిచాయి. సార్, మా అబ్బాయి రేపు ఢిల్లీ నుండి వస్తున్నాడు, 2 రోజులు సెలవు కావాలి, మేనేజర్ రావుని అడిగింది సుజాత. ఇప్పుడెందుకొస్తున్నాడు, సంక్రాంతి పండుగ కదండి, ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఎందుకండి, ఇప్పుడు పిల్లలు పండగలు పబ్బాలు అంటూ సెలవులు పెడతారు, ఫైల్స్ పెండింగ్లో పెడతారు, ఎట్లా? నా ఫైల్స్ పెండింగ్ లేవు సార్, సుజాత సమాధానం. కొత్త ఫైల్స్ ఉన్నాయిగా, అవి పూర్తి చేయకపోతే ఎలా, ఎండీ గారు ఊరుకోరు, పని పూర్తి చేసి వెళ్ళండి అంటూ 2 ఫైల్స్ అప్పచెప్పాడు. నిజం చెప్పాలంటే అవి సుజాత పక్క సీట్లోని గుమాస్తావి, అయినా మారు మాట్లాడకుండా తీసుకుని వెళ్ళింది. అలాగే సార్ అంటూ ఫైల్స్ పూర్తయ్యేసరికి రాత్రి 8 అయింది. 2 రోజులు సెలవు పెట్టారు, పండగ రోజులు 2 రోజులు, మొత్తం 4 రోజులు. ఇలా సెలవు పెడితే కుదరదు, ఈసారి సెలవులు అడగకండి, ఖచ్చితంగా చెప్పాడు మేనేజర్ రావు. థ్యాంక్ యూ సార్, హ్యాపీ పొంగల్ సార్, శుభాకాంక్షలు తెలియజేసింది సుజాత. శుభాకాంక్షలను పట్టించుకోకుండా అలాగే వెళ్ళండి ఇసుక్కున్నాడు. ఈ మేనేజర్ ఎప్పుడు ఇంతే, ఈయనకి అవసరాలే ఉండవా, రావా మనసులోనే అనుకుంటూ బయటకు నడిచిందామె. 4 రోజులు గడిచాయి. సుజాత మామగారికి జబ్బు చేసింది, హైదరాబాద్ తీసుకుని వచ్చారు. చాలా సీరియస్గా ఉంది, కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిన మామగారి సపర్యల కోసం ఇంటికి హాస్పిటల్కు తిరగడం తప్పనిసరి. ఇప్పుడు సెలవు కావాలంటే మేనేజర్ని అడగాలి, ఆయన ఏమంటారు ఆలోచించుకుంటూనే మేనేజర్ ఛాంబర్లోకి అడుగుపెట్టింది. ఏమిటన్నట్లు చూశారు రావు. సార్, 5 రోజులు సెలవు అవసరమైంది, మా మామగారు హాస్పిటల్లో ఉన్నారు. సెలవులు ఇవ్వడం కుదరనన్నాను కదా. కావాలంటే జీతపు నష్టం సెలవు పెట్టుకోండి. నాకు మెడికల్ లీవ్ ఉంది కదా సార్. అయినా ఇవ్వనండి. చేసేది లేక అప్లికేషన్ రాసి ఇచ్చింది జీతం నష్టం సెలవు కోసం. బయటకు వచ్చి సిటీ బస్టాప్లో నిలబడింది. ఈలోగా, అమ్మగారు ఇక్కడున్నారేమిటమ్మా? సీతమ్మ గొంతు విని పక్కకు తిరిగింది సుజాత. ఏమీ లేదే, సీతమ్మ ముందు బయటపడడం ఆమెకిష్టం లేదు. అయినా వదల్లే సీతమ్మ. కాదమ్మా, మీరు అదోలా ఉన్నారు, కంగారుగా ఆందోళనగా ఉన్నారు, చెప్పండమ్మా. మా మామగారిని హాస్పిటల్లో చేర్చామే. అయ్యో అలాగా, ఆయన గారికి ఏమిటమ్మా? హార్ట్అటాక్ వచ్చింది, బైపాస్ ఆపరేషన్ చేయాలట. ఇంట్లో చేసుకోవాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఆఫీస్ పని చెయ్యాలి. ఎలాగోనే ఆత్మీయులతో చెప్పినట్లు చెప్పుకుంది సుజాత. భలేవారమ్మా, నా కబురు పెట్టకపోయారా? నేను వచ్చి సాయం చేసేదాన్ని కదా. సీతమ్మ మాటలకి కళ్ళు చెమర్చాయి సుజాతకి. ఇంత ఆప్యాయంగా ఉన్న సీతమ్మ కష్టం అర్థం చేసుకోకుండా పంపించేశాను. తను పనిచేసిన రోజులకు కనీసం జీతమివ్వకుండా పంపించినా దాని మనసు ఎంత సుతిమెత్తనా. వెన్నలాంటి మనసు, కష్టం సుఖం తెలిసిన మనిషి అని క్షీరసాగర మదనం చేసి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది సీతమ్మకి. ఆమె మౌనంగా ఉండడం చూసి, ఏమిటమ్మా బాధపడుతున్నారా? త్వరగా తగ్గిపోతుందిలేమ్మా అయ్యగారికి అని సముదాయించింది. ఆ మాటలకి, ఈ లోకంలోకి వచ్చి మీ అబ్బాయి ఎలా ఉన్నాడే అడిగింది సుజాత. బానే ఉన్నాడమ్మా, పనికి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తున్నాడు మా ఇంటి దగ్గర కాయిన్ బాక్స్కి చెప్పింది సీతమ్మ. ఇద్దరూ సుజాత ఇంటికి చేరారు. పనయ్యాక సీతమ్మకి 500 రూపాయలిచ్చి పంపింది సుజాత. 2 రోజులాగి మొత్తం పాత జీతం కూడా ఇచ్చేస్తాను, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండవే అంది. అప్పుడప్పుడు ఏంటమ్మా, రోజూ వస్తాను అని వెళ్ళిపోయింది సీతమ్మ. ఇలా 15 రోజులు గడిచాయి. ఏమండి, మా నాన్న చనిపోయారట, రామాపురం వెళ్లాలి మనం, భర్త మేనేజర్ రావుతో అంది సీత. మరి మీ ఆఫీసర్కి ఫోన్ చేసి సెలవు అడుగు. అమ్మో, ఆయన అసలే చండశాసనుడు. మరి అలా నీకు సెలవు కావాలిగా. పర్వాలేదు, ఫోన్ చేసి సీత. ఆఫీసర్ రాజారాంకి ఫోన్ చేసింది సీత. హలో, ఎవరు అన్నారాయన. సార్, నేను సీతను సార్, రేపు సెలవు కావాలి సార్. సడన్గా ఫోన్ చేసి సెలవంటే ఎలా? సెలవులు గ్రాంట్ చేయాలంటే రేపు ఆఫీసులో ఎవరెవరు సెలవులో ఉన్నారో చూసుకోవాలి కదా సీరియస్గా అన్నాడు రాజారాం. మా నాన్నగారు కాలం చేశారు సార్, బాధగా అంది. ఆ తరువాత ఆమెకి నోట మాట రాలేదు. దుఃఖంతో పుడుగుపోయింది గొంతు. ఫోన్ అందుకున్న సీత భర్త మేనేజర్ రావుకి లాస్ ఆఫ్ పేలు పెట్టుకోమని రాజారాం చెప్పడం వినిపించింది. సరే అలాగే రాజారాం గారు, సీత అప్సెట్ అయింది అని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు రావు. అతని కళ్ల ముందు సుజాత కనిపించింది. తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే సుజాతకు ఫోన్ చేసి, అమ్మా సుజాత, నేను మొన్న మీతో మాట్లాడిన మాటలకు సారీ చెప్తున్నానమ్మా. నువ్వు మెడికల్ లీవ్ పెట్టు, లీవ్ కన్వర్షన్ ఇస్తాను. బైది బై, మీ మామగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు? 2 రోజులాగా వచ్చి చూస్తాను. థ్యాంక్ యూ సార్ అంటూ ఆశ్చర్యంతో తల మునకలైంది సుజాత. తను సీతమ్మ విషయంలో చేసిన పొరపాటే ఆయన తన పట్ల చేసి ఉంటారు. ఆయనకెదురైన చేదు అనుభవమే దీనికి కారణమై ఉండొచ్చు. నిజమే, తను దాకా వస్తేగాని అనుకుంది సుజాత. అవును, యజమాని సేవకులు, ఆఫీసర్లు, కింది ఉద్యోగులు విధి నిర్వహణని గుర్తుంచుకోవటమే కాదు, మానవ సంబంధాలని, మానవత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రపంచీకరణ సమయంలోనూ మానవత్వాన్ని మించింది లేదు. నిజమే కదా?
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో తన దాకా వస్తే శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానిక విన్నారు.
0: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం సినీగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సతీ సావిత్రి చిత్రానికి పి సుశీల ఆలపించిన ఈ గీతం ఆత్రేయ సాహిత్యం.

ఈనాటి సినిగితల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి

0: ఇకం రాక్ఫిల్ ఈసీఆర్ఎఫ్ పనులు, పవర్హౌస్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఫిషింగ్ కేంద్రాలు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాయితీతో పడవలను, చేపల వేట సామగ్రిని అందజేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు 9 రూపాయల ఆయిల్ సబ్సిడీ సక్రమంగా అందిస్తూ 3000 లీటర్లు పెద్ద బోట్లకి, 300 లీటర్లు చిన్న బోట్లకి ఇచ్చి ఆ సబ్సిడీ కూడా సకాలంలో రిలీజ్ చేస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 3256 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 157 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ 8 సెంటర్స్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ప్రధాన మంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద 4560 ట్రాన్స్పాండర్ని అందించడం జరిగింది. 816 పడవలు అలాగే వలల్ని వాళ్ళందరికి కూడా అందించడం కూడా జరిగింది. దగ్గర 9 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియ కింద మరి 2 సంవత్సరాల్లో ఎవరైతే ప్రమాదంలో నష్టపోయిన వాళ్ళకి అందించడం కూడా జరిగింది.
0: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎస్ సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 60 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్ను ప్రారంభించారు. అనంతరం జ్యోతిబాపులే బాలికల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ, బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని విజయనగరం జిల్లాలో బెరీ అల్లాయ్స్ సంస్థ 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఆయన స్పందిస్తూ, ఈ ప్రాజెక్టు ద్వారా 813 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తి పెరిగి దేశీయ ఉక్కు తయారీ రంగానికి మరింత బలం చేకూరుతుందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార సౌలభ్యం, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ కృషి ఫలితంగానే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ప్రధాన పిటిషన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దిన తర్వాతే విచారణ చేపట్టగలమని ధర్మాసనం తెలిపింది. లోపాలు సవరించిన అనంతరం కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. పిటిషన్పై విచారణ చేపట్టకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవడంతో పాటు అవసరమైన పత్రాలు జత చేయాలని సూచించారు. సహాయం కోసం సంబంధిత బూత్ లెవెల్ అధికారి బీలవను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు గడువులోపు తమ వివరాలను అందజేయాలని పురంధేశ్వరి సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో చిత్తూరు జిల్లాకు సుమారు 20,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమైన అంచనా వేయగా, ఇప్పటికే 7,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎరువుల పంపిణీపై రైతులకు అవగాహన కల్పించేందుకు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పంటలో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగానే ప్రతి రైతుకు ఎరువుల కోటాను నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు తమ అవసరాన్ని బట్టి కేటాయించిన కోటా మేరకు ఒకేసారి లేదా విడతల వారీగా ఎరువులను పొందవచ్చని కలెక్టర్ తెలియజేస్తూ,
2: ఫర్టిలైజర్ అవైలబిలిటీ ప్రతి చోట చేయాలి. రెండోది తర్వాత ఎవరెవరు ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషి కరెక్ట్ రికార్డ్ ఏర్పాటు చేయాలి. మూడోది ప్లస్ 4 మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ 4 ఆబ్జెక్టివ్స్ తో ఒక ఏపీఐఎంఎస్ సిస్టమ్ గత ఒక 2 నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏపీఐఎంఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోట ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోట బట్టి మీరు ఆ సీజన్ లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ ఒక ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలు ఉండదు.

0: నంద్యాలలోని నెహ్రూనగర్లో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో సుమారు 15,000 రూపాయల విలువైన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉంటుందని, ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేస్తూ,
1: 60 సంవత్సరాలే కాదు, ఇప్పుడు చిన్న చిన్న వయసు వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. మనం టెస్ట్ చేయించుకోవాలి, ఏదన్నా ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి అవగాహన ఉంటే మాత్రము ఈ క్యాన్సర్ ని నివారించవచ్చు. మన నంద్యాల నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్లు. ఆ క్యాన్సర్ ని నివారించాలి ఒక మంచి ఉద్దేశంతో బసవతారకం హాస్పిటల్ వారు, అట్లే వైద్య బృందము, ఆ ప్రతి ఒక్కరికి కూడా అధికారులు, అలాగే ఈ రోజు పిహెచ్సి దగ్గర వెంట ఉన్నాము, అందరూ కూడా ధైర్యంగా టెస్ట్ చేయించుకోండి.
0: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన విన్నతులు, వాటి పరిష్కారానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. పీజీఆర్ఎస్ సేవలను జిల్లా స్థాయితో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత కార్యాలయాల్లో నేరుగా సమర్పించడంతో పాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైటు meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే అదే ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శిలాత్వరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారని తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశామని, నిన్న ఒక్కరోజే 90,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలోని పంచాయతీల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: Megahertz పై మీరు వింటున్నారు ఆకాశవాణి FM.
3: LIC యొక్క బీమా

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
5: వనితవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం పండ్ల వ్యాపారం నా అనుభవాల గురించి శ్రీమతి నాగమల్లేశ్వరి గారితో పరిచయం.
6: నేటి మహిళలు కుటుంబ బాధ్యతలు తమ వంతు సహకారాన్ని అందించడం కోసం చదువుకున్న వారు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక ఉద్యోగాలు చెయ్యలేని స్థితిలో ఉన్నవారు ఉపాధి మార్గాల ద్వారా ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ కోవలోకి వస్తారు ఎం నాగమల్లీశ్వరి గారు. వీరు పళ్ళ వ్యాపారం చేస్తూ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నాగమల్లీశ్వరి గారు నమస్కారం అండి.
7: నమస్తే.
6: నాగమల్లీశ్వరి గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారండి?
7: నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి, మాది విజయవాడే.
6: మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు కదా, మరి ఎందుకు ఉద్యోగం చేయలేదండి?
7: ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్ళాలి, ఇంట్లో నాకు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, మరి వెనకాల చూసుకునేవారు నాకు అండదండా ఎవరు లేరు, ఇరుగు పొరుగు అప్పచెప్పి వెళ్ళలేం కదండి పిల్లల్ని. అందువల్ల నేను సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచన చేసుకున్నాను. ఆ ఆలోచనకి డ్వాక్రా గ్రూప్ నుంచి సహాయ సహకారాలు అందే. నా స్నేహితులు వారం వారం జరిగే మీటింగ్స్లో నాకు మంచి మంచి ఆలోచనలు సలహాలు ఇవ్వడం, వాటి ద్వారా నేను ఒక ఆలోచన చేసుకోవడం, ఇంటి దగ్గర నుంచి హోల్సేల్ మార్కెట్ నుంచి వ్యాపారం పళ్ళు అవి తెచ్చుకొని ఎలా అమ్మాలో ఏంటో ప్రతిదీ వివరంగా నేర్పించారు నా స్నేహితురాలు. కాబట్టి ఆ ఆలోచనగా డ్వాక్రా నుంచి పొదుపు సంఘం ద్వారా నాకు వచ్చిన లోన్ డబ్బులతో వ్యాపారం చేయాలి, ఏదైనా ఆయనకి కొంచెం సపోర్ట్గా ఉండాలి, పిల్లల చదువులకి మంచి చెల్లికి తక్కువ ఖర్చులు ఏమి అవ్వట్లేదు కదండి, ఈ రోజుల్లో కాన్వెంట్ చదువులు అంటే తక్కువ ఏం కాదు, అందరితో పాటు సమానంగా మనం ఎందుకు ఉండకూడదు అన్న ఆలోచనతో అడుగు ముందుకేయాలని ప్రారంభించాం. ఏదో తక్కువ పెట్టుబడితో, ఒక 15,000-20,000 పెట్టుబడితో ప్రారంభించాం వ్యాపారాన్ని. ఆ వ్యాపారం రోజు రోజుకి అనుకున్న దానికన్నా మంచిగానే, ఇక హోల్సేల్గా తెచ్చుకోవడం, నేను రిటైల్గా వ్యాపారస్తులకి వేయడం అంతవరకు చేస్తున్నాను.
6: మరి మీరు పళ్ళ వ్యాపారం అప్పుడు మీ వాళ్ళు చెప్పగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి పెట్టుకున్నారు మీరు, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారండి?
7: నేను దాదాపు గ్రూప్ స్టార్ట్ అయిన నుంచి లెక్కేసుకుంటే 18 ఏళ్ళండి నేను పొదుపు సంస్థలో చేరి డాక్రా గ్రూప్లో. అలాంటిది 2 ఏళ్ళు గడిచిన తర్వాత మాకు లోన్ ఎప్పుడైతే రావడం మొదలు పెట్టిందో ఆ లోన్ డబ్బులతో మేము వ్యాపారం స్టార్ట్ చేశాం. దాదాపు 15 ఏళ్ల నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను.
6: 15 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మరి మీరు ఏమేమి పండ్లు తీసుకొస్తారు, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
7: హోల్సేల్ మార్కెట్ అండి, మాకు ఇంటి దగ్గరలోనే ఉంది. తెల్లారుజామున వెళ్ళి సరుకు బాగుంది అనుకుంటే చూసుకుని నేను ఆర్డర్ చెప్పుకుని వస్తే నాకు సరుకు తీసుకొచ్చి ఇంటి దగ్గరే వేస్తారు. యాపిల్స్, కమలాలు, తేగలు, ఇలా సీజన్ బట్టి సరుకు.
6: ఏ సీజన్లో పళ్ళు బాగా దొరుకుతాయో ఆ సీజన్
7: వైజ్గా ఆ సీజన్కి సరుకు, గ్రేప్స్ అని, యాపిల్ అని, దానిమ్మ అని, వచ్చిన దాన్ని బట్టి నాకు రూపాయి మిగిలేలా బాగుంటుంది ఈ సరుకు తెచ్చుకుంటే, నాకు వేసుకెళ్ళే బళ్ళోళ్ళు కూడా అనుకువగా ఉండాలి కదండి, వాళ్ళకి రేటు రీజనబుల్గా ఇవ్వాలిగా. నేను భారీ లాభాలతో కాకుండా తెచ్చుకున్నది నాకు ఏ రోజు ఆ రోజు క్లియర్ అయిపోవాలి సరుకు అన్న ఉద్దేశంతో, అతి లాభాలు కాకుండా అందులో నాకు వ్యాపారం మార్కెట్ ఇంటికి దగ్గర, దానివల్ల వాళ్లే వచ్చి తీసుకెళ్తారు, నేను వెళ్ళి తెచ్చుకోవడం వరకే నా డ్యూటీ.
6: ముందు హోల్సేల్ మార్కెట్కి మీరే వెళ్ళి
7: ఎంచుకుంటాను, ఇవి నాకు పంపించండి అంటే వాళ్లే వాళ్ళకేసి పంపిస్తారు.
6: ఎంత క్వాంటిటీలో తెచ్చుకుంటారండి పళ్ళు?
7: ఒక 10-20 పెట్టెలు తెచ్చుకుంటానండి. ఆ తెచ్చుకున్న పెట్టెలే అవుతాయా లేదా అనేది రేటును బట్టి కదండి, ఎక్కువ రేటు ఉన్న రోజు కొంచెం తక్కువ సరుకు తెచ్చుకుంటాం.
6: ఏం పళ్ళ పెట్టెలు తెచ్చుకుంటారు?
7: యాపిల్స్ అయితే బాక్సుల్లో వస్తాయండి, ఈ కమలాలు బొప్పాయి ఇవన్నీ కేజీలు లెక్క వస్తాయి. అలా వీళ్ళని బట్టి అర క్వింటా క్వింటా అలా. నాకు ఇంటి దగ్గర స్థలం కూడా ఉంది వేసుకోవడానికి కన్వీనియంట్ గా, అందువల్ల నాకు కొంచెం అది కూడా బాగా సహకరిస్తుంది.
8: కలిసి వచ్చింది మీకు అది. మరి ఎన్ని పెట్టెలు తెచ్చుకుంటారు యాపిల్ అయితే కనుక?
7: యాపిల్ అయితే ఒక 10-15 పెట్టెలు తెస్తామండి. ఎవరికి కావాల్సిన పెట్టెలు వాళ్ళు తీసుకెళ్తారు, నేను విడిగా పోసి అమ్మాలి అనేమి లేదు నాకు. ఫస్ట్ లో అలా అలవాటు చేసుకున్నాం, తర్వాత పెట్టుబడి రీత్యా నాకు కొంత ఈ లోన్ రావడం సహకారంగా ఉంది. ఆ లోన్తో ఎక్కువ స్టాక్ తెచ్చుకుని అలవాటు అయిన వాళ్ళకి అలా 4-5 పెట్టెలు ఇవ్వడం, ఎవరికి వాళ్ళు రోజు 4 పెట్టెలు కంపల్సరీ తీసుకెళ్తారు.
8: అనుకోండి ఒక 8 పెట్టెలు చిన్న చిన్న వ్యాపారం వాళ్ళకి అంటే బళ్ళ వాళ్ళకి ఇస్తుంటారు, మిగతా 2 పెట్టెలు ఇంట్లోనే ఉంచుకుంటారా?
7: వీలైతే అవసరం అనుకుంటే ఇంట్లో ఓపెన్ చేసి అమ్ముతానండి. లేదు నాకు ఎక్కువ లాభం అవసరం లేదనుకోండి, ఆ బాక్స్ కూడా అవతల వాళ్ళకి వేసేస్తాను. అంతేగాని నేను తీసి అమ్మాలి అనే విధిగా ఉంచను. నాకు ఇందులో రూపాయి లాభం వస్తున్నప్పుడు ఇది టైం ఎక్కువ స్పెండ్ చేసే పని ఉండదు కదా, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, మరి మంచి చెడ్లు అన్ని చూసుకోవాలి.
8: తెచ్చుకున్న పళ్ళు పాడవుతాయి అన్న బాధ కూడా మీకు?
7: ఏ రోజు సరుకు ఆ రోజు ఆల్మోస్ట్ క్లియర్ అయ్యేలాగే తెస్తాను.
8: అయితే ప్రస్తుతానికి ఇంట్లోనే చేస్తున్నారు ఈ వ్యాపారం, మరి దుకాణం పెట్టుకోవాలనే ఆలోచన మీకు రాలేదా?
7: దుకాణం అంటే నాకు ఇంకో హెల్ప్ఫుల్ మనిషి లేరు ఇంటి దగ్గర, పిల్లలు మరి వచ్చే టైంకి ఆయనకి మంచి చెడ్లు అన్ని చూసుకోవాలి కదా. తేలికలో రూపాయి లాభం వచ్చేటప్పుడు పొద్దునుంచి సాయంత్రం దాకా కష్టపడవలసిన అవసరం లేదు కదా, అందువల్ల నేను దుకాణం దాకా ఆలోచన చేయలేదు.
8: ఫ్యూచర్ లో ఏదైనా పెట్టుకోవాలి అన్న ఆలోచన ఉందా మీకు?
7: లేదండి,
8: ఇంట్లోనే బాగుంది.
7: ఇంట్లోనే బాగుంది, తెచ్చిన సరుకు ఏ రోజుకి ఆ రోజు అయిపోతూ ఉంటుంది. ఏదన్నా బాగోని రోజు లెగవని రోజు వెళ్లాల్సిన అవసరం, ఇబ్బంది ఫోర్స్ ఉండదు. ఇప్పుడు సరుకు ఓపెన్ చేసామంటే లెగిసినా లెగకపోయినా వెళ్ళేది అమ్మాల్సింది. అలా కాకుండా ఇది ఏ రోజుకి ఆ రోజు లిమిట్గా తెచ్చుకున్నా నా వంతు సహాయం ఆయనకు అందుతుంది కదా.
8: అవును,
7: దానివల్ల పిల్లల్ని కూడా మేము మంచి కాన్వెంట్లో చదివిస్తున్నాం.
8: మీరు మొదట పెట్టుబడి ఎంత పెట్టారు, దానికి ఆదాయం మీకు ఎలా ఉంది?
7: నేను మొదట 20,000 మొదలు పెట్టానండి. నాకు డోక్రా నుంచి వచ్చిన లోన్, ఆ లోన్ వ్యాపార నిమిత్తమే వాడాం. ఆ లోన్ వచ్చింది నెలలా వాయిదాలు కట్టడం, ఈ వ్యాపారం మీదే నేను చేస్తున్నాను. ఇంకేదన్నా అవసరాలు, ఇంటి అవసరాల నిమిత్తం ఏదో కొంచెం ఉపయోగించినా లోన్ తీర్చడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నెల వచ్చేటప్పటికి ఎంత అందంగా తీసుకున్నామో అంత అందంగాను మేము లోన్ కడుతున్నాం.
8: మీకు ముందర లోన్ ఇవ్వాలి అంటే డ్వాక్రా వాళ్ళకి మీరు నేను ఈ వ్యాపారం చేస్తున్నాను అని ఏదైనా చూపించాల్సి ఉంటుందా?
7: మేము చేసే వ్యాపారం వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు, వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనే విషయంగా, వీళ్ళు ఇంత కట్టగలరా తీసుకుంటున్నారు కదా వీళ్ళు అర్హులా కాదా అని చెప్పి చూసాకే చెక్ చేసాకే మాకు లోన్ ఎలిజిబుల్ చేస్తారు.
8: మరి దీనిలో మీకు ఆదాయం అనేది ఎలా ఉందండి?
7: ఆదాయం బాగానే ఉందండి, పర్వాలా. అతిగా లాభం ఆశపడకుండా ఉంటే వ్యాపారం నార్మల్గా బాగానే ఉంది. ఇప్పుడు బయట పెట్టి మీరన్నట్టు దుకాణం పెట్టుకుని అమ్మితే చాలా లాభం వస్తుంది, కానీ పోయైపోతాయి వచ్చే వస్తాయి. ఇందులో పోవడం అంటూ ఏముండదు, ఏ రోజు సరుకు ఆ రోజు వెళ్ళిపోతుంది.
8: అంటే ఇంకా దీన్ని అభివృద్ధి చెయ్యాలి, ఎక్కువగా క్వాంటిటీలో తెచ్చుకోవాలనే ఆలోచన ఉందా మీకు?
7: దినదిన అభివృద్ధి, రోజును బట్టి పెంచుకోవాలి. 4 ఖాతాలు పెరిగాయి అనుకోండి, ఇప్పుడు నా దగ్గర తీసుకెళ్లే వాళ్ళు ఇంకో 4 చెప్తే, ఆ 4 ఇక్కడికి వచ్చారనుకోండి, నాకు ఇలా కావాలి ఇంత కావాలి అని ముందే మాకు చెప్తారు. ఆ తెచ్చుకునేటప్పుడే మేము ఇంకో 2 ఎక్స్ట్రా. నేను ఎంతవరకు పెట్టుబడి పెడతాను, ఆ పెట్టుబడి ద్వారా కొంచెం లాభం వచ్చినా చాలు, నాకు ఇబ్బంది లేకుండా గడుస్తుంది.
8: మీరు స్టార్ట్ చేసిన దానికన్నా ఇప్పటికి వచ్చేసరికి పెరిగిందని అనుకుంటున్నారా?
7: చాలా పెరిగిందనే నేను అనుకుంటున్నానండి. ఫస్ట్లో చాలా తక్కువ, ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక నమ్మకంగా ఇప్పుడు సరుకు మంచి తెస్తుంది అనే నమ్మకంతో తీసుకెళ్లిన వాళ్లే ఎక్కువ. ఇవాళ్ళు లేకపోతే 2 ఆగైనా ఇచ్చిన వాళ్లే కానీ ఎగ్గొట్టేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నేను మంచి సరుకే తెస్తాను, రూపాయి తక్కువైనా ఎవరి ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది కదండి. అలా నా వ్యాపారం నష్టపోకుండా అలా అని భారీ లాభాలు కాకుండా నడవాలని అలా నడిపిస్తున్నాను.
8: ఏ సీజన్లో వచ్చిన పళ్ళు ఆ సీజన్లో తీసుకుని వస్తుంటా?
7: ఏ సీజన్లో మార్కెట్ వస్తుంది, తెల్లారి 3-4 వెళ్తే
8: 5 మార్కెట్ అన్నిటికీ కూడా
7: నేనే వెళ్తాను.
8: మరి మీ భర్త సహకారాలు దీనిలో ఏ విధంగా ఉన్నాయి?
7: ఆయన చిన్న ఎంప్లాయీ, పొద్దున్న వెళ్తారు సాయంత్రం వస్తారు. ఇక ఏదన్నా అవసరమైతే ఆ పొద్దున్నే టైంలో ఇంటి దగ్గర చూసుకుంటారు. నేను ఎగ్జాక్ట్లీ 5 వెళ్ళానంటే 7 ఇంటికి వచ్చేస్తాను.
8: అంటే మీరు ఇది చూసినా మీ భర్త మీ పిల్లల్ని చూసుకోవడం కొంచెం వాళ్ళని సహాయం అయితే ఉందంటారు.
7: పొద్దున్నే మరి నేను వెళ్ళానంటే మరి పిల్లలు లేచినా చేసినా ఆయనే చూసుకునేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అలాంటి ప్రాబ్లం కూడా లేదు, పిల్లలకు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత ఇదయ్యారు. కాకపోతే వాళ్ళ చదువులకు ఇబ్బంది లేకుండా మాకు గడుస్తుంది. ఆయన సంపాదన అంటే మరి ఇవాళ రోజున తింటాకే సరిపోతుంది.
8: అవును. ఈ రంగంలో మీకు ఏ విధంగా ఉంది?
7: ఈ రంగంలో అంటే బాగానే ఉంది చెప్పాలంటే. సులువుగా నేను బయటకు వెళ్ళే పని లేకుండా నాకు ఇంటి దగ్గర నుంచే ఆదాయం కనబడుతుంది. నలుగురిలోకి వెళ్ళాలి, పొద్దున్న వెళ్ళి సాయంత్రం రావాలి అనే ఇబ్బంది లేదు. ఇంటి పని ఇంటి పని చూసుకుంటూ వ్యాపారాన్ని వ్యాపారం చక్కబెట్టుకుంటూ నాకు చాలా హాయిగా ఉంది చెప్పాలంటే.
8: ఎప్పుడైనా కష్టంగా ఉంది అన్న సంఘటన ఏదైనా ఎదుర్కొన్నారా?
7: కష్టంగా ఉంది అంటే మొదట్లో చాలా ఇబ్బంది అనిపించింది చెప్పాలంటే. ఆ వ్యాపారస్తుల మాట పద్ధతి నాకు కొంచెం అలవాటు పడతాకి కొంత టైం పట్టింది. ఇప్పుడు అలవాటు అయిపోయింది, నాకు అంత ఇబ్బంది అనే అయితే ఏం అనిపించలేదు. కాకపోతే ఏంటంటే చదువుకోని వాళ్ళే ఉంటారు కదా ఎక్కువ ఇందులో.
8: అవును.
7: నాకు కొంచెం మొదట్లో ఇబ్బంది అనిపించేది, ఏ ఆఫీస్కి వెళ్తే అలా ఉండేది కదా మేడం అని సార్ అని. తర్వాత ఏమ్మా అంటూ చాలా వందనంగా పలకరించడం, మా కష్ట సుఖాల్లో వాళ్ళు చెప్పాలంటే అండగా నిలబడడం మాకు ఒక హెల్ప్ఫుల్గా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రోజున ఎక్కడ కనపడ్డా చక్కగా పలకరిస్తారు కుటుంబ సభ్యులకన్నా ఎక్కువ చెప్పాలంటే.
8: మరి ఎప్పుడైనా తెచ్చుకున్న పళ్ళు పాడైపోయాయి, అయ్యో ఎందుకు తెచ్చుకున్నాను అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు?
7: వీలైనంత వరకు మేము చెక్ చేసుకునే తెచ్చుకుంటామండి. సరుకు తెచ్చుకునేటప్పుడు పాడయ్యేదంటూ ఏం ఉండదు. ఆ సరుకు కనుక అవతలికి వెళ్ళకపోతే మీరన్నట్లుగా పాడయ్యే సందర్భం ఉంటుంది. ఏ రోజు రాక ఆ రోజు వెళ్ళిపోతుంది కాబట్టి నాకు అలాంటి సమస్య ఎప్పుడూ ఎదురవ్వలేదు. తక్కువ తెచ్చుకుంటాం, ఎక్కువ తెచ్చి వాళ్ళకి బతిన్లాడి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అందుకని నా వ్యాపారానికి ఇంతవరకే చాలు అనుకుంటే అంతవరకే తెస్తాం. లేదు కొంచెం రేటు తక్కువ ఉందని ఎక్కువ తెచ్చాం అనుకోండి, నిలవ ఉండకపోతే మళ్ళీ ఇబ్బంది. అందుకని ఏ రోజుకి సరిపోను కాదు, రెండు రోజులకు ఒకసారి అయినా సరిపోతుంది తెచ్చిన సరుకు.
8: ఎవరైనా ఈ పండ్ల వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే మహిళలకి మీరు ఏదైనా సలహా ఇస్తారా?
7: తప్పకుండా అండి. వీలైనంత టైం ఎక్కువ మనం కుటుంబానికి కేటాయించుకోవచ్చు. మన వ్యాపారం చేస్తున్నామన్న పేరు ఉంటుంది మనకి. రెండు విధాల మనం ఉపయోగపడతాం, కుటుంబానికి ఉపయోగపడతాం, బయట మనం ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇందులో. కాబట్టి ఈ వ్యాపారం ఎంచుకోవడం చాలా తేలిగ్గా ఉండింది. కాకపోతే పొద్దున్నే లెగిసి వెళ్ళి మార్కెట్లో సరుకు ఎత్తుక్కొని తెచ్చుకోవడమే కొంచెం ఇబ్బంది అయిన విషయం.
8: సహనంతో ఓర్పుతో కనుక చేసుకున్నట్లయితే ఈ వ్యాపారం బాగానే
7: చాలా బాగుంటుంది.
8: విన్నారు కదండి, పండ్ల వ్యాపారం పెట్టుకోవాలి అనుకునేవారు కొంచెం ఓపికతో సహనంతో మార్కెట్కు వెళ్ళాలి, మంచి రకాల పళ్ళని ఎంచుకోవాలి, జాగ్రత్తగా తెచ్చుకొని అమ్ముకునే విధానంలో కూడా టెక్నిక్స్ అంటే మెళకువలు కనుక పాటించినట్లయితే రంగం చాలా బాగుంటుంది. నాగమల్లేశ్వరి గారు మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకి ఈ పళ్ళ వ్యాపారంలో మీ గల అనుభవాలను చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
7: నమస్తే.
5: వనితా వాణి స్త్రీల కార్యక్రమంలో మీరు ఇంతవరకు పండ్ల వ్యాపారం నా అనుభవాల గురించి శ్రీమతి నాగమల్లీశ్వరి గారితో పరిచయం విన్నారు. లలిత గీతం వింటారు. వినే ముందుగా కార్యక్రమంలో ఒక ప్రకటన విందాం.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
5: వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: ఇంట్లో మొక్కలను చూసి నేను కూడా చాలా ఉత్సాహంగా పెట్టాను. అయితే నేను ఒకటి గమనించాను మీ ఇంట్లో, ఏంటంటే నువ్వు పెట్టిన మొక్కలకు వాటర్ తగ్గినట్టు అలాగే హెల్దీగా ఉన్నట్టు కనిపించలేదు. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో మొక్కల విషయంలో కూడా అంతే జాగ్రత్త అవసరం.
1: కృష్ణ, మేము పొద్దున సాయంత్రం కూడా నీళ్లు పోస్తాం, ఎందుకలా అన్నావు?
0: స్త్రీలు నీళ్లు పోయటంలో కూడా జాగ్రత్త అనేది అవసరం. ప్రతి ఒక్కరూ మొక్కలను ఇప్పుడు పెడుతున్నారు, కానీ కొన్ని టిప్స్ పాటిస్తే బాగుంటుంది.
1: ఎలాంటి టిప్స్ కొంచెం నాకు కూడా చెప్తావా కృష్ణ?
0: ఓ తప్పకుండా, ఎందుకు చెప్పను. వాటర్ ఈరోజు పోసాం, ఓకే. చిన్న మొక్కలకైతే 2 నుంచి 4 కుండీలు అనుకో, సపోజ్ స్త్రీలు, దానికి ఒక చిన్న బకెట్ వాటర్ తీసుకుని ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మగ్గు వాటర్ పోసుకోవచ్చు. వాటర్ అనే కాకుండా బియ్యం కడిగిన నీళ్లు, పొట్టు మినపప్పు కడుగుతాం కదా, ఆ నీళ్లు ప్లస్ పొట్టు మినపప్పు, అంటే పొట్టు మినపప్పు కాకుండా పొట్టు తీసిందనమాట, ఆ పొట్టును కూడా మనం మొక్కల్లో వేసుకోవచ్చు. ఇంతేకాకుండా ఎరువు కూడా వేసుకోవచ్చు.
1: మరి ఎరువు కొనుక్కోవాలా కృష్ణ మనం?
0: అవసరం లేదు స్త్రీలు. మనం వాడుతున్న కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, ఉల్లిపాయ పొట్టు, ఇలా ఒక్కొక్క రోజు కూరగాయల తొక్కులు, దానిపైన మట్టి, అలా ఒక దానిపై ఒకటి లేయర్ లాగా వేసుకుంటూ వెడితే కొన్ని రోజులకు సాఫ్టీగా తయారవుతుంది అనమాట ఎరువు. ఇంకా మనం వాడుతున్న కొబ్బరికాయ పీచు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అయితే ఒక విషయం స్త్రీలు, రోజు కూడా ఉదయం సాయంత్రం వాటర్ పోస్తూ ఉండాలి. అలాగని మళ్ళీ ఎక్కువ పోయకూడదు. అలా పోసినట్లయితే కొన్ని మొక్కలు కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా కొన్ని మొక్కలు, అంటే ఉదాహరణకి మందార మొక్క అనుకో, చీడ పడుతుంది, అది కూడా చూసుకోవాలి. చీడ ఉన్నట్లయితే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయొచ్చు. అలాగే ఎలాంటి పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక్కొక్కసారి వేప నీరు, అది కూడా స్ప్రే చేయొచ్చు అనమాట. అలానే ఒకేసారి అన్నీ స్ప్రే చేయకూడదు. వారానికి ఇవాళ పుల్లటి మజ్జిగ స్ప్రే చేసామనుకో, మరొక వారం వేప నీరు, అలాగనమాట. ఇలాంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచిగా ఆరోగ్యంగా మొక్కలు పెరుగుతాయి. ఆక్సిజన్ వచ్చే మొక్కలు, ఇంకా క్రోటన్ మొక్కలు కూడా ఇంటికి ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటాయి. మరి మహిళలు ఈ యొక్క మొక్కల పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తారని అనుకుంటూ, మహిళలే కాదు ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచండి, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించండి, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
1: తప్పకుండా కృష్ణ.
0: ఓకే, నేను మీ కృష్ణ అండ్
1: శ్రీదేవి. మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
2: వనిత వాణిశ్రీల కార్యక్రమంలో మీరు ఇంతవరకు మొక్కల పెంపకం గురించిన విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం లలిత గీతం.

0: 102.2 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు వింటారు 2 గంటల 15 నిమిషాలకి.
1: Ashwani and I am Valsa Williams with the Midday News. The headlines. Supreme Court says determination of citizenship and foreigner status must be carried out through a

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 వింటున్నారు. చిత్రగీతాలు వింటారు. ముందుగా బాలమిత్రులు కథ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన శ్రీనారాయణ రెడ్డి.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో.

0: ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
1: చిరంజీవులు చిత్రానికి పి లీలా పాడిన పాట వింటారు. రచన మల్లాది.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: దేవత చిత్రానికి ఘంటసాల పాడిన పాట వింటారు. రచన శ్రీశ్రీ. సంగీతం ఎస్పి కోదండపాణి.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: మాతృదేవత చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటారు. రచన దాశరథి, సంగీతం కెవి మహదేవన్.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 వింటున్నారు. కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆంధ్రుడు చిత్రానికి

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: మేజర్ చంద్రకాంత్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట వింటారు. రచన జాలాది.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట పల్నాటి సింహం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. వేటూరి గీతం ఇది.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట మాతృదేవోభవ. ఈ చిత్రానికి చిత్ర ఆలపించారు వేటూరి గీతం ఇది.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట అన్నమయ్య. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చిన అన్నమాచార్య కీర్తన.

తరువాతిపాట శ్రీరామరాజ్యం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. జొన్న విత్తల గీతానికి సంగీతం ఇళయరాజా.

తర్వాతి పాట. అర్ధాంగి ఈ చిత్రానికి జిక్కి ఆలపించారు. సంగీతం వి నరసింహారావు, సాహిత్యం మాత్రేయ

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట చిరంజీవులు. ఈ చిత్రానికి ఘంటసాల పి లీల ఆలపించిన మల్లాది రచన, సంగీతం ఘంటసాల.

తరువాతి పాట జరిగిన కథ. ఈ చిత్రానికి పి సుశీల ఆలపించారు. దాశరథి గీతమది, ఘంటసాల సంగీతం అందించారు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో శాంతి కీ రాహ్ మే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయని శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్. వినండి 10వ తరగతికి హిందీ పాఠం శాంతి కీ రాహ్ మే.
2: ప్రణామ్ అధ్యాపికా జీ.
3: శుభ ఆశీష్ బైటో నఫీసా. శాంతి దయా కరుణ సేవా జైసే సద్గుణం కా ఉదాహరణ కౌన్ హే తుమ్హే పతా హే?
2: మాలూమ్ నహీ అధ్యాపికా జీ.
3: కా ఉదాహరణ మదర్ తెరీసా హే. ఆజ్ హమ్ 10వీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే శాంతి కీ రాహ్ మే పాఠ్ కే అంతర్గత్ మదర్ తెరీసా నామక్ జీవనీ పాఠ్ పడేంగే. సునో.
2: ఠీక్ హే అధ్యాపికా జీ.
3: మదర్ తెరీసా

0: పౌరసత్వం అంటే ఇండియన్ సిటిజన్షిప్ పొందారు.
1: ప్రారంభ మే ఉన్హోనే అధ్యాపికా కే రూప్ మే కామ్ కియా కింటు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ థా.
0: ప్రారంభ మే ఉన్హోనే అధ్యాపికా కే రూప్ మే కామ్ కియా కింటు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ థా. 1929లో భారతదేశానికి వచ్చిన మొదట్లో ఆమె కలకత్తాలో సెయింట్ మేరీస్ హై స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. కానీ ఆమె కళ వేరే విధంగా ఉంది. ఆమె జీవిత లక్ష్యం వివిధ రకములైన సేవలను అందించటం.
1: వే అనాథో గరీబో ఔర్ రోగియోంకి సేవా కర్నా చాహతీ థీ. ఇసీలియే ఉన్హోనే సన్ 1950 మే కోల్కతా మే మిషనరీస్ ఆఫ్ చారిటీ కి స్థాపనా కీ. ఉన్కే ద్వారా స్థాపిత సంస్థ కో హీ నిర్మల్ హృదయ కహతే హై.
0: వే అనాథోం గరీబోం ఔర్ రోగియోంకి సేవా కర్నా చాహతీ థీ. ఇస్లియే ఉన్హోనే 1950 మే కోల్కతా మే మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కి స్థాపనా కీ. ఉన్కే ద్వారా స్థాపిత సంస్థ కో హీ నిర్మల హృదయ కహతే హై. ఆమె 1946లో రైలు ప్రయాణం చేస్తూ ఉండగా మురికివాడల్లో నివసించే ప్రజలను ట్రైన్లో నుంచి చూసి అనాథలకు, పేదలకు మరియు రోగులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి అనాథలకు, రోగులకు, పేదలకు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. మురికివాడల్లో నివసించే చిన్నపిల్లలకు చదువు నేర్పుటకు పుస్తకములు లేనప్పుడు గ్లాసులో నీళ్లు తీసుకుని వేలు నీళ్లల్లో ముంచి నేలపై వ్రాస్తూ పిల్లలకు విద్య నేర్పారు. ఆమె చేయుచున్న ఈ వివిధ రకములైన సేవా కార్యక్రమాలకు కొందరు సహకరించి మరియు ప్రోత్సాహనతో 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా విద్యాసంస్థలు, శిశు సదనములు, వైద్యశాలలు ప్రారంభించి వివిధ రకముల సేవలను అందించారు. ఈ సంస్థను ఇప్పుడు నిర్మల హృదయ్ అని పిలుస్తారు.
1: ఉన్హోనే అప్నా సారా జీవన్ గరీబ్, అనాథ్ ఔర్ బీమార్ లోగోంకి సేవామే లగా దియా. సన్ 1970 తక్ వే గరీబో ఔర్ అసహాయోంకే లియే అప్నే మానవీయ కార్యోంకే లియే ప్రసిద్ధ హో గయి.
0: ఆమె తన జీవితం అంతా అనాథలు, రోగులు, పేదలకు సేవ చేయటంలో గడిపింది. అనాథలకు ఆశ్రమాలు, కళాశాలలు మరియు రోగుల కోసం ఉచిత వైద్యశాలలను ఏర్పాటు చేశారు. 1970 వరకు చేసిన మానవీయ సేవా కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధి చెందారు.
1: సన్ 1979 మే ఉన్హోనే నోబెల్ పురస్కార్, సన్ 1980 మే భారత్ రత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఉన్హోనే కథనీ సే కహీ కర్నీ కో అధిక్ మహత్వ దియా. ఇసీలియే వే హమేషా కహా కర్తీ థీ ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: ఉన్హోనే కథనీ సే కహీ కర్నీ కో అధిక మహత్వ దియా. ఇసీలియే వే హమేషా కహా కర్తీ థీ ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై. ఆమె మాటలు మాట్లాడడం కన్నా పనిచేసి చూపటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆమె ఎప్పుడూ ఎల్లప్పుడూ అంటూ ఉంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా. అచ్చా నఫీసా, మదర్ తెరీసాజీ క్యా కహతే హై?
1: మదర్ తెరీసాజీ హమేషా కహా కర్తీ థీ ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
0: బహుత్ అచ్చా. అచ్చా నఫీసా, 1950 మే ఉన్హోనే క్యా స్థాపిత్ కియా?
1: మిషనరీస్ ఆఫ్ చారిటీ.
0: అబ్ ఉస్ మిషనరీస్ ఆఫ్ చారిటీ కో క్యా కహతే హై?
1: నిర్మల్ హృదయ్.
0: అచ్చా సన్ 1979 మే ఉన్హే నోబుల్ పురస్కార్, సన్ 1980 మే భారత రత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఆమె చేసిన సేవలకు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబుల్ పురస్కారము 1979లో మరియు 1980లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో ఆమెను సత్కరించడం జరిగింది. అచ్చా నఫీసా, నోబెల్ పురస్కార్ కబ్ మిలా?
1: 1979 మే మిలా.
0: ఔర్ భారతరత్న పురస్కార్ కబ్ మిలా?
1: భారతరత్న పురస్కార్ 1980 మే మిలా.
0: బహుత్ అచ్చా.
1: మాతృమూర్తి కరుణామయీ మదర్ తెరేసా అనే

0: अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा है। परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है। आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमारे वास्तविक जीवन बिताने की राह दिखाते हैं।
1: परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है। आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं। परोपकार मार्गंलो అంటే ఇతరులకు సహాయం చేయటం మరియు సేవ చేసే మార్గంలో నడిచేవారికే జీవించేవారికి నిజమైన పరిపూర్ణమైన జీవితం లభిస్తుంది. ఆవిడ ఈ నేడు మన మధ్యలో జీవించి లేకపోయినప్పటికీ ఆమె చేసిన సేవా కార్యక్రమాలు, శ్రేష్టమైన పరోపకార గుణం ఈరోజుకి ఒక దివ్య జ్యోతిలాగా వెలుగొందుతూ వాస్తవిక జీవితం జీవించడానికి ఆదర్శప్రాయంగానూ, అనుకరణ మార్గంగాను, మార్గదర్శకంగాను ఉన్నది. అచ్చా నఫీసా, సమజ్మే ఆయి?
0: హా అధ్యాపికాజీ.
1: మదర్ తెరేసా కా జన్మ కబ్ హువా?
0: 26 అగస్ట్ 1910 మే మదర్ తెరేసా కా జన్మ హువా థా.
1: బహుత్ అచ్చా. మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ కబ్ మిలా?
0: మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ 1979 మే మిలా థా.
1: బహుత్ అచ్చా. మదర్ తెరేసా హమేషా క్యా కహతీ తీ?
0: మదర్ తెరేసా హమేషా కహా కర్తీ థీ, ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై.
1: బహుత్ అచ్చా నఫీసా. అబ్ హమ్ పాఠ్ యహీ సమాప్త్ కరేంగే.
0: ప్రణామ్ అధ్యాపికా జీ, ధన్యవాద్.
1: శుభ ఆశీష్.
2: మీరింతవరకు శాంతి కీ రాహ్ మే 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి జీ నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. లయ విన్యాసం శ్రీ కె వీరభద్రరావు మృదంగం, తిసిర జాతి, త్రిపుట తాళం.

శ్రోతలు, ఇంతవరకు లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగం విన్నారు. తిసిర జాతి త్రిపుట తాళం.

0: भोर की चौखट पर भक्ति की धारा।
1: ऑफिस जाने की जल्दी, मगर देश दुनिया की खबर भी जरूरी।
2: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए।
0: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक।
1: आकाशवाणी है ना,
3: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
1: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
0: शाम सुहानी हो,
4: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
1: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
0: आकाशवाणी है ना। चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
1: सफर में
0: आपके साथ
1: आकाशवाणी।
5: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
6: సినీ గీతాలు వింటారు, ముందుగా వినండి జీవిత చక్రం. ఈ చిత్రానికి ఘంటసాల ఆలపించిన ఆరుద్ర గీతం, శంకర్ జయకిషన్ సంగీతం.

తరువాతి పాట లవకుశ. ఈ చిత్రానికి పి సుశీల, పి లీల ఆలపించారు. సముద్రాల సీనియర్ రచన ఇది. సంగీతం ఘంటసాల.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: వినబోతున్న పాట మాంగళ్య బలం. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల ఆలపించారు. శ్రీశ్రీ గీతానికి సంగీతం మాస్టర్ వేణు.

0: ప్రేమ్నగర్ చిత్రానికి ఘంటసాల పాడిన పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.
1: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: శ్రీరామదాసు చిత్రానికి శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు. సంగీతం MM కీరవాణి.

భాగ్యదేవత చిత్రానికి పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం మాస్టర్ వేణు, రచన తాపి ధర్మారావు.

0: తాతయ్య ఇది ఏం ముక్క?
1: టాంజరీన్ చాలా తీగ ఉంటుంది, మీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
3: సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీనిలో భాగంగానే సరార్ధర్ కాటన్ బ్యారేజ్కు కొత్త గేట్లను అమర్చుతున్నామని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజ్ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 72% పనులను పూర్తి చేశామని తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, పుష్కరాలకు ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. గత 2 ఏళ్లలో సాగునీటి కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేపట్టామని తెలిపారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి

0: గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో పలు అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు బి రమణమూర్తితో కలిసి ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహాలు లేని వారందరికీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఇల్లు కట్టించే కార్యక్రమం అతి త్వరలోనే రాష్ట ప్రభుత్వం చేపట్టబోతోందని స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారికి కొత్త పెన్షన్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట ప్రభుత్వ వాటాతో ఇంటింటికి కొలాయి కార్యక్రమం చేపడుతున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను హోంమంత్రి ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది నేరాల రేటు 15% తగ్గిందని వెల్లడించారు. మహిళలపై జరిగే దాడుల్లో క్రైమ్ రేట్ 7% తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మై భారత్ మేరా యువ భారత్ పోర్టల్లో జిల్లాలోని యువత అంతా నమోదు చేసుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువత సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. జిల్లాలో హెల్పింగ్ హ్యాండ్స్, రెడ్ క్రాస్ వంటి సంస్థల ద్వారా వాలంటీర్లు విశేష సేవలు అందిస్తున్నారని, ఈ విషయంలో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని చెప్పారు. పోర్టల్లో నమోదు చేసుకున్న యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు జాతీయ స్థాయిలో జరిగే కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది, తరగతి గదులను మంత్రులు పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి వారికి అందుతున్న విద్యా విధానం, భోజన వసతుల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ఉత్తమ ర్యాంకులే ఇక్కడ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి సవిత కొనియాడారు. 45 కోట్ల రూపాయల సాస్కి నిధులు సింగరాయకొండ బీసీ రెసిడెన్షియల్ భవనానికి కేటాయించామన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే కొండెపి నియోజకవర్గానికి 2 కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 175 నియోజకవర్గాల్లోనూ ఎంపికలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. అండర్17, అండర్23 విభాగాల ద్వారా కొత్త ప్రతిభను వెలికితీస్తామన్నారు. ఈ ఛాంపియన్షిప్ వర్ధమాన క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే వేదిక అవుతుందన్నారు. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు 1 నుండి 15 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు 20 నుండి 25 వరకు జరుగుతాయని చెప్పారు. 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని రవినాయుడు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో యువ క్రీడాకారులు సత్తా చాటాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు క్రీడా సమారోత్సవాల కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు నియోజకవర్గం, జిల్లా, రాష్ట స్థాయిలలో పోటీల ప్రక్రియ ఉంటుందన్నారు. క్రీడలకు రాష్ట జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన విజయనగరం జిల్లా ప్రతిష్ట చాటి చెప్పేందుకు క్రీడాకారులకు ఇదొక మంచి అవకాశమని, రాష్ట స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి సూచించారు. వియత్నాం పడవ ప్రమాద బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మచిలీపట్నానికి చెందిన గిల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి ఈరోజు పరామర్శించారు. గిల్లి కిషోర్ కు వియత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని, ఆందోళన చెందొద్దని వారి పిల్లలకు భరోసానిచ్చారు. వియత్నాంలో కిషోర్ కు సహాయంగా వెళ్లిన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రేపు సాయంత్రానికి జయశ్రీ భౌతిక కాయం విజయవాడ రానుందని, మంగళవారం కుటుంబ సభ్యులకు అందిస్తామని అధికారులు చెప్పినట్లు మంత్రి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగులపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన ఉక్తం యత్ నాగరికతా నిర్ణయః ఉతవా విదేశిత్వ ఘోషణా నిష్పక్షయా విధిసమ్మతయా యుక్తియుతయా చ ప్రక్రియయా ఏవ భవేత్. సమమివ న్యాయాలయేన 27 యాచికాకర్తృణాం విదేశిత్వం సమర్థనయుతః గువాహాటీ ఉచ్చన్యాయాలయస్య నిర్ణయః అపి నిరస్తః. సర్వోచ్చన్యాయాలయేన అయోధ్యాయాః రామజన్మభూమిమందిరస్య దానవిషయే ఆరోపితదురుపయోగస్య అన్వేషణరతాయ విశేషాన్వేషణదలాయ అన్వేషణవిషయే ప్రతివేదనం ఉపస్థాపయితుం నిర్దేశః ప్రదత్తః. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముహు తమిళనాడు రాజ్యే అమోనియా గ్యాస్ స్రావేన ప్రభావితానాం ఝార్ఖండ రాజ్యస్య శ్రమికాణాం ప్రకరణస్య సంజ్ఞానం గృహీతవతీ తథా చ శీఘ్ర కార్య సంపాదనాయ నిర్దేశాన్ ప్రదత్తవతీ. భారత జాపాన్ దేశయోః మధ్యే అద్య ప్రచలితే ప్రాదేశిక వైశ్విక సురక్షా పరిదృశ్యే వ్యాపక విమర్శః అభవత్. అపి చ టెన్నిస్ క్రీడాయాం ఇటలీ దేశస్య యానిక్ సినర్ ఇత్యేషః జర్మనీ దేశస్య అలెగ్జాండర్ జవేరేవ్ ఇత్యమం పరాజిత్య స్వస్య వింబండ్లన్ పురుష ఏకల్ ఉపాధిం యథావదేవ ధారయతి. అథ వార్తాః విస్తరేణ. సర్వోచ్చ న్యాయాలయేన అద్య నిర్ణీతం యత్ కస్యచిద్ వ్యక్తేః నాగరికతా నిర్ణయః అథవా తస్య విదేశిత్వస్య ఘోషణా నిష్పక్ష విధిసమ్మత యుక్తియుత ప్రక్రియయా ఏవ భవేత్. సర్వోచ్చ న్యాయాలయే అసమ రాజ్యస్య విదేశీ న్యాయాధికరణైః విదేశినః ఇతి ఘోషితానాం 27 జనానాం యాచికానాం శ్రవణం అభవత్. న్యాయాలయేన గువాహాటీ ఉచ్చన్యాయాలయస్య సహ నిర్ణయః నిరస్తః యేన ఏతే 27 యాచికాకర్తారః విదేశినః ఇతి నిర్ణయః సమర్థితః ఆసీత్. విక్రమనాథ్ సందీప్ మెహతా ఇత్యేతాభ్యాం న్యాయమూర్తిభ్యాం ఉక్తం యత్ యే భారతీయ నాగరికతాయాః అయోగ్యాః సంతి తే మిథ్యా ప్రతిపాదనైః న్యాయ ప్రక్రియయాః దురుపయోగేన ఉతవా ప్రక్రియా విలంబస్య లాభం ఉపయుజ్య భారతీయ నాగరికతాం న ప్రాప్నుయుః. ఏతస్య సునిశ్చితీకరణం రాజ్యస్య న్యాయోచితం మహత్వపూర్ణం చ కర్తవ్యమస్తి. తథాపి న్యాయపీఠేన విధిసమ్మత ప్రక్రియాయాః పాలనస్య ఆవశ్యకత పునః ప్రతిపాదిత. న్యాయపీఠేన నిర్దేశః ప్రదత్తః యత్ యావత్ విదేశీ న్యాయాధికరణైః ఏతేషాం ప్రకరణానాం పునః శ్రవణం న క్రియతే తావత్ యాచికాకర్తృషు కిమపి దండాత్మక ఉపక్రమం న క్రియతాం. యాచికాకర్తృభిః విదేశీ న్యాయాధికరణస్య ఆదేశాః ప్రథమం గువాహాటీ ఉచ్చన్యాయాలయే తతః పరం సర్వోచ్చన్యాయాలయే చ ప్రత్యాహూతాః. స్వీయ భారతీయ నాగరికతాయాః సమర్థనాయ తైః ఏకసప్తత్యధిక ఊనవింశతి శత వర్షాత్ ప్రాక్కాలీనాః వంశ పరంపరా సంబద్ధాః అభిలేఖాః మతదాత్రీ సూచయః భూమ్యభిలేఖాశ్చ ప్రమాణరూపేణ ప్రస్తుతాః. సర్వోచ్చ న్యాయాలయేన అద్య ఉత్తరప్రదేశ ప్రశాసనేన నిర్మితాయ విశేషాన్వేషణ దళాయ అయోధ్యాయాః శ్రీరామ జన్మభూమి మందిరస్య ప్రాప్తదానస్య అభిశంకిత దురుపయోగస్య అన్వేషణ విషయే ప్రతివేదనం ఉపస్థాపయితుం నిర్దేశః ప్రదత్తః. సమమేవ న్యాయాలయేన అస్మిన్ ప్రకరణే అనుచిత వినియోగస్య ఆరోప విషయే కేంద్రీయాన్వేషణ విభాగేన అన్వేషణస్య యాచనాం కుర్వతీషు యాచికాసు కేంద్ర ప్రశాసనాయ ఉత్తరప్రదేశ ప్రశాసనాయ తథా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాసాయ చ సూచనా పత్రాణి ప్రఖ్యాపితాని. ఏతాసాం యాచికానాం శ్రవణం భారతస్య ముఖ్య న్యాయాధీశస్య అధ్యక్షతాయాం సమ్మిలితైః సూర్యకాంత జాయమాల్యా బాగచి వి మోహన్ ఇత్యతైః న్యాయమూర్తిభిః కృతం. ఇతః ప్రాక్ జూన్ మాసస్య త్రయోదశే దినాంకే ఉత్తరప్రదేశ ప్రశాసనేన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర న్యాసస్య అనురోధేన మందిరస్య దాన విషయే అభిశంకిత దురుపయోగస్య అన్వేషణార్థం త్రిసదస్యాత్మికం విశేషాన్వేషణ దళం వినిర్మితం. ప్రియాః శ్రోతారః, సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. झारखंड राज्यस्य रामगढ़ जनपदस्य प्रशासकीय अधिवक्तुः संजीव कुमार अम्बष्ठस्य याचिकायाः अनन्तरं तमिलनाडु राज्ये अमोनिया गैस स्रावेन प्रभावितानां झारखंडस्य कर्मचारिणां विषये राष्ट्रपतिपदासीनया द्रौपदी मुर्मू इत्यनया संज्ञानम् आदत्तम्. రాష్ట్రపతి సచివాలయేన ఆజీవికా శ్రమ సచివాః తక్షణం ఆవశ్యకం కార్యాచరణాయ కృతానాం పదాక్షేపాణాం విషయే ప్రతివేదనం సమర్పణాయ చ నిర్దిష్టాః. యాచికాయాం ప్రభావితానాం శ్రమికాణాం ఝార్ఖండ్ రాజ్యం ప్రతి సురక్షితం పునరాగమనం ఆర్థిక సహాయం క్షతిపూర్తిం పునరవసనం చ ప్రార్థితమస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా కొలంబియా దేశస్య నగరే ఆయోజితే 55వ షడ్వింశత్యధిక ద్విసహస్రతమవర్షస్య అంతరాష్ట్రీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ స్పర్ధాయాం స్వర్ణ పదక విజయాయ భారతీయ దళస్య అభినందనం కృతం. సామాజికాంతర్జాలీయే పటలె శ్రీమోదీ అవదత్ యత్ తేషాం ఉపలబ్ధిః రాష్ట్రస్య యువశక్తేః అనంత క్షమతాయాః విజ్ఞానం తథా శోధనం ప్రతి తేషాం ఉత్సాహస్య చ అన్యతమం ఉదాహరణం ప్రతిబింబయతి. బిహారస్య ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ అద్య పటనానగరే బిహార్ హెలిపర్యటనస్య తథా విమాన పర్యటన సేవాయోజనాయాః శుభారంభం అకరోత్. అస్మినవసరే అస్యై సేవాయై ఆభాసీయ మాధ్యమేన ఆరక్షణ పటలస్యాపి ఉద్ఘాటనం అకరోత్. ముఖ్యమంత్రి ఉక్తవాన్ యత్ ఏషా యోజనా రాజ్య పర్యటన సంవర్ధనాయ తథా జనేభ్యః బిహార రాజ్యస్య పర్యటనస్థలానాం సుగమతయా యాత్రా సౌవిధ్య ప్రదానాయ ఆరబ్ధాస్తి.
7: లోగో కో బిహార్ దర్శన్ కరానా హై, యే సిర్ఫ్ షోకేస్ మే నీ రఖనా హై, యే పూరీ తరహ ఐసీ వ్యవస్థా కీజియే కి పర్ డే హమ్ బిహార్ దర్శన్ కరా సకే, బిహార్ కీ అర్థవ్యవస్థా మే టూరిజం కా రోల్ హో, తబ్ సమజే గయా కి టూరిజం కా రాస్తా బదలా.
6: योजनायाः प्रथमे चरणे पटना वाल्मीकिनगरं मातामुण्डेश्वरी राजगीर इत्येतानि स्थानानि समाविष्टानि सन्ति। राज्यप्रशासनं प्रत्येकस्मै यात्रानुमतिपत्राय 20,400-15,000 रूप्यकाणि यावत् अनुदानं प्रदास्यति। उदग्रयान पर्यटन सेवा जुलाई मासस्य 18 दिनांकादारभ्य प्रत्येकस्मिन् शनिवासरे रविवासरे च संचालिता भविष्यति। मध्य प्रदेशस्य भोपाल नगरे एमपी टेक ग्रोथ कॉन्क्लेव 3.0 इत्यस्य आयोजनं प्रचलति। मुख्यमंत्री डॉ. मोहन यादव सम्मेलनस्य उद्घाटनम् अकरोत् तथा 870.7 कोटि रूप्यकाणां निवेशेन स्थापितानां 20 औद्योगिक केन्द्राणां शुभारम्भम् अकरोत्। अस्य सम्मेलनस्य उद्देश्यं मध्यप्रदेशं देशस्य प्रमुख प्रौद्योगिकी औद्योगिक केन्द्ररूपेण विकसितुम् अस्ति। सम्मेलनं सम्बोधयन् मुख्यमंत्री अवदत् यत् विगत 12 वर्षेषु भारतं विश्वस्य शीघ्रतम विकासमान देशेषु अन्यतमं जातम्। असौ अवदत् यत् पूर्वं मध्य प्रदेशः केवलं कृषेः कृते प्रसिद्धः आसीत्, किन्तु अधुना राज्ये ड्रोन यानात् आरभ्य प्रक्षेपणास्त्र पर्यन्तं निर्माणं क्रियते। भारत जापान देशौ अद्य स्वतन्त्रं मुक्तं नियमाधारितं च हिन्द प्रशान्त प्रदेशं प्रवर्धयितुं स्वस्य प्रतिबद्धतां पुनः सुदृढीकृतवन्तौ। जापान देशस्य टोकियो नगरे आयोजिते 8वें रक्षा नीति संवादावधौ उभौ देशौ विद्यमानस्य क्षेत्रीय वैश्विकयोः सुरक्षा पर्यावरणस्य विषये चर्चां कृतवन्तौ। टेनिस क्रीडायां इटली देशस्य यैनिक सिनर इत्येषः जर्मनी देशस्य अलेक्जेंडर जेवेरेव इत्यमुं पराजित्य स्वस्य विम्बल्डन पुरुष एकल उपाधिं यथावदेव धारयति। इति वार्ताः।
8: आकाशवाणी एफएम 102.2।
9: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
10: ఆ చిహ్నం లేకపోతేనో?
9: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
11: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
12: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
13: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
14: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
8: పల్లెసీమలు కార్యక్రమంలో మత్స్యరంగంలో ఉపాధి అవకాశాలు, ఈ అంశంపై డాక్టర్ డి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
15: మన దేశంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు తీసుకొని వచ్చింది. ఇందులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఒకటి. అసలు ఈ పథకం ఏమిటి, ఇందులో లబ్ధిదారులుగా ఉండాలంటే మత్స్యకారులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అందులో వారికి వచ్చే లబ్ధి ఎంత, ఈ తదితర వివరాలన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనతో ఈరోజు డాక్టర్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు. వీరు అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్. నమస్కారం అండి.
16: నమస్కారం సార్.
15: సార్, మొదటగా మనం మాట్లాడుకోవాలంటే అసలు మన రాష్ట్రంలో మత్స్యకారుల కానీ మత్స్య పరిశ్రమ ఎలా ఉందంటే ఏం చెప్తారు?
16: మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆక్వా హబ్గా వర్ణించున్నారండి. ఎందుకనగా మన రాష్ట్రంలో విస్తారమైన అభివృద్ధి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయి. 974 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ కానివ్వండి, లేదంటే మరి 555 మత్స్యకారుల గ్రామాలు, 350 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ద్వారా మరి మనం ఈ యొక్క మెరైన్ ఈ యొక్క సముద్ర తీర మత్స్య ప్రాంత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆక్వాకల్చర్లో మన దగ్గర కల్చర్ ప్రాంతం సుమారు 200,000 పైచిలుకు హెక్టార్లో ఉన్నది. ఫార్మర్స్ చేస్తున్న వాళ్ళు, రిజిస్టర్డ్ వాళ్ళు సుమారు 130,000 పైగా ఉన్నారు. అంటే నేను చెప్పింది రిజిస్టర్ కాబడిన వాళ్ళు. అదేవిధంగా మరి కోల్డ్ స్టోరేజ్ సెంటర్ కానివ్వండి, ఐస్ ప్లాంట్స్ కానివ్వండి, హ్యాచరీలు కానివ్వండి, చాలా పుష్కలంగా ఉన్నాయి. వనామీను కూడా మన దగ్గరే మొదట మరి పెంచి మరి చేశారు. మన యొక్క సముద్ర మత్స్య ఎగుమతులు మన యొక్క రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నది. మొత్తం మత్స్య ఎగుమతుల్లో దేశీయ మత్స్య ఎగుమతులు 35% మన రాష్ట్రం నుంచే మనం చేస్తున్నాం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా మంచినీటి యొక్క మత్స్య వనరులు కూడా మనకి మొత్తం 800,000 హెక్టార్ల పైన వనరులు ఉన్నాయి. మరి సుమారు వీటి మీద 300,000 మంది మత్స్య సహకార సంఘాల్లో మరి చేస్తున్నారు. సో ఇక అన్నిటినీ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కావలసిన వనరులతో పాటు ఈ యొక్క మత్స్యకారుల యొక్క అభివృద్ధి చెందిన నైపుణ్యత అన్నీ కూడా కలవలసి ఉంది. అదేవిధంగా మత్స్య మీరు చాలామందికి తెలియంది ఏంటంటే మన మత్స్య పరిశ్రమ నుంచి రాష్ట్రానికి 9% జీవీఏని మా సెక్టార్ నుంచే మత్స్య శాఖ నుంచే ఏంటి వచ్చుతున్నది. అదేవిధంగా ఎగుమతుల్లో నేను మీకు ఇందాక చెప్పున్నాను, సముద్ర మత్స్య ఎగుమతుల్లో 35% మన దగ్గరే ఏంటి వస్తున్నాయి. చేపల ఉత్పత్తి కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ 1 ఉండటమే కాకుండా దేశం మొత్తం చేపల ఉత్పత్తిలో 30% మన రాష్ట్రం నుంచే అంటే వస్తుందంటానికి మరి గర్వకారణం. మరి ఈ యొక్క 2022-23 సంవత్సరానికి కనుక చూస్తే మత్స్య మరియు ఈ యొక్క రొయ్యల అంటే ప్రొడక్షన్ ఉత్పత్తి 51 లక్షల మెట్రిక్ టన్లుగా నమోదైందండి.
15: అయితే సార్, మన రాష్ట్రంలో సహజంగా ఉన్నటువంటి వనరుల్ని ట్యాప్ చేయడానికైతేనేమి ఇంకా మరింతగా మత్స్యకారుల యొక్క వాళ్ళ జీవన శైలిని వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం తీసుకొచ్చారు కదండి, అసలు ఈ పథకం తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటండి?
16: మనకి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ యొక్క మత్స్యకారులు అంటే మనం క్యాప్చర్ ఫిషరీస్ అంటాం అన్నది. సో ఈ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి అభివృద్ధికి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అని మరి ఈ యొక్క ఫిషింగ్ బ్యాన్ పీరియడ్లో 10,000 రూపాయల వృత్తిని ఇవ్వటం, అదేవిధంగా డీజిల్ ఆయిల్ సబ్సిడీ లీటర్కి 9 రూపాయలు ఇవ్వటం, ఎక్స్క్రేషన్ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ఇవన్నీ కూడా మరి మత్స్యకారులకు చేసి ఉన్నారు. అదేవిధంగా ఆక్వా రైతులకు కావలసిన యొక్క ఇన్పుట్ సబ్సిడీ, పవర్ టారిఫ్ సబ్సిడీ కూడా మరి యూనిట్కి 1.5 రూపాయలకి ఇస్తూ ఆక్వాకల్చర్కి అండదండగా నిలుస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ మరి కొన్ని యొక్క మత్స్యకారులకి లేదా ఆక్వా రైతులకి ఇతరేతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే యొక్క కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ఏదైతే ఉందో దాని నుంచి నిధుల్ని మనం వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా దానికి జోడించి ఈ యొక్క మత్స్య ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టింది.
15: అయితే ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ప్రముఖంగా ఉన్న ముఖ్య పథకాలు ఏంటో చెప్తారా ఒకసారి?
16: ఓకేనండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ యొక్క ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో మనకి హ్యాచరీల నిర్మాణం, ముందు ఆక్వాకల్చర్ గురించి చెప్తానండి. సో ఈ ప్రాకిస్ వాటర్ హ్యాచరీల నిర్మాణం, అదేవిధంగా మరి బయోఫ్లాక్ పాండ్స్ కన్స్ట్రక్షన్స్ మీద కావాల్సినవి, ఐస్ ప్లాంట్స్, కోల్డ్ స్టోరేజెస్, అలాగే వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అంటాం మనం. సో వాటికి ఈ యొక్క నిధుల్ని మనం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మరి చేపట్టవచ్చు. ఏదైతే సముద్ర మత్స్యకారులు ఉన్నారో దానికోసం మనం లైవ్లీహుడ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నాం. అదేవిధంగా డీప్ సీ ఫిషింగ్ వెజల్స్ అంటే తీర ప్రాంతంలో ఉన్న లోతైన మత్స్య సంపదని పట్టడానికి కావాల్సిన డీప్ సీ అంటే వెజల్స్ ఇస్తున్నాం. అదేవిధంగా FRP బోర్డ్స్, ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ బోర్డ్స్, రీప్లేస్మెంట్ బోర్డ్స్ అండ్ నెట్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కాకుండా మరి స్టాకింగ్ ఆఫ్ ఫింగర్లింగ్స్ అనగా ఏవైతే మరి

0: మంచినీటి వనరులు ఉన్నాయో వాటిలో సుస్థిర మత్స్య సంపద అభివృద్ధి కొరకు మనం ఫింగర్లింగ్స్ సైజులో ఉన్న ఈ యొక్క చేప పిల్లల్ని వదులుతూ ఆ యొక్క మంచినీటి చెరువుల్లో కావలసిన సుస్థిర మత్స్య సంపదని ఏర్పాటుకు చేస్తున్నాం.
1: అయితే ఎవరైనా ఒక మత్స్యకారుడు కానీ మరొక వ్యక్తి కానీ సార్, ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలంటే ఈ ఫిన్ఫిష్ హ్యాచరీ పెట్టుకోవాలనుకున్నారనుకోండి, వారు మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలి, వారికి మీరు అందించే సహకారం ఎట్లుంటుంది?
0: ఇప్పుడు ముందుగా ప్రధాన మత్స్య సంపద యోజనలో తెలుసుకోవాల్సిన అంశాలు, మొత్తం యూనిట్ కాస్ట్లో 40% సబ్సిడీ జనరల్ కేటగిరీ వారికి ఇస్తామండి. అందులో మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాటాలు మరి 60-40 చొప్పున ఉంటాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ మహిళలకి అన్నట్లయితే ఆ సబ్సిడీ యూనిట్ కాస్ట్కి 60% సబ్సిడీగా నిర్ధారించారు. సో ఈ యొక్క పథకం యొక్క నిధులు మన ఈ మత్స్య సంపద యోజన పథకం 2020-21 నుంచి 2024-25 దాకా 5 సంవత్సరాలు అమల్లో ఉన్నది. 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధుల్ని జమ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాన్ని కూడా ఇచ్చి ఉన్నది. సో మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క ఇందులో ఉన్న పథకాలని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గ్రామ స్థాయిలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి మీరు వెళ్ళాలి. డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి నేను ఇలాగా పిఎంఎస్ఎస్వై కింద ఈ యొక్క పథకాన్ని లబ్ధి పొందాలి అనుకుంటున్నానంటే అతను వెంటనే ఫిషరీ సర్వీస్లోకి వెళ్ళి లాగిన్ చేసి మీ యొక్క పేరుని, మీ ఆధార్ నెంబర్ని, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేయగానే అది మీకు వెంటనే అక్కడికి ఈ మత్స్యకారి పోర్టల్కి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్తే అక్కడ ఫామ్ వస్తుందండి. ఆ ఫామ్ నింపిన వెంటనే మా గ్రామ స్థాయిలో ఉన్న విలేజ్ ఫిషరీ అసిస్టెంట్ వారు ఈ డాక్యుమెంటేషన్ వెరిఫికేషను, బెనిఫిషరీ వెరిఫికేషను చేసి తదుపరి అతను ఆ యొక్క అప్లికేషన్ని ఎఫ్డిఓ అంటామండి, మన మత్స్యాభివృద్ధి అధికారి అంటాం, వారి స్థాయిలో పట్టుకుపోతారు. తర్వాత డిఎల్సి అంటాము, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. ఏవైతే యూనిట్లు 50 లక్షలు లోపు ఉన్నాయో అవన్నీ కూడా జిల్లా స్థాయిలోనే డిఎల్సి ఏదైతే ఉందో అది, ఆ తర్వాత 50 లక్షల పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి స్టేట్ లెవెల్ కమిటీ అని ఉందండి.
1: సార్, ఇప్పుడు ఫిన్ఫిష్ హ్యాచరీ అంటే సాధారణ వ్యక్తికి కూడా అర్థం అవ్వాలంటే అది నిర్వహణ ఎట్లుంటుంది, దాని గురించి కాస్త వివరించాలి.
0: మనకి బ్రాకిష్ వాటర్ ఫిషరీస్లో ఈ అంశం ఏంటి వస్తుందండి. ముఖ్యంగా మనం ముఖ్యంగా మోనోడాను, వనామీ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నాం. అయితే ఇవి కాకుండా ప్రత్యామ్నాయ జాతులైన సీబాస్, సిల్వర్ ప్యాంపను, ఆ తర్వాత మళ్ళీ ఇతర చేపలు ఏవైతే ఉన్నాయో, మల్లెట్స్ కానీ, ఏ మరి మిల్క్ ఫిష్ కానీ, ఇవన్నీ కూడా వీటిని మనం ఫిన్ ఫిషెస్ అంటాం అన్నమాట. సో వీటి హ్యాచరీలని కూడా మనం డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అంటే ఒకవేళ మోనోడాన్లా అవ్వకుండా వనామీని రక్షించుకోవడానికి ప్రత్యామ్నాయంగా మనం ఇంకోటి ప్లాన్ బి లాగా రెడీ చేయటే దానికి మనం బ్రాకిష్ వాటర్ ఫిన్ ఫిష్ హ్యాచరీలు మనం పెట్టుకో. ఇవి ఈ యొక్క పిల్లలు, సో ఆ యొక్క చిన్న పిల్లల్ని తెచ్చుకొని ఇక్కడ ఈ హ్యాచరీలో మనం వాటిని రేర్ చేసుకొని ఈ యొక్క స్టాకింగ్ సైజ్ వరకు పెంచుకొని రైతులు కనుక ఇచ్చినట్లయితే తెల్ల చేపలతో పోలిస్తే ఈ బ్రాక్స్ వాటర్ ఫిన్ ఫిష్ హ్యాచరీస్ ద్వారా మీకు ఎక్కువ లాభాలు వస్తాయి. ఇది కేజీ 400 నుంచి 500 పై చీలుకు వెంటి వస్తుంది కాబట్టి ఈ యొక్క హ్యాచరీల ద్వారా రైతులు ఎక్కువ లబ్ధి పొందేదానికి ఉందండి.
1: అలాగే బయోఫ్లాక్ యూనిట్స్ అంటే ఏంటండి?
0: ఇప్పుడు మనం ఏదైతే మరి సాధారణంగా ఎక్కువ వనామీ కల్చర్లో ఎక్కువగా ఇన్పుట్స్ వాడి ఈ యొక్క కల్చర్ వాడటం వల్ల అందులో రెసిడ్యూస్ అనేక రకాలుగా వస్తున్నాయి. సో చేపలు మన నదిలో ఈ యొక్క రొయ్యపిల్ల ఉండటం ద్వారా, ఫీడ్ వేయటం ద్వారా మనకి సాధారణంగా మరి వ్యాధులకి అవకాశం అయితే లేకపోలేదు. మరి ఈ యొక్క వ్యాధిని తట్టుకోవడానికి మనం ఈ ఇనార్గానిక్ మెటీరియల్స్ని వాడకుండా, మందులు వాడకుండా ఈ యొక్క రొయ్యకే సహజ సిద్ధమైన ఇమ్యూనిటీని జోడించడానికి, అంటే ఆ రొయ్యె ఆ యొక్క వ్యాధిని కలిగించే సూక్ష్మజీవిని ఎదుర్కొని తట్టుకునే ఇదిని మనం వాటర్ ద్వారా అక్కడ బయోఫ్లాక్ యొక్క ద్వారా ఇక సూక్ష్మజీవుని మల్టిప్లై చేసుకొని తద్వారా ఏంటంటే మనం ఈ ఇనార్గానిక్ రెసిడ్యూస్ అవి కూడా లేకుండా మనం ముందుకెళ్ళటానికి బయోఫ్లాక్ పాయింట్స్ బాగా ఉపయోగపడతాయి.
1: సార్, ఇప్పుడు మరొకటి ఇదే పథకంలో భాగంగా వ్యాధి నిర్ధారణ కేంద్రాలు అని అన్నారండి. ఇది కొంచెం టెక్నికల్గా సంబంధించిన విషయం కదా, ఎవరైనా పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేకుంటే కొంతమంది దానికి సంబంధించి చదువుకొని ఉండాలా?
0: ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆక్వా రైతు ఒక ఆక్వా డాక్టరే. అయితే వారికి ఎప్పటికప్పుడు కిట్స్, వ్యాధి నిర్ధారణ కిట్స్ కానీ, వ్యాధి పరీక్షలు కానీ అనుమానాలు వచ్చినప్పుడు మనం 2 రకాలైన కేంద్రాలని ఏర్పాటు చేసాం. కావాలంటే అతను ఒక కొంతమంది గ్రూప్గా ఏర్పడి అక్కడే ఒక

స్టేషనరీ ల్యాబ్ని పెట్టుకోవచ్చు. ల్యాబ్ని పెట్టుకుంటే ఒక స్కిల్డ్ ఎంఎఫ్ఎస్సీ కానీ బిఎఫ్ఎస్సీ కానీ ఎంఎస్సీ జువాలజీ అతన్ని మీరు ఎంప్లాయ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నీటి నాణ్యత అలాగే మట్టి నాణ్యత, తర్వాత ఆ యొక్క చేపల యొక్క మైక్రోబయాలజీ ఆస్పెక్ట్స్, అదేవిధంగా మరి వైరల్ టెస్ట్, బ్యాక్టీరియల్ లోడు ఇవన్నీ కూడా నిర్ధారించి ఎప్పటికప్పుడు

0: చేపల మార్కెట్లో ఉన్న ట్రెండ్ అండి. ఇదివరకు చేపల్ని చనిపోయిన చేపల్ని తెచ్చి అమ్మేవారు, తద్వారా ఈ యొక్క వినియోగదారుడు కొంచెం కొనటానికి సందేహపడుతూ ఎర్రగా ఉందా పింక్గా ఉందా అని చూస్తూ ఉండే మొప్పల్ని వాటిని. ఇప్పుడు అలా కాకుండా మనకి ఈ యొక్క మన లైఫ్ ఇష్యూలోనే వెండింగ్ యూనిట్లోనే మీరు పాలిథిన్ అదన్నీ వేసుకొని కోల్డ్ స్టోరేజ్ మన టెంపరేచర్స్ మెయింటైన్ చేసుకొని ఆ లైఫ్ ఇష్యూని కనుక మీరు తెచ్చుకొని వెంటనే మీరు ఈ యొక్క సెలక్షన్ చేసుకొని వెళ్ళేదానికి కూడా మనకి అవకాశం ఉందండి.
1: ఇంకొకటి వాల్యూ యాడెడ్ యూనిట్స్, అదే మనం విలువ ఆధారిత మనం ఫిష్ అనే దానికి విలువ జోడించి అమ్ముకునేటట్టుగా మార్కెట్ చేసుకోవడానికి కూడా మీరు సబ్సిడైజ్డ్ పథకాలు ఉన్నాయన్నారు, అది ఎలాగండి?
0: ఇప్పుడు చాలా దేశాల్లో మనకి లేదా కొన్ని రాష్ట్రాల్లో కేరళ తమిళనాడులో కూడా ఫిష్ కట్లెట్స్ అని లేదా ఫిష్ ఇంటి బిస్కెట్స్ అని ఫిష్ చిప్స్ అని ఈ యొక్క అనేక రకాల వీటి వస్తువుల్ని విలువ జోడింపు వస్తువుల్ని అక్కడ చేస్తున్నారు. కానీ మన దగ్గర ఏంటంటే ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, విలువ జోడింపు పదార్థాలు తక్కువగా ఉన్నాయి. విలువ జోడింపు పదార్థాలు కనుక మీరు చాలా ముందుకు తీసుకెళ్తే ఈ యొక్క చేపల వినియోగం బాగా పెరిగి ఉత్పత్తి ఉత్పాదకత పెరగడానికి అవకాశం మీరు పుష్కలంగా ఉందన్నమాట. దీని మీద మనకి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ SIFT కాకినాడ వారు మీకు ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా ఏవైతే విలువ ఆధారిత వస్తువులు ఉన్నాయి, మార్కెట్లో వేటికి డిమాండ్ ఉన్నది, వాటిని వండే విధానం ఏమిటనే దాని మీద మీకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం SIFT కాకినాడ ఇన్స్టిట్యూట్లో చేపడుతుంది.
1: అలాగే ఫిష్ కియోస్క్ అంటే ఏంటండి?
0: ఇక్కడ మరి ఏవైతే చేపల దుకాణాలు ఉన్నాయో ఆ యొక్క చేపల దుకాణాలని మనం మినీ ఫిష్ యూనిట్స్ అని, మినీ ఫిష్ రిటైల్ యూనిట్స్ అని 175,000 PMSSY యూనిట్గా నిర్ధారించారండి. ఇంకొంచెం కనుక పెద్దగా ఉన్నట్లయితే దానిని 1,000,000 యూనిట్ అంటాం, దాన్ని ఫిష్ కియోస్క్ అంటాం. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా మన లైఫ్ ఫిష్ వెండింగ్ యూనిట్ కానీ వాల్యూ యాడెడ్ యూనిట్స్ కూడా మీరు ఈ యొక్క దీనిలో ఫిష్ కియోస్క్లో కూడా మీరు కలుపుకోవచ్చు. ఒక భాగం కింద దానిని 20,00,000 యూనిట్, 50,00,000 యూనిట్గా కూడా పరిగణిస్తారండి. తర్వాత హబ్ అని ఒకటి ఉందండి, అంటే ఇట్స్ ఎ హోల్సేల్ ఫిష్ మార్కెట్, ఇట్స్ ఎ లార్జ్ స్కేల్, పెద్ద మొత్తంలో కోటి రూపాయలతో కూడా మనం హబ్ అనేది ఒకటి మీ యొక్క సోమతిని బట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఫిష్ కియోస్క్లో మోడల్ ఎలా ఉండాలి, కాంపోనెంట్స్ ఎలా ఉండాలని మేము GO No. 177 ఏదైతే ఉందో, కియోస్క్ అని ఒక రిటైల్ ఫిష్ మార్కెట్లో ఏవేమి ఉండాలి, ఒక చిన్న ఇంటి ఫ్రీజర్ కానీ, డిస్ప్లేయర్ కానీ, ఫిష్ కటింగ్ ఆపరేటర్స్ కానీ, ఫిష్ స్టోరేజ్ యూనిట్స్ కానీ అన్నీ కూడా మేము పెట్టున్నాము. అదేవిధంగా వీటికి కావాల్సిన శిక్షణ కూడా మనం ఇచ్చేదానికి ఉన్నాం. సో ఈ విధంగా మనం SIFT కాకినాడలో కూడా మీకు ఈ యొక్క ఔత్సాహికులకి కావాల్సిన శిక్షణ కూడా మనకి లభ్యమవుతుంది.
1: అయితే ప్రముఖంగా మరొక విషయం కూడా ఇక్కడ మత్స్యశాఖ చెప్తూ ఉన్నారండి, దేశీయ మత్స్య మార్కెటింగ్ ఇది ఒక స్కీమ్గా తీసుకొస్తున్నారు, అంటే ఏంటి కాస్త వివరిస్తారా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు మనం మత్స్య ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో నిలిచి ఉన్నాం, కానీ వినియోగంలో తలసరి చేపల వినియోగంలో అంత నంబర్1గా లేము, చాలా తక్కువ ప్లేస్లో ఉన్నాం. ఉత్పత్తిలో తక్కువ రాష్ట్రాలైన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ కానివ్వండి, కేరళ కానివ్వండి, మనకంటే తలసరి చేపల వినియోగంలో ముందున్నాయి. ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము మరి వినియోగంలో లేకపోతే మార్కెట్ ఒడిదుడుగుల్ని తట్టుకోవటానికి కావలసిన శక్తి మనకి కలగదు. అందుకోసం ఒక్కొక్కసారి ఎక్స్పోర్ట్స్ రిజెక్షన్ అయినప్పుడు, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైసెస్ పడినప్పుడు రైతులందరూ కూడా తమ ఉత్పత్తిని ఏం చేసుకోవాలి అనే క్వశ్చన్ మాటమాటికి రావటం. అందుకు ప్రధాన కారణం మనకి పండించిన ఉత్పత్తి దేశీయంగా మన రాష్ట్రపరంగా వినియోగం లేకపోవడమే. అందుకోసం మనం వీటిని ఫిష్ ఆంధ్ర అనే బ్రాండ్ మీద మనం దేశీయ మార్కెట్ ఉత్పాదనకి హబ్ అండ్ స్పోక్ మోడల్స్ ద్వారా ఈ యొక్క చేపల వినియోగాన్ని ఒక నెట్వర్క్ రూపంలో మనం చేస్తున్నాం. అవి మన లైఫ్ ఫిష్ వెండింగ్ యూనిట్స్ కానివ్వండి, వాల్యూ యాడెడ్ యూనిట్స్ కానివ్వండి, ఫిష్ కియోస్క్ మినీ కానివ్వండి, లేదంటే ఫిష్ కియోస్కులు కావండి, వీటిని మరి ఈ యొక్క హైజీనిక్గా ఉండి ఒక బ్రాండెడ్గా ఉండి ముందుకు తీసుకెళ్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
1: సార్ సహజంగా వచ్చే ఒక ప్రశ్న సహజంగా ప్రజల్లో, ఈ పథకాలన్నీ కేవలం మత్స్యకారులు మత్స్యకార కుటుంబాలకు మాత్రమే చెందుతాయండి, లేదా ఎవరైనా ఔత్సాహికులైన యువకులు కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ చేసుకొని కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకోవడానికి ఇందులో ఏదైనా పథకం ఉందా?
0: ఉందండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన పథకంలో కొన్ని మాత్రమే మనకి మత్స్యకారులకి వర్తింపజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం బోట్ అన్నామో, రీప్లేస్మెంట్ ఆఫ్ బోట్స్ అన్నామో, అక్కడ మీకు అతడి పేరు మీద నమోదవుతుంది.

0: అటువంటి ఒకటి రెండు పథకాలు కాకుండా మిగతావన్నీ కూడా అన్ని రకాల ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు. ముఖ్యంగా ఈ డొమెస్టిక్ మార్కెటింగ్ అంశాలు ఉపయోగపడతాయి. ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వారు ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్స్ అనే ఒక పథకాన్ని పిఎంఎస్ఎస్వైలో పెట్టున్నారండి. అంటే ఔత్సాహికులు ఎంత లార్జ్ స్కేల్ లేదా మీడియం స్కేల్ లేదా స్మాల్ స్కేల్లో ఏవైనా వాళ్ళ దగ్గర ఒక కాన్సెప్ట్ ఇన్నోవేషన్ స్టార్టప్ కనుక ఉన్నట్లయితే దాని మీద వారు 25% పూర్తిగా సబ్సిడీ ఇస్తారు. అందులో సబ్జెక్ట్ టు ద సీలింగ్ ఆఫ్ 1.25 crores, అంటే 1,25,00,000 వరకు సీలింగ్ ఉంటుంది. ఇది జనరల్ కేటగిరీ. ఇదే స్టార్టప్ ఇన్నోవేషన్ పథకాలకైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్కి అయితే ఔత్సాహికులకి తమ దగ్గర ఉన్న కాన్సెప్ట్ కనుక మంచిదైతే అది మరి 30% సబ్సిడీ యూనిట్ మీద విత్ సీలింగ్ ఆఫ్ 1.50 lakhs దాకా, మన 1.50 crores దాకా ఉంది, 1,50,00,000 దాకా ఉంది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా ఔత్సాహికుల్ని కొత్త వాళ్ళని మన నవకల్పనలో కలిగిన ఎంటర్ప్రెన్యూర్స్ని స్కిల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడల్స్ కూడా ప్రవేశపెట్టింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకి ఫిష్ మార్కెట్ల అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి, అదేవిధంగా సాగర్ మిత్రాలను చేపట్టడం, అదే కార్యక్రమాలు చేపట్టాయి.
1: ధన్యవాదాలండి డాక్టర్ శ్రీనివాస్ గారు. మత్స్యశాఖలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం గురించి, అలాగే ఔత్సాహికులైన యువతీ యువకులు ఎవరైనా కూడా ఒక స్మాల్ స్కేల్ అంటే 1,00,000 రూపాయల నుంచి 1 crore రూపాయల వరకు కూడా వారి దగ్గర ఉన్న ఏదైనా ఒక బిజినెస్ ఐడియాతో ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం వారు సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారని కూడా తెలియజేశారు. మరొకసారి మీకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: ఇంతవరకు మీరు పల్లె సీమలు కార్యక్రమం విన్నారు. వ్యవసాయ సూచనలు వింటారు.
1: ఏడాది పొడవునా బంతిపూల సాగు విధానాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనకి పండగ సమయాల్లో పూల గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రైతు సోదరులు ఏ సమయంలో పూలు కావాలో ముందుగా నిర్ధారించుకోవాలి. ఆ పండుగకు సుమారు 2 నెలల ముందుగా బంతినారును పొలంలో నాటుకోవాలి. అంటే దానికి 1 నెల రోజుల ముందు విత్తనాలను నారుమడుల్లో నాటుకోవాలి. పండుగల నాటికి చేతికి పంట రావాలంటే రైతులు ఆగస్టు మధ్యలో బంతినారును పొలంలో నాటుకోవాలి. అంటే జూలై మధ్యకాలంలో విత్తనాలను నారుమడుల్లో విత్తుకోవాలి. అయితే ఇది పండగల సీజన్ కాబట్టి పండగలు అన్నీ నెల 15 రోజుల వ్యవధిలో వస్తాయి కాబట్టి ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మనం బంతిపూలని సాగు చేసుకోవచ్చు. దీనిలో భాగంగా విత్తనాలను ఒకేసారి కాకుండా 1 నెల వ్యవధితో నారుమడుల్లో విత్తుకొని 1 నెల వ్యవధితో పొలంలో నాటుకోవడం వల్ల పూలు ఒకేసారి కాకుండా 1 నెల వ్యవధితో పొందొచ్చు. దీనివల్ల ఒకసారి మార్కెట్లో మంచి ధర పొందకపోయినా ఇంకొకసారైనా మంచి ధర పొందొచ్చు. ఈ పద్ధతిని పాటించడం వల్ల బంతి రైతులు మంచి లాభాలు పొందొచ్చు. ఈ విధానాన్నే మనం సంవత్సరం పొడవునా బంతిపూల సాగు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో జూన్ మొదటి వారం నుండి జనవరి మొదటి వారం వరకు 1 నెల వ్యవధితో నారుమడుల్లో విత్తనాలను విత్తుకోవడం వల్ల జూలై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు నారును 1 నెల వ్యవధి కాలంతో నాటుకోవచ్చు. అందువల్ల మార్కెట్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా పూలని పొందొచ్చు. ఎండాకాలం తర్వాత మళ్ళీ ఈ పద్ధతిని పాటించవచ్చు. ఈ పద్ధతి వల్ల మార్కెట్లో ఎక్కువ రోజులు పూలు అందుబాటులో ఉండడంతో పాటు రైతుకు నష్టం అన్నది వాటిల్లదు. నెల నెల మంచి ఆదాయంతో పాటు సంవత్సరం పొడవునా జీవనోపాధిని పొందొచ్చు. ఇక బంతిని పొలంలో నాటుకునే విధానాన్ని గనక మనం చూసుకున్నట్టయితే మొక్కల్ని పొలంలో నాటుకునే ముందు హెక్టార్కి 25 టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువును వేసుకుని కలయదున్నాలి. 25 నుండి 30 రోజులు 3 నుండి 4 ఆకులు కలిగి ఉన్న నారును నాటుకోవడానికి ఎన్నుకోవాలి. నాటుకోవడం కూడా సాయంత్రం సమయంలో చేస్తే మొక్కలు త్వరగా కుదురుకుంటాయి.

0: నాటిన తర్వాత మొక్క కాండం చుట్టూ బాగా ఒత్తాలి. దీనివల్ల మొక్క వేర్ల ప్రాంతంలో ఏమన్నా గాలి అరలు ఉన్నా అవి మూసుకుంటాయి. నాటుకున్న వెంటనే తక్కువ మోతాదులో నీళ్లను పెట్టాలి. భారీగా నీళ్లు ఇచ్చినట్టయితే మొక్కలు కుదురుకోవు కాబట్టి నీళ్లకి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక మొక్కకు మొక్కకు మధ్య నాటుకునే దూరం మనం వేసే రకం, అంటే ఆఫ్రికన్ బంతి లేదా ఫ్రెంచ్ బంతి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆఫ్రికన్ బంతికైతే ఎక్కువ దూరంలోనూ, అదే ఫ్రెంచ్ బంతికైతే తక్కువ దూరంలోనూ నాటుకుంటాం. మన ప్రాంతాల్లో ఆఫ్రికన్ రకమైతే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరంలో, అదే ఫ్రెంచ్ బంతికైతే వరుసల మధ్య మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంలోనూ నాటుకోవాలి. అదే ఆఫ్రికన్ బంతి కత్తిరింపులైతే వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు. ఫ్రెంచ్ బంతి కత్తిరింపులైతే వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. అదే కుండీల్లో కనుక మనం నాటుకున్నట్టయితే ఒక కుండీలో 2 నుండి 3 మొక్కలు నాటుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. బంతిపూల సాగులో కలుపు బెడద వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి నివారణగా మొదటి నుంచే కలుపు కనిపించగానే తీసేయాలి. పంటకాలంలో 3 నుండి 4 సార్లు కూలీల సహాయంతో కలుపును తీయించాలి. కలుపును నివారించకపోతే బంతి మొక్కలతో పోషకాలకు నీటి కోసం పోటీపడి బంతిపూల దిగుబడి, పువ్వు నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్లాస్టిక్ మల్చ్ కింద పూల సాగును ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా రైతులకు సబ్సిడీ మీద ప్లాస్టిక్ మల్చ్లను అందిస్తున్నారు. ప్రప్రథమంగా ఈ పద్ధతిని బంతిపూల రైతులు పాటిస్తున్నారు. బంతిలో ఈ పద్ధతిని పాటించటం వల్ల మట్టిలోని తేమ ఎండకు ఆవిరి కాకుండా మట్టిలోనే ఉండి మొక్కలకు అందేలా చేయొచ్చు. అంతేకాకుండా కలుపు పెరగకుండా నివారించుకొని కలుపుకు అయ్యే ఖర్చును మనం ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా బంతిపూల మొక్కలు ఒక ప్రధాన కాండంతో ఏపుగా పెరుగుతాయి. పక్క నుండి వస్తే 1-2 చిన్న కాడలు వచ్చి ఒక మొక్కకు ఒక్కొక్క కాడ చివరన ఒక్కొక్క పువ్వు పూస్తుంది. ఈ పరిణామం వల్ల ఒక మొక్కకి 4 నుండి 5 పూలు మాత్రమే పూస్తాయి. తద్వారా పూల దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అరికట్టాలంటే ఏకైక మార్గం పించింగ్. ఈ పద్ధతిలో మొక్క 20 సెంటీమీటర్ల పొడవు ఉన్నప్పుడు, అంటే 30 నుండి 40 రోజుల సమయంలో, ప్రధాన కాండం చివరన 2 నుండి 3 సెంటీమీటర్ల భాగాన్ని తుంచాలి. దీనివల్ల ప్రధాన కాండం ఎదుగుదల ఆగిపోయి పక్క నుండి కొత్త కొమ్మలు ఏర్పడతాయి. వాటి నుండి మరికొన్ని కొమ్మలు ఏర్పడి వాటి చివరన పూలు పూస్తాయి. దీనివల్ల ఒక మొక్కకు అధిక సంఖ్యలో పూలు పూసి ఎక్కువ దిగుబడి వస్తుంది. మొక్కలు కూడా గుబురుగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇలా తలలను తుంచడం వల్ల శనగపచ్చ పురుగును నివారించవచ్చు. ఎందుకంటే శనగపచ్చ పురుగు సాధారణంగా లేత ఆకుల చివర్లలో గుడ్లను పెడుతుంది. అందువల్ల ఈ విధానం మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఇక బంతి సాగులో పోషక యాజమాన్యాన్ని కనుక మనం చూసినట్టయితే చాలా త్వరగా ఎదిగే మొక్క కాబట్టి దానికి సరైన పోషక యాజమాన్యం తప్పనిసరి. అందువల్ల దుక్కి దున్నే సమయం నుంచే పోషక యాజమాన్యాన్ని మొదలుపెట్టాలి. దుక్కి దున్నుతున్నప్పుడు ఆఖరి దుక్కులో ఎకరానికి 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువుతో పాటు 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వేసి దున్నుకోవాలి. మొక్కలు నాటుకున్న 30 రోజుల తర్వాత ఇంకొక 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు పైపాటుగా వేసుకోవాలి. వేసే సమయంలో కలుపు ఉంటే తీసేసి పోషకాలు ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక బంతి సాగులో నీటి యాజమాన్యాన్ని కనుక మనం చూసినట్టయితే బంతిని నీటిని నిల్వ ఉంచుకోగల నెలలో సాగు చేసుకోవడం ఉత్తమం. పంటకాలంలో ఎప్పుడూ ఎంతో కొంత తడి ఉండే విధంగా చూసుకోవాలి. సాధారణంగా నీటి యాజమాన్యం వాతావరణాన్ని బట్టి ఉంటుంది. 4 నుండి 6 రోజులకు ఒకసారి నీటిని ఇవ్వడం మంచిది. అయితే ఎంతోమంది రైతులు బంతిని బిందు సేద్యం కింద సాగు చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. దీనివల్ల మనం నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా మట్టిలో తేమలేని సమయంలో వేర్ల వద్ద నీటిని అందించవచ్చు. ఈ విధానం వల్ల మనం కలుపును కూడా నివారించవచ్చు. మొక్కలకు ఏ దశలోనైనా నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. లేదంటే ఇది పూల దిగుబడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా బంతి మొక్కల్ని మనం గట్టి మొక్కలు అని అంటూ ఉంటాము. అయితే నారు పెంచుకునే స్థాయి నుంచి పూలు కోసే వరకు కూడా ఎన్నో తెగుళ్ళు, చీడలు ఈ బంతిని ఆశించే అవకాశం ఉంటుంది. వీటిని తొలి దశలోనే గుర్తించి నివారించుకుంటే మంచి దిగుబడి పొందొచ్చు. బంతిని ఆశించే ప్రధాన తెగుళ్ల విషయానికి వచ్చినట్టయితే నారుకుళ్ళు తెగులు విత్తనం విత్తుకున్న నారుమడుల్లో ఆశిస్తూ ఉంటుంది. బంతిని ఆశించే తెగుళ్లలో ఇది ప్రధానమైనదిగా మనం చెప్పుకోవచ్చు. విత్తనాలు మొలకెత్తి నారదశలో ఉన్నప్పుడు ఇది ఆశిస్తుంది. దీనివల్ల నారు వేర్లు కుళ్ళిపోయి నారు పసుపు రంగులోకి మారి గుంపులుగా ఒకేసారి చనిపోతుంది. నేలలో తడి ఎక్కువగా ఉండి వాతావరణం వెచ్చగా ఉంటే ఇది ఆశిస్తుంది. దీని నివారణకి నారు వేసుకునే ముందే ఒకసారి సాయిల్ సోలరైజేషన్ పద్ధతిని పాటించాలి. విత్తనాలు విత్తుకోవడానికి నీరు నిల్వ ఉండని ఎత్తైన నారుమడుల్లో నారును పెంచుకోవాలి. నారుమడిలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 1 లీటర్ నీటికి 2 గ్రాముల క్యాప్టన్ లేదా 1 గ్రాము కార్బనిజం కలిపిన నీళ్లతో బెడ్లని తడుపుకోవాలి. బంతి పొలం నాశించే పురుగుల్ని గనక మనం చూసినట్టయితే శనగ పచ్చ పురుగు. ఈ పురుగులు పూల మొగ్గల మీద లేదా లేత ఆకుల చివర్లా గుడ్లను పెడతాయి. అందులో నుండి వచ్చిన లార్వా మొగ్గ పైభాగంలో ఆశించి పూల రెమ్మల్ని తింటాయి. తద్వారా పూలు వాటి ఆకారాన్ని నాణ్యతను కోల్పోతాయి. పూ మొగ్గలు కూడా విచ్చుకోవు. ఈ పురుగు గుడ్లను లేత కొమ్మల ఆకుల మీద గమనించిన వెంటనే 30 నుండి 45 రోజుల్లో చిరు కొమ్మలను తుంచేయాలి. ఇలా చేయడం వల్ల శనగపచ్చ పురుగు గుడ్లను నివారించుకోవడమే కాకుండా పక్క కొమ్మలు వచ్చి ఎక్కువ పూల దిగుబడికి తోడ్పడుతుంది. విత్తనాలను నాటుకునే ముందు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టన్ లేదా 2.5 గ్రాముల కార్బన్ డిజన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. పొలంలో నాటుకున్న 2 నెలల తర్వాత నుంచి పూలని మనం కోసుకోవచ్చు. మొదటి కోత నుంచి మరో 2 లేదా 2.5 నెలల వరకు కూడా పూత వస్తుంది. పూలని 3 నుండి 5 రోజులకి ఒకసారి కోసుకోవచ్చు. పూలని సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ కోసుకోవాలి. కోసే ముందు రోజు కనుక పొలానికి నీళ్లు పెట్టినట్టయితే కోసిన పూలు ఎక్కువ కాలం తాజాగా నిల్వుంటాయి. బాగా విచ్చుకున్న పూలని మాత్రమే కోసుకోవాలి. పూలను క్రమం తప్పకుండా కోయడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. కోసిన తర్వాత పూలని చల్లని నీడ ప్రదేశాల్లో ఉంచాలి. తర్వాత మార్కెట్ దూరాన్ని బట్టి ప్యాక్ చేసి మార్కెట్లకు తరలించాలి. స్థానిక మార్కెట్లకైతే గోనె సంచుల్లోనూ, అదే దూరపు ప్రదేశాలకైతే వెదురు బుట్టల్లో పెట్టి పైన తడి గోనె సంచితో కప్పి పంపించాలి. దీనివల్ల ప్రయాణంలో పూలు పాడవకుండా వాడిపోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ఈనాటి ప్రసార విశేషాలు 7:15 చిత్రగీతాలు వింటారు. 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. 7:32 సినిమా పాటలు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:00 అందరూ మనలా మారిపోతే నాటిక వింటారు. రచన శ్రీమతి యలవర్తి అనురాధ. నిర్వహణ శ్రీ వైఎన్ రెడ్డి. 8:15 చిత్రగీతాలు వింటారు. 8:40 దేశభక్తి గీతం. 8:45 విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు. 11:13 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చిపని కుమార్. ముఖ్యాంశాలు. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాణాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోసేసింది. వార్తల వివరంగా. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ వృత్తులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్ధమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాణాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా

0: బాగ్చి వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు May 27 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది May 28 బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన May 27 నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
1: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्री लखनऊ के आसपास स्थापित होने जा रही है और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 మందికి పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధే ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపరాష్ట్రపతి అవగర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందించడానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తికా భాటియా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని బుకరామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026 స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయం మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానది తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వరగాళ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సిబి జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్ ఆ దేశ ఆర్థిక అభివృద్ధి సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మో జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా ఇరు దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మో జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మీన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి సిఐడి. ఈ చిత్రానికి పి సుశీల ఆలపించిన పింగళి గీతం, ఘంటసాల సంగీతం.

తిరువతి పాట. భలే రాముడు ఈ చిత్రానికి పి లీల ఆలపించారు. సదాశివ బ్రహ్మం గీతం ఇది. ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట లాయర్ విశ్వనాథ్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. వీటూరి గీతానికి సంగీతం సత్యం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ రేడియో సెట్స్లో వింటారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో సినీ గీతాలు వింటారు.

వినబోతున్న పాట మాయని మమత. ఈ చిత్రానికి ఘంటసాల ఆలపించారు. దేవులపల్లి గీతానికి సంగీతం అశ్వత్థామ.

తర్వాతి పాట మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రానికి ఘంటసాల ఆలపించారు. టి. చలపతిరావు సంగీత సారథ్యంలో దేవులపల్లి గీతం ఇది.

వినబోతున్న పాట మురళీకృష్ణ ఈ చిత్రానికి ఎస్ జానకి అలపించారు. ఆ త్రేయ గీతానికి మాస్టర్ వేణు సంగీతం.

శ్రోతలు స్నేహితాలు వింటున్నారు. చివరిగా వినండి, ఉగాది చిత్రానికి మను ఆలపించిన పాట ఇది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి,

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్.
2: 2047 సంవత్సరానికల్లా భారతదేశం వికసిత భారతదేశంగా మార్పు చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైన అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైనటువంటి ఒక పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
3: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపీ అనే దాని అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 తారీఖున ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఎంఎస్ఎంఈ వాళ్ళు దీన్ని మనకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది మనకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని వాటా 5-10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓపెన్ కేటగిరీ మెన్ అని ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, రెండో భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 25%, పట్టణ ప్రాంతంలో 15% వరకు సబ్సిడీ వరకు లభిస్తుంది మొత్తం ప్రాజెక్టు వ్యయంలో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే

0: ఇందులో లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్ధిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈరోజు ఎలా స్టేటస్లో ఉందనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశం మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇందువరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు దరఖాస్తుదారుంది, తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీ గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడైతే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగంలో చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్టు కాస్ట్ మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవారంగం అయితే 20 లక్షల వరకు బ్యాంకు రుణం మనకు, దానికోసం కూడా మనం డిపిఆర్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనము ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపార్చుకుంటామో దాన్ని ఆధారం చేసుకుని మనము ఇంకా వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాము. ఈ బేసిక్ అయిన తర్వాత ఈడీపీ ఉంటుందండి మనకు రిజిస్ట్రేషన్. ఈడీపీ అంటే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడీపీ ట్రైనింగ్ తీసుకున్నామంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సేటీ కెనరా బ్యాంకు వాళ్ళు కడపలో మనకు ఆర్సేటీ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా చాలా బ్యాచ్లు మనం నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈడీపీ రిజిస్టర్ చేసుకుని అక్కడ సర్టిఫికేట్ని వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడీపీ ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడీపీ ట్రైనింగ్ అయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ స్కోర్ కార్డు, అంటే వాళ్ళ చదువును బట్టి, తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, ఇంకా మనం చెప్పాలంటే పాన్ కార్డు మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ కానీ వాళ్ళ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని కానీ మొత్తం అంతా కూడా మనకు ఒక స్కోర్ కార్డు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కనీసం 50 మార్కులు తెచ్చుకున్నారంటే, ఇది సిస్టమ్ జనరేటెడ్ మనకు మార్క్స్ తెచ్చుకున్నారంటే 10 లక్షల వరకు వాళ్ళకి అర్హత ఉంటుందండి. 10 లక్షల పైన మనం రుణం తీసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా మనం 60 మార్కులు సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ స్కోర్ కార్డులో. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్ళకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారో అతని మీద ఆధారపడి, స్త్రీ కానీ పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అది అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామాకు ఆధారంగా ధృవపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు, అనుభవం ఏదన్నా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు, లేదు ఎటువంటి అని ఇంకా మనకు అతనికి ఏదన్నా ఆదాయ వనరుగా ఉందంటే ఆ సర్టిఫికేటు, ఈ విధంగా మనము పాన్ కార్డు, ఇంకా అత ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి కానీ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి ఏదన్నా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే ఇక ఎన్ని మనం ఒక అంశం అయితే అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పిఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం మిగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి. దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు జరుపుతారో, తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి, సిబిల్ స్కోర్ను బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా, నిలకడ కడుతున్నాడా, లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకుని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు ఇది మనము మొదట్లోనే చెప్పుకున్నాము, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్నట్టు రుణాన్ని ఇతర చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండవసారి కూడా రుణం మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండవసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
1: అంటే ఈ 50 లక్షలకి పైబడి
0: పైబడి అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పిఎంఈజీపీ ఈ www.pmegp.in అనే ఒక వెబ్సైట్ సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుని, ఏజెన్సీని సెలెక్ట్ చేసుకుని, ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల ఇతనికి అన్ని చక్కగా ఉన్నట్లయితే, ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్ని అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చిన ఈ నగదు మొత్తాన్నంతా కూడా వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాల పరిమితి వరకు బ్యాంకు వాళ్లే దాన్ని డిపాజిట్గా బ్యాంకులోనే పెట్టుకోవడం జరుగుతుంది సబ్సిడీని.
1: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు, వారి సహాయం.
0: అవునండి అవునండి, మనం చెప్పుకున్నాం వికసిత్ భారత్ లో 2047లో భారతదేశం యువత గాని స్త్రీలు గాని పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి, వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి, యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవా రంగంలో ఏ ఏ పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది, ఏ ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
0: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి, మనకు సేవా రంగం చూసుకుంటే చాలా మంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు టాక్సీలు, అంటే ఫోర్ వీలర్లు మనం తీసుకోవడంలో చాలామంది ఎంతో శ్రద్ధను చూపిస్తారు. యెల్లో బోర్డ్ టాక్సీ బోర్డుగా తీసుకొని వీళ్ళు ట్రావెల్స్గా టాక్సీస్గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకునే శక్తి ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళ రుణాన్ని కట్టుకోగలుగుతారు, దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ రెండవ లోన్ కూడా మళ్ళీ ముందుకు వెళ్ళే యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న ఈ చిన్న ఉదాహరణ బట్టి ఒక టాక్సీ రంగంలో యెల్లో బోర్డ్ తీసుకొని ఎవరైనా సరే ఈ పిఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ని, ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకునేది అయితే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
1: టాక్సీ ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
0: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఈవీ మనం
1: ఎలక్ట్రానిక్ వెహికల్స్
0: తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వికసిత్ భారత్ లో మనకు మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
1: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా ఇది సేవా రంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని వాటిని
0: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్కు మనం బలంగా ఉంది. మనకు ఇక్కడ చీనీ తోటలు కానీ, అరటి తోటలు కానీ, మనకు దానిమ్మ తోటలు కానీ, ఇంకా మనకు మిర్చి తోటలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో, అంటే మన పంట చేతికొచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకొచ్చారంటే, ఒక డిపిఆర్తో వచ్చారంటే తప్పకుండా కూడా ఆడొక పరిశ్రమని మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండేటి చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం పెట్టుకోవాలంటే పిఎంఈజీపీ స్కీమ్ చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనం యువతకు చెప్పొచ్చు.
1: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరికి వెళ్ళగలిగారు వారి జీవితంలో?
0: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి.

0: కూడా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే 30% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి, ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
1: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇటు తయారీ రంగం కానీ అటు సేవా రంగంలో కానీ చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి, ఉన్నా కూడా అవి మినిమంగా మనకు ఉండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం కానీ పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొల్లెటరల్ సెక్యూరిటీస్గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
1: నమస్కారం.
2: మీరింతవరకు పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 వింటున్నారు. కార్యక్రమంలో అందరూ మనలా మారితే నాటిక వింటారు. రచన శ్రీమతి యలవర్తి అనురాధ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. అందరూ మనలా మారిపోతే నాటిక. రచన శ్రీమతి యలమర్తి అనురాధ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. వినండి అందరూ మనలా మారిపోతే నాటిక.
2: అభి అభి, కాస్త వెళ్ళి తలుపు తీ, నాకు చాలా నీరసంగా ఉంది, వెళ్ళలేకపోతున్నాను. అభి,
3: నువ్వు వెళ్ళి తీసుకోవాయ్, నిద్ర మొత్తం ఇంకా వదలలేదు.
2: ప్లీజ్ అభి, పనమ్మాయి వచ్చినట్టుంది, వెంటనే తీయకపోతే మరో ఇంటికి వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళండి ప్లీజ్.
3: సారీ నీలు.
2: అబ్బా,
4: ఏంటమ్మగారు ఇంత ఆలస్యం, నాలుగేళ్లలో పని చేసుకోవాల్సిన దాన్ని.
2: అది కాదే దుర్గా, రాత్రి నుంచి ఒకటే జ్వరం, అందుకే లేవలేకపోయాను.
4: అలాగా బాబు గారిని తలుపు తీయమనకపోయారా? ఇంకాసేపు నిద్రపోయేవారు.
2: అంత భాగ్యమా? అయ్యగారి సంగతి నీకు తెలిసిందేగా.
4: అవును, ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా, పనిని సగం సగం పంచుకోవాలి కదటండి.
2: అదే ఉంటే ఇంత బాధ ఎందుకు, వాళ్ళకి ఇలా అనిపించాలి కదా.
4: ఏమోనమ్మా, మా మామ రిచ్చ తొక్కుతాడు, నేను ఇలా నాలుగేళ్లలో పని చేసుకుంటాను, ఇంట్లో కూడు ఆడు ఉండుతాడు, ఇల్లు ఉడుతాడు, ఈ పని ఆ పని అని మాకేం ఉండదమ్మా, ఎవరు కుదిరింది అలసేసేసుకుంటాం.
2: అది అందరికి దొరికే అదృష్టం కాదే, ఇగో ఎక్కువ ఉన్న వాళ్లతో అది సాధ్యపడదు.
4: సరేనమ్మా, నేను వెళ్ళొస్తా, జాగ్రత్తగా ఉండండి. ఇదిగో నీలమ్మా, మందులు మరిచిపోకుండా వేసుకోండి, జాగ్రత్త అమ్మా, కాసేపు పడుకోండి.
2: ఏం పడుకోవటం, నీ వెనుకే బట్టలు ఉతకడానికి పద్మ వచ్చేస్తుంది.
5: నేను వచ్చేసానండి.
2: వచ్చావా, సరే బట్టలు తెస్తానుండు.
5: బీగరండమ్మా, మొదట మీ ఇంటికే వచ్చాను.

0: ఇదిగో వచ్చేస్తున్నా. ఇవిగో బట్టలు. ఆ తెల్ల చీరుందే, అది ఫాల్ దగ్గర బాగా ఉతుకు.
1: అలాగేలేమ్మా, మనసుల్ని ఎలాగో ఉతకలేకపోతున్నాం. కనీసం బట్టలైనా సరిగ్గా ఉతకపోతే ఎలా?
0: అదేంటే అంత పెద్ద మాట మాట్లాడేశావు?
1: అవునమ్మా, ఎదురింటి రామబ్రహ్మం గారు అమ్మాయిని అలా ఆయన ఒగ్గేసినాడంట.
0: అవునా, ఎందుకు?
1: ఇద్దరం ఇంట్లో పనులన్నీ కలిసి చేసుకుందాం అందంట ఆ అమ్మి.
0: అంతదానికే?
1: ఇలాంటి విషయాలన్నీ పెళ్లికి ముందే చెప్పాలంట, తర్వాత చెప్తే కుదరదని పట్టుబట్టాడంట.
0: అవునే పద్మ, ఈ మగవాళ్ళకి మనసుండదే.
1: అందుకే కదమ్మా నేను ఆ డైలాగ్ కొట్టింది. నాకే శక్తి ఉంటేనా ఇలా బట్టలతో పాటు ఇలా మనసులను కూడా ఉతికి పారేసేదాన్ని.
0: భలే చెప్తున్నావే.
1: అదేంటమ్మా, భార్య భర్తలు అన్నాక కట్టమైనా సుఖమైనా ఇద్దరు కలిసి సమంగా పంచుకోవాలి కదమ్మా.
0: అలా ఎవ్వరు అనుకోరే.
1: అలాగనమాకండి అమ్మగారు, ఎవ్వరు అనకండి. మనసున్న మహారాజులు ఒప్పుకుంటారు. నాను ఆనంద్ గారి ఇంట్లో పనిచేస్తాను కదండి, వాళ్ళిద్దరూ ఎంత ఆడుతూ పాడుతూ కలిసి పనిచేసుకుంటారో మీకు తెలుసా?
0: సరేలే, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, లోపలికి వెళ్ళి పడుకుంటాను. బట్టలు నువ్వు ఆరేసేసి వెళ్ళిపో.
1: అలాగే అమ్మగారు.
2: నీలు, నీలు కొంచెం కాఫీ ఇవ్వు.
0: దానితో మాట్లాడినవన్నీ విన్నట్లే ఉన్నారు. అయినా ఏం ప్రయోజనం, కాఫీ కలిపి ఇవ్వాల్సింది పోయి నేనే పెట్టాలట.
2: ఏంటి పెడుతున్నావా?
0: ఆ పెట్టాను, పాలు కాగుతున్నాయి. నా మనసులా వెధవ పెళ్లి, చేసుకోకపోయినా బాగుండేది.
2: తొందరగా తేవోయ్, బాగా తలనొప్పిగా ఉంది.
0: ఇదిగోండి కాఫీ. ఈరోజు నేను ఆఫీస్కి సెలవు పెడుతున్నాను.
3: ఎలాగో ఓర్చుకుని వెళ్ళి వచ్చేయచ్చుగా నీళ్ళు.
0: నా వల్ల కాదు, వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ బండ చాకరి, క్షణం ఊపిరి తీసుకోవడానికి ఖాళీ ఉండదు.
3: డబ్బులు కట్ అవుతాయిగా.
0: అవనీయండి, నా ఆరోగ్యం కంటే ఎక్కువ కాదుగా.

0: హలో, పొద్దున మీద పర్వాలేదే, మందులు వేసుకున్నాగా, కానీ నీరసంగానే ఉంది, లేవలేకపోతున్నాను. కాస్త పనమ్మాయికి తలుపు తీయమంటే కూడా అభి తీయలేదే. ఎలాగైనా ఈ మగవాళ్ళ మనస్తత్వాలు మార్చాలి. వాళ్ళు చేయలేని పనులు మనం మాత్రం ఎలా చేయగలం? కాస్త కూడా ఆలోచించరే. అంతేనంటావా? సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. అలాగే, ఉంటా మరి.
1: సురేష్, పిచ్చెక్కుతోందిరా.
2: ఎందుకు? విషయం చెప్పకుండా దాటిస్తే నాకెలా తెలుస్తుందిరా?
1: చెప్పాలంటే కాస్త సిగ్గుగా ఉందిరా. నా భార్య నాతో చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది.
2: ఏంటి, మీ భార్య వెళ్ళిపోయిందా? అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా?
1: అబ్బే, అలాంటిదేం లేదు. ఒంట్లో బాగోలేదు, వెళ్ళి తలుపు తీయమంది, నేను తీయలేదు, అంతే.
2: మరి తీయొచ్చుగా, తనకి బాగోలేకే కదా నీకు చెప్పింది.
1: ఏమోరా, నేను మా ఇంట్లో ఏ పని చేయకుండా పెరిగాను, అలాగే ఇక్కడ ఉన్నాను.
2: అలాగంటే ఎలారా, ఆ అమ్మాయి వాళ్ళింట్లో అలాగే పెరిగి వచ్చింది కదా, బాగా లేదన్నప్పుడైనా సహాయం చేయాలిగా.
1: ఏమోరా, ఎన్నోసార్లు తన ఈ విషయం నాకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించింది, నేను వినిపించుకోలేదు, అస్సలు పట్టించుకోలేదురా.
2: ఒకవేళ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందేమో?
1: లేదురా, నాకు తెలిసిన వాళ్ళందరినీ వాకప్ చేశాను, అందరూ తను ఎలా ఉందని అడుగుతున్న వాళ్లే.
2: సరే, ఇప్పుడు మరి మనం ఏం చేద్దాం?
1: అది తెలియగా నీ దగ్గర సలహా తీసుకుందామని వచ్చింది.
2: ఆలోచిస్తే ఏదో ఒకటి తట్టకపోదు నాకు. నీ సెల్కి ఫోన్ చేసి చెప్తాలే.
1: సరే, వస్తాను. వారం రోజుల నుంచి హోటల్ తిండి తిని తిని జిహ్వ చచ్చిపోయింది. ఇక లాభం లేదు. ఈరోజు నేనే ఒక పట్టుపడతా. ఉప్మా చేయటం చాలా సులభం అంటారుగా, అది చేసేద్దాం. అయినా అది కూడా నాకు చేయటం రాదుగా. ముందు వెళ్ళి ఓ వంటల పుస్తకం కొనుక్కుని వస్తాను. అమ్మయ్యా, వంటల పుస్తకం చేతుల్లోకి వచ్చేసింది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉప్మా చెయ్యడం ఎలా? ఇక ప్రారంభించటమే. పొయ్యి మీద గిన్నె పెట్టాలి. పెట్టేశా. ముందుగా 2 చెంచాలు నూనె పొయ్యాలి. 1, 2 రెండు చెంచాలు పోసా. అయ్యో, ఇదేంటి, నూనె ఇలా చిందింది. ఓ, అందులో నీళ్లుండుంటాయి. ఈవిడెవరో ఈ విషయమే రాయలేదు. నీళ్లు ఆవిరయ్యాక నూనె పొయ్యాలని వివరంగా రాయొద్దు. ప్రతి వాళ్ళు వంటల పుస్తకాలు రాసేవాళ్లే. నాలాంటి వాళ్ళని ఏడిపించడానికి సమయానికి కాస్త యువతలకు వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అయ్యోయ్యో, ఈ పాటికి నా మొహం పెళ్ళిపోయేది. సరే, గజనీ మహమ్మదికే తప్పలేదు. మరోసారి ప్రయత్నిద్దాం. తాళింపు వెయ్యాలి. మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు వేసేసా. అరే, మాడు వాసన వస్తుంది. గిన్నె దించేస్తే సరే. అయ్యో, బా చెయ్యి కాలిందే. మరి గుడ్డతో గిన్నెను దింపకుండా వేడివేడి గిన్నెను ముట్టుకుంటే కాలదా? ఛా, ఆదిలోనే హంసపాదు. స్టవ్ ఆర్పేస్తే సరిపోయేదానికి ఇంత పని అయ్యింది. నీళ్ళుకి ఇలా కాలితే కొబ్బరి నూనె రాసుకునేది. ఏం చేస్తాం, ఇప్పుడు నేను రాసుకోవాలి. అబ్బా, ఎంత బాధ. ఇంత కొంచెం కాలితేనే తట్టుకోలేకపోతున్నానే. నీళ్ళు ఎలా చేసి పెట్టేదో అని. ఎన్ని పనులు తను ఒక్కర్తి చేసుకునేది. చిన్న పనిలో కూడా సహాయం చేసేవాణ్ణి కాదు. చివరికి వేణీళ్లు కూడా తనతోనే పోయించుకునేవాణ్ణి. ఎంత మూర్ఖుళ్ళ ప్రవర్తించాను. ఒక్కనాడు కూడా నన్ను చిన్న మాటని కూడా ఎరుగదు. అలాంటి మంచి అమ్మాయిని బాధ పెట్టి నేనిప్పుడు బాధపడుతున్నాను. మళ్లీ ప్రయత్నిద్దాం. నూనె పోసేసాం, తాళింపు వేసేసా. అమ్మయ్యా, ఈసారి తాళింపు బాగా వేగింది. 1:2 నీళ్లు పోయాలి. పోసేసా. తెరిలేదాకా మరగనివ్వమన్నాడు. ఓకే, ఇందులో తగినంత

0: బొంబాయి రవ్వ. అదెక్కడా? ఇప్పుడు ఏ డబ్బాలో ఉందో ఏంటో. అసలు ఎప్పుడైనా వంటింట్లోకి వస్తే కదా నాకు తెలియటానికి. అన్ని డబ్బాలు ఒకేలా ఉన్నాయి, వేటి మీద పేర్లు కూడా లేవు. అక్కడేమో నీళ్లు తెరిలిపోతున్నాయి. బా, ఇప్పుడు ఎలాగా ఎలాగా? అమ్మయ్యా, ఇదే అయింటుంది. జాగ్రత్తగా కలయి తిప్పాలి. అయ్యయ్యో, ఇదేమిటి ఇలా ఉండలు చుట్టేస్తుంది? స్పీడ్గానే తిప్పుతున్నానుగా. స్టవ్ వేడి తగ్గించుకోమని ఎక్కడా రాయలేదు. మరి ఇప్పుడు తగ్గిద్దామా వద్దా? ఓకే, తగ్గిద్దాం. అమ్మయ్యా, ఎలాగైతేనే వేడివేడి ఉప్మా వండేశాను, ఆకలి దంచేస్తోంది. వేడివేడిగా లాగించేయాలి. ఇదేంటి, అదో రకం వాసన వస్తోంది. ఓ, ఇది ఇడ్లీ రవ్వ. బొంబాయి రవ్వ బదులు ఇడ్లీ రవ్వ వేస్తే మరి వాసన రాదా? వాసందే ఉంది, రుచి చూద్దాం. ఏమిటి, ముద్ద నోట్లోకి దిగటం లేదే. చచ వంట అంటే ఇంత కష్టమా? నీళ్లు వెళ్ళాక అన్నీ నేనే చేసుకుంటుంటే కష్టం ఏమిటో తెలిసొస్తోంది. నీళ్లు వస్తే చెంపలేసుకుని క్షమాపణ చెప్పేస్తాను, ఇద్దరం కలిసే పనులన్నీ చేసుకుందాం అనేస్తాను. బాగా బుద్ధొచ్చింది. నీళ్లు ఎక్కడున్నావురా, వచ్చేయరా ప్లీజ్.
1: అభి బాగా ఇబ్బంది పడుతున్నాడేమోనే.
2: అలా మెత్తపడకు, ఇనుము కాల్చుతున్నప్పుడే గట్టి దెబ్బ పడాలంటారు. మీ ఆయనకు బాగా బుద్ధొచ్చిందని తెలిసాకే వెళ్దుగాని, అప్పటిదాకా మాట్లాడకు.
1: తనకు హోటల్ తిండి పడదే,
2: వంట మనిషిని పెట్టుకుంటాడులే.
1: వంట మనిషిని ఈ ఊర్లో పట్టుకోవడం కంటే ప్రధానమంత్రి అవడం తేలిక. పాపమే,
2: జ్వరం తగ్గగానే మాటలు కూడా మారిపోయాయంటే అప్పుడు ఈ నోటితోనేనా వాళ్ళని మార్చాలి అన్నది?
1: నేనే అన్నానులే, ఇప్పుడు అభిని తలుచుకుంటుంటే జాలేస్తోంది పాపం.
2: ఆ జాలి అతనికి నీ మీద లేదుగా.
1: ఏమో, ఇప్పుడెలా ఉన్నాడు నీకేం తెలుసు?
2: సరే, అది చూస్తా. నేనేది చేసినా నీ మంచికే కదా, ఆ నమ్మకం నా మీద ఉంటే చాలు. ఈ నాటకానికి ఈరోజు ముగింపు గీతం పాడేద్దాం, ఓకేనా?
1: థ్యాంక్ యూ మై ఫ్రెండ్, శుభవార్తతో రావాలి, ఓకేనా?
2: అలాగే. నీలు,
0: ఓ మీరా వీణగారు, రండి రండి.
2: మా నీలుని ఇంట్లో దాచేశారా ఏంటి?
0: ఏం దాయటం లేండి, దాసుడికి పెద్ద శిక్షణే విధించేసింది మీ స్నేహితురాలు.
2: ఏమైందండి?
0: మీరెన్నిసార్లు చెప్పినా నేను విననందుకు మంచి బుద్ధే చెప్పిందండి.
2: అసలేం జరిగిందండి?
0: పనిలో సాయం రావటం లేదని అలిగి వెళ్ళిపోయిందండి.
2: అవునా, తను వేరే ఉన్నా బతికేయగలదు, మీతో ఉంటే ఇద్దరు పని తనే చేయాల్సి వస్తుందిగా, అది తప్పుతుందని వెళ్ళిపోయిందేమో.
0: నిజమేనండి, సంసారం అంటే జోడుగుర్రాల సవారీ అని అర్థం చేసుకోవటానికి కాస్త ఆలస్యమైంది, అంతలోనే జరగాల్సిన అనర్థం జరిగిపోయిందండి.
2: బాధపడకండి, మీరు మారారు అని తెలిసిన మరుక్షణమే అది పరిగెత్తుకుని మీ దగ్గరికి వచ్చేస్తుంది.
0: మీ నోటి సెలవు వల్ల అలా జరిగితే చాలు, ఇక నుంచి ఏ పనైనా ఇద్దరం కలిసే చేసుకుంటాం.
2: నిజంగానేనా, నమ్మమంటారా మీ మాటని?
0: నమ్మండి, అసలు మీ ఆడవాళ్లే దీనికి కారణం అండి.
2: ఏంటి, ప్రతిదానికి మమ్మల్నే బాధ్యులు చేస్తారు.
0: ఏంటంటే దానికి ఓ కారణం ఉంది, చెప్తా వినండి. చిన్నప్పటినుంచి మగపిల్లలకి పని చెప్పరు.
2: అయితే
0: ఒక్కసారిగా భార్యలు అడిగితే చెయ్యి బుద్ధి కాదు, అదే చిన్నతనం నుంచి అలవాటు చేస్తే ఈ పరిస్థితే రాదు కదా, ఏమంటారు?
2: ఎంతైనా మీ మగవాళ్ళంతా భలే తెలివి గలవారండి, చివరికి అటు చేసి ఇటు చేసి నేరాన్ని మా మీదికే తోసేస్తారు.
0: ఏదో నా అభిప్రాయం చెప్పానంతే, ఎంతైనా ఇంటికి దీపం ఇల్లాలే కదండి.
2: ఇది మటుకు నిజమండి.
0: ఉండండి, కాఫీ తెస్తాను.
2: వద్దులేండి, నీళ్లు చేత్తోనే తాగుతానులే.
0: అంత అదృష్టం నాకుందంటారా? మా నీళ్లు మీ ఇంట్లో ఉందా?
2: మా ఇంట్లోనే ఉంది, నా దగ్గరే ఉంది.
0: అలాగా, అయితే పదండి పదండి. నీలు, సారీ సారీ సారీ సారీ రా.
1: అభి, మళ్ళా మనకు సారీలు ఎందుకు? ఇద్దరం భార్యాభర్తలమే అయినా స్నేహితుల్లా ఉండాలనుకున్నా, నీలో ఆ మార్పు వచ్చింది, అది చాలు.
0: ఇంకెప్పుడు నేను కష్టపెట్ట నీలు, అసలు కష్టం అంటే ఏమిటో నువ్వు వెళ్ళాకే తెలిసింది.
1: అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది.
0: అమ్మయ్యా, నువ్వు నమ్మావు కాదు పొమ్మంటావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా?
1: నేను అలాంటి దాన్నా?
0: కాదురా, నువ్వు నా బంగారానివి.
1: అప్పా,
0: నిజంగా నీ మీదొట్టు.
1: అందరూ మళ్ళా మారిపోతే సంసారాలన్నీ సరిగమన సరాగాలేనండి.
0: అవును అవునవును.
3: మీరింతవరకు
1: అందరూ మనలా మారిపోతే. నాటిక విన్నారు. రచన శ్రీమతి ఎలమర్తి అనురాధ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి, కానిస్టేబుల్ కూతురు. ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్, పి సుశీల ఆలపించిన అనిశెట్టి గీతం, ఆర్ గోవర్ధనం సంగీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సినీ గీతాలు వింటున్నారు. వినబోతున్న పాట చక్రధారి. ఈ చిత్రానికి జి ఆనంద్ ఆలపించారు. సంగీతం జికె వెంకటేష్, సాహిత్యం ఆత్రేయ.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 8:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కార్ ఎన్సీసీ ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి భవన్లో ఈరోజు సిపి రాధాకృష్ణన్ను కలిసి ఎన్సీసీ సైనిక పాఠశాలలను గురించి వివరించారు. నషాముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా ఉపరాష్ట్రపతి స్వాగతించారు. దీనిని బలోపేతం చేయడం ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధిని మరింతగా పెంచాలని, శిక్షణ, మౌలిక సదుపాయాలు వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ, అలాగే ఒకరిని విదేశీయుడిగా గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ముద్రపడిన 27 మంది పౌరులకు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా అనేవి రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని పేర్కొంది. అదే సమయంలో వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది. మొత్తంగా న్యాయపరమైన ప్రక్రియదే పైచేయి అని స్పష్టం చేసింది. అలాగే గౌహాటి హైకోర్టు ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేసింది. పాత ఓటర్ల జాబితాలో సాంకేతిక కారణాలు, చిన్నపాటి వ్యత్యాసాల ఆధారంగా తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో వారికి ఓరట లభించింది. అయితే వారి పౌరసత్వాన్ని ధృవీకరించే ఆధారాలను తాము పరిశీలించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. ట్రిబ్యునల్ మరోసారి విచారణ జరిపే వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండకూడదని ఆదేశాలిచ్చింది. దేశ అభివృద్ధి, సమృద్ధికి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్వే కొత్త మార్గాలను సృష్టిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి

0: లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: యా జో ఎలివేటెడ్ రోడ్ బనేగి, ఎలివేటెడ్ రోడ్ కే ఊపర్ ఏక్ మెట్రో భీ చల్నీ చాహియే తాకి లక్నౌ వాసియో కో కిసీ భీ ప్రకార్ కీ కోయి అసువిధా నా హో, యది తీవ్ర గతి సే యది కహీ పర్ జానా చాహతే హో, జిస్ ప్రకార్ సే ఉత్తర్ ప్రదేశ్ కా తేజీ కే సాథ్ వికాస్ హో రహా హై, ఆపకో జాన్ కర్ యే ఖుషీ హోగీ. ఇస్కీ చర్చా కేవల ప్రదేశ్ వాసియో మే హీ నహీ హోతీ, బల్కి భారత్ కే దూసరే రాజ్యో మే భీ ఇస్కీ చర్చా హోతీ హై. సచ్ముచ్ హమ్ సభీ ఉత్తర్ ప్రదేశ్ వాసీ అప్నే కో బహుత్ హీ గౌరవాన్విత్ మహసూస్ కర్తే హై.
0: 63 కిలోమీటర్ల పొడవు, 6 వరుసలు కలిగిన ఈ ఎక్స్ప్రెస్ వే భారతదేశంలో 2వ అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను కలిగి ఉంది. అంతేకాకుండా ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ మెషిన్ గైడెడ్ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి ఎక్స్ప్రెస్ వే ఇది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పిలుపునిచ్చారు. విదేశీ కరెన్సీ ప్రవాస భారతీయుల బ్యాంక్ డిపాజిట్లు, విదేశీ కరెన్సీ రుణాల మార్పిడి, స్వాప్ కార్యక్రమాలపై ఈరోజు న్యూఢిల్లీలో బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమీకరణ వేగాన్ని కొనసాగించడానికి ఎన్ఆర్ఐలతో మరింత విస్తృతంగా సంబంధాలు పెంచుకోవాలని స్పష్టం చేశారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల ఎండీలు, సీఈఓలు ఆర్బీఐ స్వాప్ సౌకర్య పథకాల కింద సాధించిన పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలను సమీకరించడంలో స్వాప్ సౌకర్యాల సమర్థతను బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల భాగస్వామ్యం బలపరుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ దేశాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. జపాన్లోని టోక్యో నగరంలో జరిగిన 8వ రక్షణ విధాన చర్చల సందర్భంగా ఇరు దేశాలు ప్రస్తుత ప్రాంతీయ ప్రపంచ భద్రతా పరిస్థితిపై సమగ్ర చర్చలు జరిపి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాయి. భారత ప్రతినిధి బృందానికి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నాయకత్వం వహించగా, జపాన్ ప్రతినిధి బృందానికి అంతర్జాతీయ వ్యవహారాల రక్షణ శాఖ ఉప మంత్రి కానో కోచి నాయకత్వం వహించారు. ఈ చర్చల సందర్భంగా గత రక్షణ విధాన చర్చల నుండి ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఇరు పక్షాలు సమీక్షించుకున్నాయి. రక్షణ పారిశ్రామిక సహకారం, సాంకేతిక ఆవిష్కరణలు, సైబర్ భద్రత, అంతరిక్షం, ఉమ్మడి వ్యూహాత్మక ఆసక్తి ఉన్న ఇతర రంగాలతో సహా అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ఇరు పక్షాలు చర్చించాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూజిలాండ్ మంత్రి మార్క్ ప్యాటర్సన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ఈరోజు కలిసింది. బలమైన పార్లమెంటరీ సహకారానికి భారత్ న్యూజిలాండ్ మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత పెంపొందించుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను ఈ సమావేశం స్పష్టం చేసిందని ఓం బిర్లా సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. పార్లమెంట్ హౌస్ సందర్శన సందర్భంగా భారతదేశపు చైతన్యవంతమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలు, వాస్తు వైభవాన్ని ప్రతినిధి బృందానికి పరిచయం చేశారని ఓం బిర్లా తెలిపారు. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఇండియా 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 134 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 4వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి మరో 52 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో స్నేహారాణా 4, సయాలి, క్రాంతిగౌడ్, దీప్తి శర్మ 2 వికెట్లు చొప్పున తీసి ఇంగ్లాండ్ను తక్కువ పరుగులకి ఆలౌట్ చేసి సిరీస్ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పథకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ విజయం అపరిమితమైన యువశక్తి సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికున్న అభిరుచికి మరో ఉదాహరణ అని అన్నారు. గత దశాబ్ద కాలంగా ఒలింపియాడ్ వివిధ ఎడిషన్లలో భారత విద్యార్థులు నిలకడగా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం కూడా అంతే ప్రశంసనీయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొలంబియాలోని బుకార్వంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో 5 భారతీయ విద్యార్థులు స్వర్ణ పథకాలు సాధించారు.

భారతదేశపు అతిపెద్ద ప్రపంచ వస్త్ర పరిశ్రమ ఉత్సవమైన భారత్ టెక్స్ 2026 రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం వస్త్ర పరిశ్రమ, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడి, అంతర్జాతీయ వాణిజ్యం వంటి రంగాలలో భారత్కు పెరుగుతున్న ప్రపంచస్థాయి నాయకత్వాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమంలో తయారీదారులు, ఎగుమతిదారులు, ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక ప్రదాతలు ఒకచోట చేరతారు. దీనిపై న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో భారత టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ నరేన్ గోయంక మాట్లాడుతూ, భారత టెక్స్ 3వ ఎడిషన్లో 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 130,000కు పైగా వాణిజ్య సందర్శకులు, 20,000కు పైగా వస్త్ర ఉత్పత్తులను ప్రదర్శించే ఎగ్జిబిటర్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వాతావరణం. అస్సాం, మేఘాలయ, బీహార్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఈశాన్య, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఇదిలా ఉండగా కోస్తాంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో రేపటి వరకు వేడిగాలులు, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని IMD స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కార్ NCC ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న NRI డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మే ముకేష్ కుమార్. వాణిజ్య ఔర్ ఉద్యోగ్ మంత్రి పీయూష్ గోయల్ నే కహా, భారత్ ఔర్ అమెరికా కే బీచ్ సంతులిత్ ఔర్ వ్యావసాయిక్ రూప్ సే సార్థక్ వ్యాపార్ సమ్జౌతే కే లియే బాత్చీత్ జారీ. వ్యాపార వార్తా మే గతిరోధ్ కీ మీడియా రిపోర్ట్ ఖారిజ్ కీ. చాలూ విత్త వర్ష్ కీ పహలీ తిమాహీ మే భారత్ కా కుల్ నిర్యాత్ 11.37% కీ వృద్ధి కే సాత్ 232 అరబ్ డాలర్ సే అధిక హువా. ఆమ్ ఆద్మీ పార్టీ కే పూర్వ పార్షద్ తాహిర్ హుసేన్ ఔర్ 4 అన్య కో 2020 కే దిల్లీ దంగో కే దౌరాన్ సూచనా ఔర్ సంచార్ అధికారీ కీ హత్యా మామలే మే దోషీ ఠహరాయా గయా. హోర్ముజ్ జల్ డమరు మధ్య పర్ నియంత్రణ కో లేకర్ వివాద్ బఢ్నే సే అమెరికా ఔర్ ఇరాన్ కే బీచ్ ఏక్ బార్ ఫిర్ హమ్లే తేజ్ హువే. భారత్ నే లార్డ్స్ మే పహలే మహిళా క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మే ఇంగ్లాండ్ కో 270 రన్ సే హరా కర్ ఇతిహాస్ రచా ఔర్ జకార్తా మే ఏషియా అండర్-19 ఔర్ అండర్-23 చాంపియన్షిప్ మే 16 భారతీయ ముక్కేబాజో నే ఫైనల్ మే జగ బనాయి. వాణిజ్య ఔర్ ఉద్యోగ్ మంత్రి పీయూష్ గోయల్ నే ఆజ్ భారత్ అమెరికా వ్యాపార్ వార్తా మే గతిరోధ్ కీ మీడియా ఖబరో కో పూరీ తరహ ఝూఠా, నిరాధార్ ఔర్ భ్రామక్ బతాయా హై. సోషల్ మీడియా పోస్ట్ మే శ్రీ గోయల్ నే కహా కీ భారత్ ఔర్ అమెరికా కీ టీమ్ వ్యాపార్ సమ్జౌతే కో అంతిమ రూప్ దేనే కే లియే తేజీ సే కామ్ కర్ రహీ హై. ఉన్నోనె కహా కీ ఇస్ సంబంధ్ మే పిఛ్లే మహీనే నయీ దిల్లీ మే ఉన్కీ అమెరికా కీ వ్యాపార్ ప్రతినిధి జేమిసన్ గ్రీర్ కే సాథ్ బేహద్ సకారాత్మక్ బైఠక్ హుయీ థీ. శ్రీ గోయల్ నే కహా కీ దోనో పక్షో నే ఐసే సమ్జౌతే కే ప్రతి అప్నీ ప్రతిబద్ధతా దోహరాయి హై జో దోనో దేశో కీ వ్యవసాయో, కిసానో, శ్రమికో ఔర్ ఉపభోక్తాయో కే హిత్ మే హో. ఉన్నోనె కహా కీ ఇస్ ఉద్దేశ్య కో పూరా కర్నే కే లియే దోనో దేశో కీ టీమ్ లగాతార్ సక్రియ హై. వాణిజ్య ఔర్ ఉద్యోగ్ మంత్రి పీయూష్ గోయల్ నే స్పెయిన్ సర్కార్ కే ప్రథమ ఉపరాష్ట్రపతి తథా అర్థవ్యవస్థా వ్యాపార్ ఔర్ వ్యవసాయ మంత్రి కార్లోస్ క్యూయెర్పో కాబాలేరో సే ములాకాత్ కీ. శ్రీ గోయల్ నే బతాయా కీ ఉన్హోనే వ్యాపార్, నివేశ్ ఔర్ ప్రౌద్యోగికీ సహయోగ్ బఢాకర్ భారత్ స్పెయిన్ ఆర్థిక సాజేదారీ మజబూత్ కర్నే పర్ సార్థక్ చర్చా కీ. ఉన్హోనే కహా కీ దోనో పక్షో నే భారత్ యూరోపీయ సంఘ ముక్త వ్యాపార్ సమ్జౌతే పర్ భీ విచార్ విమర్శ కియా. శ్రీ గోయల్ ఆజ్ సే 5 దిన్ కీ స్పెయిన్, బెల్జియం ఔర్ ఫిన్లాండ్ కీ యాత్రా పర్ హై. భారత్ ఔర్ జపాన్ నే స్వతంత్ర, ముక్త ఔర్ నియమ ఆధారిత హింద్ ప్రశాంత క్షేత్ర కే లియే అప్నీ ప్రతిబద్ధతా దోహరాయి హై. జపాన్ కీ టోక్యో మే ఆజ్ భారత్ జపాన్ రక్షా నీతి వార్తా కే 8వే దౌర్ మే దోనో దేశో నే క్షేత్రీయ ఔర్ వైశ్విక సురక్షా స్థితి పర్ వ్యాపక చర్చా కీ. దోనో పక్షో నే ఆప్సీ హిత్ కే ముద్దో పర్ భీ విచార్ విమర్శ కియా. రక్షా సచివ్ రాజేష్ కుమార్ సింగ్ నే భారత్ కే రక్షా క్షేత్ర మే జపాన్ కే సహయోగ్ కీ ప్రశంసా కీ. విదేశ మంత్రాలయ మే పశ్చిమీ మామలో కే సచివ్ సిబి జార్జ్ నే ఆజ్ నయీ దిల్లీ మే పోలాండ్ కే విదేశ రాజ్య సచివ్ ఔర్ ఆర్థిక వికాస్ తథా ప్రౌద్యోగికీ మంత్రాలయ కే అవర్ రాజ్య సచివ్ సే ములాకాత్ కీ. బైఠక్ మే దోనో పక్షో నే భారత్, పోలాండ్ రణనీతిక సాజేదారీ, రాజనీతిక గతివిధియో, వ్యాపార్ ఔర్ నివేశ్, ప్రౌద్యోగికీ, రక్షా, సంస్కృతి, వైశ్విక ఆతంకవాద్ ఔర్ ఆప్సీ హిత్ కే అన్య క్షేత్రో మే సహయోగ్ కో మజబూత్ కర్నే కీ సాఝా ప్రతిబద్ధతా వ్యక్త కీ. వియత్నాం కే ఫు కోక్ ద్వీప్ కే పాస్ నౌకా దుర్ఘటనా మే జాన్ గంవానే వాలే

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీతం సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. కార్యక్రమంలో ముందుగా సతత గణనాద రసిక ప్రియరాగం కండచాపు తాళం పురందరదాసు కీర్తన.

తరువాత మానస గురు గుహ, ఆనంద భైరవిరాగం, రూపకతాళం, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

తరువాత పాలింతువో పాలింపువో కాంతామణిరాగం ఆదితాళం త్యాగరాజకృతి.

శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటున్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. తరువాత దాచుకోవలెన తోడిరాగం, మిశ్రజాతి జంపెతాళం, త్యాగరాజకృతి.

గమ గమ పమ పర పరని దని దని దరి గరి దని దారి గమ గరి దని దగరి దని దగరి దని రబ అపరని గద్ది గరి దని దరి ని దని రబ స ని స ని రబ పప గరి దని దరి దని రబ దని రబ గమ గమ పర మా పర దని రబ ద

0: फाइनल में जगह पक्की की। अंडर 23 में 5 महिला और 3 पुरुष मुक्केबाजों ने फाइनल में जगह बनाई। अंडर 19 में 8 महिला खिलाड़ी फाइनल में पहुंच चुकी हैं। पुरुष वर्ग के सेमीफाइनल जारी हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय RS Raghu. Commerce and Industry Minister Piyush Goyal today dismissed media reports of a deadlock in India-US trade talks, calling them as completely false, baseless and misleading. In a social media post, Mr. Goyal said, India and the US teams are fully engaged for a trade pact that is balanced, commercially meaningful and delivers tangible benefits for businesses, farmers, workers and consumers. He said, he had a fantastic meeting with the U.S. Trade Representative Jameson Greer in New Delhi last month in this regard. Mr. Goyal said, both sides reaffirmed their commitment to an agreement that is balanced, commercially meaningful and delivers tangible benefits for businesses, farmers, workers and consumers in both the countries. He asserted that their teams remain fully engaged in achieving the objective. Meanwhile, Mr. Piyush Goyal today began his official engagements in Spain by meeting first Vice President of the Government of Spain and Ministry of Economy, Trade and Business, Carlos Cuerpo Caballero. In a social media post, Mr. Goyal said that they had productive discussions on strengthening the Indian-Spain economic partnership through greater trade, investment and technology collaboration. India's total exports during April to June this year is estimated at over $232 billion, registering a positive growth of 11.37% as compared to the same period last year. Commerce and Industry Ministry said that the total exports for June this year is estimated at $73.45 billion, registering a positive growth of 9.48% as compared to the same month last year. The major drivers of merchandise exports growth in June include gems and jewellery, engineering goods, organic and inorganic chemicals, electronic goods and rice. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have expressed grief over the loss of lives following a boat capsizing in West Bengal, South 24 Parganas district. In social media post, the President said her thoughts and prayers are with the affected families. Expressing condolences to the bereaved families, the Vice President prayed for the speedy recovery of those injured. In a social media post, Mr. Modi said his thoughts are with the bereaved families and hoped for the speedy recovery of those injured. He also announced an ex gratia payment of 2 lakh rupees from the Prime Minister's National Relief Fund for the next of kin of each deceased and 50,000 rupees for the injured. 15 fishermen went off for fishing from the Sankarpur Sea Harbour on 2nd of July on FB Mahakali trawler. After 5th July, connection has been lost with the fishing trawler. A joint team of Coast Guard, Navy, state agencies found the capsized trawler on 12th July afternoon in the Bay of Bengal. 9 decomposed bodies have been recovered from the cabin of the ill-fated trawler. 6 persons are still missing. The mortal remains of the 15 Indian tourists who were killed in a speedboat accident in Vietnam's Phu Quoc Island have been brought back home. According to the official X account of the Embassy of India, Hanoi, the mortal remains departed from Ho Chi Minh City by Vietnam Airlines flight VN979 and arrived in Mumbai. In a tragic incident on Friday, a speedboat carrying 32 Indian tourists and 4 local crew members capsized off Phu Quoc Island, leaving 15 tourists dead. Defence Minister Rajnath Singh and Union Minister of Road Transport and Highways Nitin Gadkari, along with Uttar Pradesh Chief Minister Yogi Adityanath, today inaugurated the Lucknow-Kanpur Expressway. Before the inauguration of the Lucknow-Kanpur Expressway, all these leaders inspected the expressway in Unnao. Later, they came back by the same expressway and participated in the function at Sainik School in Lucknow, where the projects worth 4,850 crore rupees were launched today, which includes inauguration of the expressway and 4-lane construction of a part of Lucknow-Hardoi Highway, along with the laying of foundation stone of a flyover in Lucknow. In cricket, Indian team led by Harmanpreet Kaur today recorded a historic win in one of women's test against host England at the Lords. India defeated England comfortably by 270 runs in the first ever women's test held at Lord's. Chasing a target of 457 runs, the hosts were all out for 186 in their second innings before lunch on day four. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామరాదాసు కీర్తనలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచన ఆలోచనం సమర్పణ శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. ఇంకా స్త్రీలలో హార్మోన్స్ సమస్యల వల్ల కలిగే ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారితో పరిచయం. ఆలయ వ్యవస్థ మధ్యయుగం, డాక్టర్ కెఎస్ కామేశ్వరరావు గారి ప్రసంగ వ్యాసం ప్రసారమవుతాయి. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎంపీ రవిశంకర్. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ షీలా గారి గాత్రం వింటారు. 10:00 ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. 12:40 జీవన లహరి కార్యక్రమంలో ఆనందదాయక వృద్ధాప్యం, శ్రీమతి గరికపాటి కనకదుర్గ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో దంత ఆరోగ్యం పట్ల మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వర్ణనా కొత్తూరు గారితో పరిచయం, లలిత గీతం విశేషాలు ప్రసారమవుతాయి. 4:30 శాంతి కి రాహ్మే 10వ తరగతికి హిందీ పాఠం, ఉపాధ్యాయురాలు శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్. 4:45 లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ వాద్యం. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో బాల విహార్ శీర్షికన భూమి ఆవేదన, తెనాలి జిఎన్ఆర్ఎంసీహెచ్ పాఠశాల పిల్లలచే నాటిక ప్రసారమవుతుంది. 7:15 పంటసీమలు కార్యక్రమంలో కంది పంటి సాగులో మెలకువలు ఈ అంశం గురించి పల్నాడు జిల్లా నర్సరావుపేట డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నగేష్ గారితో ప్రసంగం. అనంతరం వరి పంటలో పురుగుల యాజమాన్యం గురించి వివరాలు. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో 2047 భాగంగా పీఎం సూర్యగర్ బిజిలీ యోజన పథకం గురించి కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:00 జరిగేవన్నీ మంచికని డాక్టర్ సిహెచ్ఎన్ మూర్తి గారి కథానిక ప్రసారమవుతుంది. 10:00 ఎంవి సింహాచల శాస్త్రి గారిచే భక్త మార్కండేయ హరికథా గానం ప్రసారమవుతుంది. మీరింతవరకు రేపటి కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. అజ్ఞానం కంటే నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 40 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి.

आला हम सफर हमराद हो ता कयामत

ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.